శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. సక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 9వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు అవుతుంది. శ్రోతలకు శుభోదయం.

0: ఇంతవరకు మీరు భక్తి రంజని కార్యక్రమంలో ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత డాక్టర్ టి గౌరీశంకర్.
1: చాకిరి, పని, శ్రమ, సేవ అనే పదాలను తెలుగువారి నిత్య వ్యవహారంలో వింటుంటాం. ఇష్టం లేకుండా కష్టంతో చేస్తున్న పనిని చాకిరి అంటాం. అబ్బా, నేను ఈ చాకిరీ చేయలేక చస్తున్నాను, నా బతుకు వెట్టి చాకిరీ అయిపోయింది వంటి మాటలు ఎన్నో వినపడుతూ ఉంటాయి. మొత్తానికి చాకిరీ బాధను, వ్యథను, అసంతృప్తిని, అనంగీకారాన్ని, అయిష్టాన్ని తెలిపే పనిగా పేర్కొనవచ్చు. ఇష్టంతో కానీ, కష్టానికి తగిన ఫలం దొరుకుతుందని కానీ శ్రద్ధతో చేసేది పని. తెలుగులో పనిపాట్లు అనే ద్వంద్వాన్ని వాడతాం. పనిలో పాట్లు తప్పవు, అయినా పని చేయటం మనిషి ధర్మం. పని నేర్పరితనాన్ని కలిగిస్తుంది. ప్రతిభతో పనిచేసేవారిని పనిమంతులు అని అంటారు కూడా. పని ప్రతిఫలాన్ని కోరుతుంది. అయితే ప్రతిఫలం కోసమే చేసే పని కూలీ పని కావచ్చు. పని కూలీ పని మాత్రమే కాదు, ఇష్టంతో కూడిన కష్టం పని. ఈ రెంటికంటే విలక్షణమైంది శ్రమ. ఉత్పత్తిని లక్షించి చేసే పని శ్రమ. లక్ష్యాన్ని సాధిస్తే అది పరిశ్రమ అవుతుంది. అన్ని జీవిత రంగాల్లోనూ మానవుడు శ్రమిస్తాడు. ఆధునిక జీవితంలో ఉత్పత్తిని సాధించే కార్మికుల పనిపాట్లకే శ్రమ అని విశేషించి పిలుస్తున్నాం. ఏమైనా, శ్రమయే జీవన సంగీతం, శ్రమయే సంస్కృతి సౌందర్యం. చాకిరీ, పని, శ్రమ, ఈ మూడింట్లో మనిషికి ప్రతిఫలాపేక్ష ఉంటుంది. లాభిస్తే మనిషి సంతోషిస్తాడు, లేకపోతే నిరాశపడతాడు. మరి సేవ ఈ మూడింటికంటే భిన్నమైంది. సేవ ఒకరు చెబితే చేసేది కాదు, తనంతట తానే సంకల్పించి, తానేమీ ప్రతిఫలం ఆశించకుండా, కష్టమైనా ఇష్టంగా భావించి మనిషి చేసే కర్తవ్యం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్న భగవద్గీతలోని కర్మయోగానికి సేవ ఆచరణ సూత్రం. శ్రమించేవాడు కార్మికుడు, సేవించేవాడు ధార్మికుడు. పనిని ప్రేమిస్తూ ప్రతిఫలం మీద మనసు లేకుండా చేసే కార్యం సేవ. ఫలం లేని పని లోకంలో ఉండదు. శ్రమాదులలో పనిచేసినా ఫలం పరాయవారి చేతుల్లో ఉండవచ్చు. అందువలన అది దక్కటం, దక్కకపోవటం అనే వాటిని బట్టి మనిషి సుఖపడటం, బాధపడటం ఆధారపడి ఉంటుంది. సేవ వలన కలిగే ప్రతిఫలాన్ని సేవ చేసేవాడు సామాన్యంగా కోరడు. సేవ ఎప్పుడూ ఇతరులకే అంకితం. ఎదుటివాడు ఆనందించటమే సేవకు పరమార్థం. స్వార్థం లేని పరార్థం, పరార్థంలో ప్రతిఫలించే పురుషార్థం, పురుషార్థం వలన సహజంగా కలిగే పరమార్థం సేవలో మనిషికి అందుతాయి. కానీ వాటిని సేవ చేసేవాడు కోరడు. అందువలనే సేవ చేసేవాడు శివుని వంటివాడు. సేవ మనిషిలోని మానవత్వాన్ని దివ్యత్వంగా వెలిగించే సాత్విక తేజం. మనిషి శ్రమించి బ్రతుకుతాడు, సేవించి తరిస్తాడు. ఒక్కోసారి శ్రమ ఫలాన్ని పరుల కోసం త్యాగం చేస్తూ సేవకు జీవం పోస్తాడు. నదులు నీటినిస్తున్నా, చెట్లు గాలిని వీస్తున్నా, ఫలాలను కాస్తున్నా, పశువులు పాలను వర్షిస్తున్నా, అమ్మ బిడ్డను కని పెంచుతున్నా, వారు వెట్టి చాకిరీ చేస్తున్నవారుగా, పాట్లు పడుతూ పనిచేస్తున్నవారుగా, ఉత్పత్తి కోరి శ్రమిస్తున్న కార్మికులుగా మనకు గోచరించరు. అందుకే సేవ సృష్టి ధర్మం, ప్రకృతి స్వభావం. సేవ జీవనాధారం, జీవన వేదం. మానవ సేవయే మాధవ సేవ అన్నది మానవ సేవాసూత్రం. వివేకానంద స్వామి ఇలా అన్నాడు, భగవంతుడే తన విరాట్ స్వరూపంలో మానవరూపంగా అవతరించాడు. ఈ ప్రత్యక్ష దైవాన్ని సేవించటమే తరుణోపాయం. చేసిన ఏకాంత ప్రార్థనలు చాలు. ఈ నర నారాయణుల సేవలో అవసరం అయితే నరకాన్ని కూడా పోవాలి. నీవు నేను మోక్షాన్ని పొందితే ఈ లోకానికేం ప్రయోజనం? మనతో పాటు ఈ విశ్వమంతటిని మోక్ష మార్గంలో

0: తీసుకుని పోవాలి. సన్యాసులకు కూడా సేవయే తరుణోపాయమని చెప్పింది మన సంస్కృతి. నిజానికి ఇతరులను ప్రేమించటం వలన, సేవించటం వలన ప్రేమించేవాడికి, ఆ సేవించేవాడికి ఆ ప్రేమలోనూ సేవలోనూ ఆనందం లభిస్తుంది. సేవ చేయటంలో భగవంతుడు నీ భక్తిని చూస్తాడే కానీ శక్తిని చూడడు. నీ గుణాన్ని చూస్తాడే కానీ నీ కులాన్ని చూడడు. నీ నీతిని చూస్తాడే కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తాన్నే కానీ విత్తాన్ని చూడడు.
1: ఇంతవరకు మీరు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ టి గౌరీశంకర్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:35 కావస్తోంది. ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో చౌడు భూముల పునరుద్ధరణకు మేలైన యాజమాన్య పద్ధతులు అన్న విషయం గురించి తెలుసుకుందామా?

సమస్యాత్మక భూముల్లో ముఖ్యమైనవి చౌడు భూములు. భూమి పై పొరల్లో అధిక లవణ సాంద్రత ఉండడం, నీటి మట్టం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండడం వల్ల మొక్కల వేర్లకు తగినంత గాలి పోషక పదార్థాలు సరిగ్గా అందక పైరు పెరుగుదల తగ్గి తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ చౌడు భూముల్లో పంటల దిగుబడులు 30-50% వరకు తగ్గుతాయని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చౌడు భూములను పాలచౌడు లేదా తెల్లచౌడు నేలలని, కారుచౌడు లేదా నల్లచౌడు నేలలని, ఉప్పుతో కూడిన చౌడు నేలలని 3 రకాలుగా విభజించవచ్చు. పాలచౌడు నేలలు విషయానికి వస్తే, నేల పైభాగంలో ఎండాకాలంలో తెల్లని ఉప్పు పొంగి ఉంటుంది. కొన్ని రకాల లవణాలను గాలిలో తేమను పీల్చుకొని ఎల్లప్పుడూ తడిగా ఉండే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల భూమి పొడిగా మెత్తగా మారి ఉంటుంది. దీనిపై కాలు పెట్టినప్పుడు నేల కుంగడం గమనించవచ్చు. పైరు సరిగ్గా ఎదగదు. పెరుగుదల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆకులు ముడుచుకొని చివర్లు ఎండి ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా పాలచౌడు నేలలను పొలం మీద గుర్తించవచ్చు. పాలచౌడు నేలల్లో లవణ సూచిక 4 డెసిమీటర్ల కంటే ఎక్కువగాను, ఉదజన సూచిక 8.5 కంటే తక్కువగాను, మార్పు చెందే సోడియం శాతం 15 కంటే తక్కువగాను ఉంటుంది. ఈ నేలల్లో విత్తనాలు సరిగ్గా మొలకెత్తక పైరు గెడసబారిపోతుంది. భూముల్లో లవణ సాంద్రత కావలసిన మేరకు తగ్గిస్తే నేలలు బాగుపడతాయి. పాలచౌడు నేల పొరల్లో అధిక లవణ సాంద్రత కలిగి ఉండడం మూలంగా భూభౌతిక రసాయనిక లక్షణాలు మొక్కలకు ప్రతికూలంగా మారిపోయి పంటల దిగుబడులపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. భౌతిక స్వభావంలో ముఖ్యంగా నేల పొరలు గట్టిగా మారడం, తగినంత గాలి వేరు వ్యవస్థకు అందకపోవడం, నేలలో తేమ ఉన్నప్పటికీ మొక్కలు గ్రహించలేక వడలిపోతాయి. సూక్ష్మధాతు లోపాలు, ముఖ్యంగా జింకుధాతు లోపాలు తరచూ పంటలపై కనిపిస్తాయి. ఇక పాలచౌడు నేలల యాజమాన్య విషయానికి వస్తే, వేసవిలో ఎండలకు భూమిపైకి తెల్లగా చేరిన చౌడును, అంటే నీటిలో కరిగే లవణాలను పారతో చెక్కి తీసివేయాలి. వేసవిలో లోతు దుక్కి చేసి చిన్న చిన్న మల్లుగా పొలాన్నంతటిని చేసి నీటిని నిలగట్టి, అంటే 20 సెంటీమీటర్లు, ఆ నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపించాలి. ఈ విధంగా వేసవిలో 2 లేదా 3 సార్లు చేయాలి. వర్షాకాలంలో వర్షపు నీటిని 4-5 సార్లు నిలగట్టి మురుగు తీస్తే లవణ సాంద్రత తగ్గించవచ్చు. పచ్చిరొట్ట పంట జీలుగను వేసుకొని పూత దశలో కలయదున్నాలి. తర్వాత జింక్ సల్ఫేట్ 20 కిలోలు 1 ఎకరాకు, భూమిలో ఆమ్లగుణాన్ని కలిగించే నత్రజని భాస్వరం ఎరువులు సిఫార్సు చేసిన మోతాదు కన్నా 25% అధికంగా వాడాలి. తర్వాత వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పైర్లను లేదా చౌడును తట్టుకునే రకాలను సాగు చేయవచ్చు. పప్పుధాన్యపు పంటలు ఉప్పు గుణాన్ని అంతగా తట్టుకోలేవు. ఇక కారు చౌడు నేలల విషయానికి వస్తే, ఈ నేలల్లో ప్రధాన సమస్య నేల పొరల్లో అధిక మొత్తంలో సోడియం, అంటే ఉప్పు కలిగి ఉండడం. వేసవికాలంలో పైన నలుపు లేదా బూడిద రంగు పొరను చూడవచ్చు. తేలికపాటి వర్షం పడినా నీరింకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. సేద్యానికి అనుకూలంగా ఉంటుంది. పంటల పెరుగుదల నామమాత్రంగా ఉంటుంది. పైరు పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. కారుచౌడు నేలల్లో లవణ సూచిక 4 డెసిమల్స్ కంటే తక్కువగా, ఉదజన సూచిక 8.5 కంటే ఎక్కువగా, మార్పు చెందే సోడియం శాతం 15% కంటే ఎక్కువగాను ఉంటుంది. కారుచౌడు

0: యాజమాన్యం విషయానికి వస్తే, ఈ నేలల్లో మార్పిడయ్యే సోడియం శాతాన్ని తగ్గించడం ద్వారా నేలలను బాగు చేయవచ్చు. ఈ ప్రక్రియలో జిప్సం ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. జిప్సంలోని కాల్షియం మార్పిడి అయ్యే సోడియాన్ని తొలగించగా సల్ఫర్ ఉదజన సూచికను తగ్గిస్తుంది. నీరు ఇంకే గుణాన్ని పెంచి నేలకు మామూలు లక్షణాలు వచ్చేటట్లు చేస్తుంది. ఉదజన సూచిక ఆధారంగా జిప్సం మోతాదు వేయాల్సి ఉంటుంది. భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు 1.2 నుండి 1.6 టన్నుల జిప్సం వేయవచ్చు. నేలను బాగా చదును చేసి సుమారు 20 నుండి 25 సెంట్ల మడులుగా విభజించి సరైన గట్లు వేయాలి. బాగా పొడి చేసిన జిప్సంను నేలపై సమానంగా చల్లి బాగా దమ్ము చేసినట్లయితే జిప్సంలో ఉండే సున్నం అంతవరకు నేలలో ఉండే సోడియంతో మార్పు చెంది సమస్యకు కారణమైన సోడియాన్ని బయటకు వెళ్ళగొడుతుంది. ఇలా బయటకు వెళ్ళిన సోడియం నీటిలో సులభంగా కరిగిపోతుంది. నీటిలో కరిగిన సోడియంను 3వ రోజున మరుగునీటి కాలువల ద్వారా బయటకు పంపించాలి. పచ్చిరొట్ట ఎరువులు పూత దశలో వేసి కలయిదున్నాలి. పాలచౌడు నేలలకు సిఫార్సు చేసిన ఎరువుల మాదిరిగానే నత్రజని భాస్వరం ఎరువులను 25% ఎక్కువగాను, జింక్ సల్ఫేట్ ప్రతి 2 పంటలకొకసారి ఎకరాకు 20 కిలోలు వేయాలి. తర్వాత ఉప్పు చౌడు నేలలు, అంటే పాలచౌడు కారుచౌడు కలిసిన నేలలు విషయానికి వస్తే, ఈ నేలలు చూడడానికి పాలచౌడు నేలలను పోలి ఉంటాయి. అయితే వీటిలో పాలచౌడు కారుచౌడు నేలల రెండింటిలో గల దుర్గుణాలు ఉంటాయి. వీటిని బాగు చేసే పద్ధతి మాత్రం కారుచౌడు నేలలను బాగు చేసే విధంగా ఉంటుంది. ఈ నేలలో లవణ సూచిక 4 డెసిమల్స్ కంటే ఎక్కువగాను, మార్పిడి చెందాల్సిన సోడియం 15% కన్నా ఎక్కువగాను ఉంటుంది. ఉదజని సూచిక సాధారణంగా 8.5 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో మార్పిడి చెందగల సోడియం జిప్సాన్ని వాడి తగ్గించిన తర్వాత మంచినీటిని ఉపయోగించి మురుగునీటిని తీసివేయడం ద్వారా నీటిలో కరిగి ఉన్న లవణాలను తగ్గించి నేలలను బాగు చేయవచ్చు. పంటల సరళిలో నీటి యాజమాన్యంలో మార్పుల విషయానికి వస్తే, సమస్యాత్మక భూముల యాజమాన్యంలో భాగంగా పంటల సరళిలో తగు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులనిచ్చే పంటలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి తోడు తగినంత సేంద్రియ పదార్థాలైన పశువుల ఎరువు, కంపోస్టు, వానపాముల ఎరువు వంటి వాటిని సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా అందించాలి. విత్తనాలను ఎక్కువగా వాడి పొలాల్లో మొక్కల సంఖ్య తగినంత ఉండేలా చూసుకోవాలి. లవణాలను తట్టుకునే గుణం కలిగిన పైర్లు విషయానికి వస్తే, రాగి, ధనియాలు, ఉల్లి, ఆవాలు, పత్తి, జీలుగ మొదలగు పైర్లు లవణాలను తట్టుకుంటాయి. పెసర, మినుము, శనగ, కంది, వేరుశనగ వంటి పైర్లు, నిమ్మజాతి ఫలవృక్షాలు లవణాలను తట్టుకోలేవు. వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, గోధుమ ఓ మోస్తారుగా తట్టుకోగలవు. క్షారాలను తట్టుకునే గుణం కలిగిన పైర్లు విషయానికి వస్తే, వరి, బీట్రూట్, పశుగ్రాసాలు అంటే కొన్ని రకాలు క్షారాన్ని తట్టుకోగలవు. పప్పు ధాన్యాలు, వేరుశనగ, నిమ్మజాతి ఫలవృక్షాలు తట్టుకోలేవు. చెరకు, చిరుధాన్యాలు, పత్తి మిగిలిన అన్ని సాధారణ పైర్లు ఫలవృక్షాలు ఓ మోస్తరుగా తట్టుకోగలవు. నీటి యాజమాన్యంలో భాగంగా తేలికపాటి తొడలు దగ్గర దగ్గరగా ఇవ్వాలి. వాలు, బోదెలు, గట్లు ఏర్పాటు చేసి విత్తనం వేస్తే లవణాల వల్ల కలిగే హాని తగ్గుతుంది. బోదెకు దూరంగా చాలుకు దగ్గరగా విత్తాలి. విత్తడానికి ముందు ఒకసారి నీరు పెట్టగలిగితే లవణాలు కింది పొరల్లోకి పోయి విత్తనం సులభంగా మొలకెత్తుతుంది. సిఫార్సు చేసిన ఎరువులను కొద్ది మోతాదులో పలు దఫాలుగా వేసుకోవాలి. సూక్ష్మధాతు లోపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి సకాలంలో సరిదిద్దుకోవాలి. సమస్యను నిర్ధారించుకోవడం, తదనుగుణంగా యాజమాన్య పద్ధతులను అనుసరించినప్పుడే ఇలాంటి నేలల్లో సాగు చేసి కొంతవరకైనా లాభాలు గడించవచ్చు. అట్లా లేనిచో దిగుబడుల్లో భారీ క్షీణత చోటు చేసుకుని వ్యవసాయం ఎంతమాత్రం గిట్టుబాటు కాదు.
1: ఇంతవరకు మీరు పొలం కబుర్లు విన్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో నిన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కర్మాగారంలోని స్టీల్ మెల్టింగ్ షాప్ వన్ పరిధిలోని లాడిల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు అకస్మాత్తుగా క్రిందపడిన కారణంగా భారీ మొత్తంలో ద్రవలోహం పైకి రావడంతో ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదం, ఉద్యోగుల మృతి చెందడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన స్థలాన్ని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ, ప్రమాదంలో మృతి చెందిన ప్రతి ఉద్యోగి కుటుంబానికి 25 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ఇస్తున్నట్లు తెలియజేస్తూ,
1: మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ అవర్ ఎంప్లాయీస్ హు ఆర్ వర్కింగ్ హియర్, డోంట్ బి పానిక్, వి ఆర్ విత్ యు. వి ఆర్ అనౌన్సింగ్ 25 లక్షల రూపాయస్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ, నాట్ ఓన్లీ రెగ్యులర్ ఎంప్లాయీస్, ఈవెన్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్, పిఎఫ్, గ్రాడ్యుయేట్, ఎవ్రీథింగ్ అదర్ దాన్ దిస్ 25 లక్షల దే విల్ గెట్. వి డిసైడెడ్ టు ఫ్రీ ఎడ్యుకేషన్ టు ఆల్ దర్ ఫ్యామిలీ మెంబర్స్. వన్ ఫ్యామిలీ విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్, ఈవెన్ హు ఆర్ వర్కింగ్ అవుట్ సోర్సెస్ దట్ ఫ్యామిలీ ఆల్సో విల్ గెట్ వన్ పర్మనెంట్ జాబ్. ఇన్ ఆల్ అదర్ వాట్ ఎవర్ బై గివింగ్ ఆల్ అసిస్టెంట్ విల్ గోయింగ్ టు గివ్ ఇట్.
0: విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రమాద ఘటన వివరాలు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలు, ప్రస్తుత పరిస్థితిని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. గాయపడిన వారికి అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటన స్థలాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్తో కలిసి నిన్న పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్మికులకు అందిస్తున్న వైద్య సేవలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: స్టీల్ మెల్టింగ్ షాప్ అండ్ ఎస్ఎంఎస్ యూనిట్ ఉంటుంది అనమాట, అక్కడ బ్లాస్ట్ అనేది జరిగింది. దాని వల్ల ఆ స్టీల్ ఏదైతే మనకి మెల్టింగ్ స్టీల్ ఉందో అది అక్కడ ఉన్న కార్మికుల మీద పడి అక్కడ వాళ్ళకి పూర్తిగా గాయాలు అవటం, చనిపోవటం కూడా జరిగింది. ఇక్కడ ఇమీడియట్ గా అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ గాయపడిన వాళ్ళందరినీ కూడా స్టీల్ ప్లాంట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఈ యాక్సిడెంట్ గల కారణాలు, ఎందుకు అది బ్లాస్ట్ జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉందండి.
0: ప్రమాద ఘటన నేపథ్యంలో విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. క్షతగాత్రులకు సంబంధించిన వివరాల కోసం 0891259100, మరో నంబర్ 0891259102 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లోని సైబరాబాద్ నగరపాలక సంస్థ సీఎంసీ నూతన కార్యాలయం సహా పలు అభివృద్ది పనులకు దృశ్యమాధ్యమ విధానంలో ఆయన నిన్న శంకుస్థాపనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ అభివృద్దిని ముందుకు తీసుకువెళ్లడానికి నగరాన్ని 3 కార్పొరేషన్లుగా విభజించామని అన్నారు. సైబరాబాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయాన్ని అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

0: గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి నీటి నమూనాలపై రాష్ట కాలుష్య నియంత్రణ మండలి అందించిన నివేదికపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గోదావరి నదిలో పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటి కారణంగా కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరిందని తెలిపారు. అనుమతించదగిన పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధికంగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. గోదావరి నది కలుషితమవుతున్నా నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నాణ్యమైన ఎరువులను సకాలంలో అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం జంబులదిన్నెలో రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ద్వారా జిల్లా వ్యవసాయ రంగానికి గణనీయమైన ప్రయోజనం కలుగుతోందని తెలిపారు. యూరియా, డీఏపీ ఎరువులపై కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీహార్లో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందినవారు మృతి చెందడం పట్ల దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులను సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి తెలియజేస్తూ,
1: బీహార్ రాష్ట్రంలో జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ఒక వంట మనిషి, ఒక టూర్ అటెండెంట్, ఒక మహిళా యాత్రికురాలు, ఈ ముగ్గురు చనిపోయారు. అక్కడ గయా దగ్గర ఉన్నటువంటి ఏపీ భవన్ లో కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. గాయపడిన యాత్రికులు, వారి కుటుంబ సభ్యులు మరియు స్థానిక అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవడం కూడా జరుగుతుంది. ప్రభుత్వం కూడా బీహార్ ప్రభుత్వంతో మాట్లాడుతూ అక్కడ ప్రయాణికులు ఏ విధంగా తిరిగి స్వస్థలాలకు చేరాలి, అలాగే చనిపోయినటువంటి ముగ్గురు బాడీలను కూడా ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.
0: తెలంగాణలో ఇటీవల వెలుగుచూసిన రెండు ఎబోలా అనుమానిత కేసుల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎబోలా వ్యాధిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎబోలా నిర్ధారణకు అవసరమైన పరీక్షా కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమ ప్రాంతంలోని పలు నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, టౌన్ హాల్ సమావేశాలు, అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రభుత్వ పాలన, ఎన్నికల హామీలు, ప్రజా సమస్యలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపానాలు మరింత చురుగ్గా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో 8 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగార ప్రమాదంలో సిబ్బంది మృతి పట్ల ప్రధానమంత్రి, ముఖ్యమంత్రితో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. సైబరాబాద్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. గోదావరిలోకి చేరే మురుగునీటిని శుభ్రం చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सीसी महिला विंशति प्रतिविंशति विश्वचषक क्रीडायाः प्राक् ह्यः प्रथमायां पूर्वाभ्यास क्रीडायां भारतेन वेस्टइंडीज दलं 26 धावनांकैः पराजितम् इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారు నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారం. 10:00 ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు. సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:30 భక్తి రంజని భక్తి గీతాల కార్యక్రమం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట ఎదుగుదలలో పోషకాల ప్రాముఖ్యత మరియు వివిధ పంటలలో సమతుల ఎరువుల యాజమాన్యం గురించి తిరుపతి జిల్లా రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్య గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ఆపాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారం. 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ సరికొత్త అవకాశాలతో, ఆవిష్కరణలతో, స్వయం సమృద్ధి దిశగా నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. న్యూఢిల్లీలో ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైష్ణవ్ మాట్లాడుతూ, పౌర కేంద్రీకృత పాలన దిశగా భవిష్యత్తుకు ఈ పుష్కర కాలం ప్రతీక అని అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ 12 సంవత్సరాల కాలంలో అనేక పరివర్తనలకు సాక్ష్యంగా నిలిచిందని చెబుతూ, పేదలు, అణగారిన వర్గాల సంక్షేమంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
1: If you look at the journey of last 12 years, the change in people's lives which has happened at the grassroots level, that is really visible. Look at the way toilets brought dignity to women. Look at the way financial inclusion happened. More than 54 crore accounts opened under the Jan Dhan Yojana. All those people today have access to investment opportunities, access to loans, access to saving instruments. That thing has entirely changed.
0: ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా ఎలక్ట్రానిక్స్ రంగంలో గణనీయమైన విజయాన్ని సాధించామని చెప్పారు. ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి 6 రెట్లు పెరిగిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు, సాయుధ బలగాలు హాజరయ్యారు. 7 కీర్తిచక్ర, 15 వీరచక్ర, 29 శౌర్యచక్ర పురస్కారాలను రాష్ట్రపతి ఈ సందర్భంగా అందించారు. నక్సల్స్ నిర్మూలన కార్యక్రమాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన ఛత్తీస్గఢ్కు చెందిన ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ కేవత్కు, ఇన్స్పెక్టర్ రామేశ్వర ప్రసాద్ దేశ్ముఖ్లకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో చొరబాటుదారులను ప్రతిఘటించిన మేజర్ ఆదిత్య ప్రతాప్ సింగ్కు శౌర్యచక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్లో ప్రమాదకర ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్ర గాయాలైనప్పటికీ కృషి చేసిన ల్యాన్స్ నాయక్ మినాచి సుందరంకు, గగన్యాన్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్కు కీర్తి చక్ర ప్రదానం చేశారు. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇంతియాజ్, కానిస్టేబుల్ దీపక్ చింగాంకలకు మరణానంతరం వీరచక్ర ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలను జరుపుతుంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రసాద్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని రూపొందించారు. 2016 జూన్ 9న గర్భిణీ స్త్రీలకు ఉచితంగా, నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. ఈ సందర్భానికి గుర్తుగా ఒక ప్రత్యేక 75 రూపాయల నాణ్యాన్ని, 5 రూపాయల పోస్టల్ స్టాంపును విడుదల చేస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANR_HYDని ఫాలో అవ్వండి. ANR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

0: విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల పరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు టౌన్షిప్లోనే నివాసం కొనసాగించవచ్చునని, వారి పిల్లలకు ఉచిత విద్య అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో రాష్ట ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం కలెక్టర్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. బొకోరో ఉక్కు పరిశ్రమ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 3 బయట సభ్యులతో విచారణ బృందాన్ని ఏర్పరిచింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కు చెందిన విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 6 గాయపడ్డారు. కాస్టింగ్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు స్లైడ్ గేట్ దగ్గర ఒక్కసారి పేలుడు సంభవించిందని, దీంతో పైకప్పు వైపు పెద్ద ఎత్తున అగ్నిగోళాలు వ్యాపించాయని కేంద్ర ఉక్కు మంత్రి తెలిపారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి నరేంద్ర మోదీ ప్రకటించారు. స్థానిక అధికారులు అన్ని రకాల సహాయక చర్యలు అందించాలని కోరారు. ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యం, అంతర్జాతీయ మార్కెట్ విస్తరణ వల్ల భారత ఫార్మాస్యూటికల్ పరిశ్రమ రాబోయే 5 సంవత్సరాల్లో రెట్టింపు కానుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన ఫార్మాస్యూటికల్ రంగ అంతర్జాతీయ కార్యక్రమంలో గోయల్ పాల్గొన్నారు. మన దేశం ఇటీవల 50 దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో మన ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత విస్తృతి చెందుతుందని చెప్పారు. జనరిక్ మందుల విషయంలో సాంప్రదాయాలను కాదని, పరిశోధన, ఆవిష్కరణలు, అధిక విలువ కలిగిన ఉత్పత్తుల తయారీపై భారత్ దృష్టి సారిస్తుందని చెప్పారు. ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిలో మన దేశం గణనీయ వాటా కలిగి ఉందని, అమెరికా వెలుపల ఎఫ్డీఏ ఆమోదిత తయారీ కేంద్రాలు మన దేశంలో అధికంగా ఉన్నాయని గోయల్ చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశంలో ముడి చమురు, ఎల్పీజీ, సహజ వాయువు సరఫరా స్థిరంగా ఉందని పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆ శాఖ అదనపు కార్యదర్శి ప్రవీణ్ ఖనుజా మాట్లాడుతూ,
1: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG and natural gas remain stable, and we have adequate stocks of petrol, diesel and LPG which are available in the country. The domestic LPG production has been maximized. In fact, yesterday on the World LPG Day, our domestic refineries and fractionators, they produce 53 TMT per day. This is 60% more than the pre-crisis levels.
0: Rasayanalu Erula Mantritva Sahaya కార్యదర్శి అపర్ణ శర్మ మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎరువుల మొత్తం నిల్వల పరిస్థితి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కోసం ఎరువుల అవసరాన్ని వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ 380 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్నట్లు అంచనా వేసిందని ఆమె తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఎల్పీఎంఎస్ ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. భౌగోళిక గుర్తింపుతో కూడిన అస్సాం తేజ్పూర్ లిచి అంతర్జాతీయ విపణికి చేరుకుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. తేజ్పూర్ లిచి మొట్టమొదటి ఎగుమతి ఓడ దుబాయ్కి చేరుకుందని, వ్యవసాయ ఆహార పదార్థాల ఎగుమతి అభివృద్ది అథారిటీ సహకారంతో ఈ ఎగుమతులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. విశేషాలు మరొకసారి. భారత్ సరికొత్త ఆవిష్కరణలతో, అవకాశాలతో, స్వయం సమృద్ధి దిశగా, నూతన ఆకాంక్షలతో మార్పు జరిగిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నిన్న చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది

0: కోటి ముర్ము నిన్న న్యూఢిల్లీలో సాయుధ బలగాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు శౌర్య పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 అవుతుంది.

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, అనంతరం ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. ముందుగా ఆచార్య ఎన్జి రంగా గారి వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన వివరాలు తెలుసుకుందాం. ఆచార్య ఎన్జి రంగా గారు అంటే రైతుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహానేతగా గుర్తుకు వస్తారు. ఆయన అసలు పేరు గోగినేని రంగనాయకులు. 1900 సంవత్సరం నవంబర్ 7 గుంటూరు జిల్లా నిడిబ్రోలులో జన్మించారు. చిన్నప్పటి నుంచే రైతుల జీవితాన్ని దగ్గరగా చూసిన ఆయన వారి సమస్యలను అర్థం చేసుకొని వాటి పరిష్కారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. చదువులో ప్రతిభ కనపరిచిన రంగా గారు అధ్యాపకుడిగా పనిచేసినందున అందరూ ఆయనను గౌరవంగా ఆచార్య అని పిలిచేవారు. అయితే ఉద్యోగ జీవితానికే పరిమితం కాకుండా రైతుల సంక్షేమం కోసం ప్రజా జీవితంలోకి వచ్చారు. రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, వారి హక్కులు, వ్యవసాయాభివృద్ధి వంటి అంశాలపై దేశవ్యాప్తంగా గొంతెత్తి మాట్లాడారు. అందుకే ఆయనను రైతాంగ నాయకుడు అని కూడా పిలుస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న రంగా గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ప్రజాసేవను కొనసాగించారు. పార్లమెంటులో ఎన్నో సంవత్సరాలు సభ్యుడుగా ఉండి రైతుల సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన

0: అప్పుడు చెప్పేవారు. 1995 జూన్ 9 ఆచార్య ఎన్జి రంగా గారు పరమపదించారు. కానీ రైతుల కోసం ఆయన చేసిన కృషి, చూపిన మార్గం నేటికీ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయన వర్ధంతి సందర్భంగా రైతుల విలువను గుర్తు చేసుకుంటూ వారి సంక్షేమానికి మనమంతా గౌరవం, మద్దతు ఇవ్వాలని సంకల్పిద్దాం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో తరువాత భగవాన్ బిర్సా ముండా గారి అమరత్వ దినోత్సవం సందర్భంగా వారి గురించిన వివరాలు. భగవాన్ బిర్సా ముండా గారు భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు. 1875 నవంబర్ 15 ప్రస్తుత జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక గిరిజన కుటుంబంలో జన్మించారు. చిన్న వయసులోనే తన ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయం, దోపిడి, కష్టాలను చూసిన ఆయన వారి హక్కుల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నారు. బ్రిటిష్ పాలనలో గిరిజనుల భూములు, అడవులపై హక్కులు దెబ్బతింటున్న సమయంలో బిర్సా ముండా గారు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. గిరిజనులు తమ హక్కుల కోసం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. తన ప్రజల సంక్షేమం కోసం, వారి గౌరవం కోసం ఆయన నిరంతరం పోరాడారు. బిర్సా ముండా గారి ధైర్యం, నాయకత్వం కారణంగా వేలాది మంది ఆయనను గౌరవంగా భగవాన్ బిర్సా ముండా అని పిలిచేవారు. ఎంతో చిన్న వయసులోనే ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1900 జూన్ 9 రాంచీ జైలులో ఆయన కన్నుమూశారు. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 9 ఆయన అమరత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఆయన త్యాగాలను స్మరించుకుంటారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సా ముండా గారిని గుర్తు చేసుకుంటూ సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు, గౌరవం లభించేలా కృషి చేయాలని సందేశాన్ని గుర్తు చేసుకుందాం. ఇవి శ్రోతలు ఈరోజు చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలు. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్పల్ ఆప్కే సాత్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందాన్నే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం

ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓబాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారా? ఈ వారం మీరు తెలుసుకోబోయే ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలోని పంబన్ ద్వీపంలో ఉంది. ఈ ప్రాంతాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణిస్తారు. ఏంటని ఇంకా ఆలోచిస్తున్నారా? సరే, మన భారత పూర్వ రాష్ట్రపతుల్లో ఒకరు ఇదే స్థలంలో జన్మించారు. మీరు ఆలోచించేది సరైనదే. మనం రామేశ్వరం గురించిన విశేషాలను తెలుసుకుందామా? ముందుగా రామేశ్వరం పేరుకు మూలం తెలుసుకుంటే, రామేశ్వరం రామ ఈశ్వర అనే రెండు పదాల కలయిక. అంటే రాముడు ఆరాధించిన ఈశ్వరుడు అని. రామాయణం ప్రకారం రావణుడిని సంహరించిన అనంతరం శ్రీరాముడు బ్రహ్మహత్యా పాతక నివారణ కోసం శివుణ్ణి ఆరాధించాడు. ఆ సందర్భంగా ప్రతిష్ఠించిన శివలింగమే రామనాథస్వామి. అందుకే ఈ క్షేత్రం రామేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. ఇక రామేశ్వరం చరిత్ర విషయానికొస్తే, రామేశ్వరం చరిత్ర ప్రధానంగా రెండు అంశాల చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఒకటి, చారిత్రకంగా అప్పుడు సిలోన్ అని పిలువబడే నేటి శ్రీలంకను చేరుకోవడానికి ఈ ద్వీపం ఒక ముఖ్యమైన మార్గమై ఉండటం. మరొకటి, ఇక్కడ రామనాథస్వామి ఆలయం కొలవై ఉండటం. చోళ చక్రవర్తి రాజేంద్ర చోళుడు ఈ పట్టణాన్ని కొంతకాలం పాటు తన ఆధీనంలో ఉంచుకున్నాడు. జాఫ్నా రాజ్యం ఈ ద్వీపంతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేది. అంతేకాక వారు రామేశ్వరానికి సంరక్షకులమని అర్థం వచ్చే సేతుకావలన్ అనే బిరుదును ధరించేవారు. హిందూ మతం వారి రాజమతంగా ఉండేదని, వారు ఈ ఆలయానికి ఉదారంగా విరాళాలు అందించేవారని తెలుస్తుంది. ఫరిస్తా రచనల ప్రకారం 14వ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ పాలకుడైన అలావుద్దీన్ ఖిల్జీ ప్రధాన సేనాధిపతి అయిన మాలిక్ కఫూర్ పాండ్య యువరాజుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైనప్పటికీ తన సైనిక దండయాత్రలో భాగంగా రామేశ్వరాన్ని చేరుకున్నాడు. ఇస్లాం విజయానికి చిహ్నంగా అక్కడ అలియా అల్దిన్ ఖల్జీ అనే పేరుతో ఒక మసీదును నిర్మించాడు. 15వ శతాబ్దం ప్రారంభంలో ప్రస్తుతమున్న రామనాథపురం, కముతి ఇంకా రామేశ్వరం ప్రాంతాలు పాండ్య రాజవంశం ఆధీనంలో ఉండేవి. 1520 సంవత్సరంలో ఈ పట్టణం విజయనగర సామ్రాజ్య పాలనలోకి వచ్చింది. అయితే రామేశ్వర చరిత్రలో అత్యంత కీలక పాత్ర పోషించిన వారు సేతుపతి రాజులు. సేతువును రక్షించే ప్రభువులు అనే అర్థంతో వారికి సేతుపతి అనే బిరుదు లభించింది. మధురై నాయకుల నుండి విడివడి స్వతంత్ర పాలనను స్థాపించిన సేతుపతులు రామనాథపురం ప్రాంతం

ప్రాంతాన్ని పరిపాలించారు. అంతేకాక 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దాల మధ్య వీరు ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. వీరిలో ముత్తుకుమార రఘునాథ ఇంకా ముత్తురామలింగ సేతుపతి ఈ ఆలయాన్ని ఒక అద్భుతమైన వాస్తుశిల్ప సముదాయంగా తీర్చిదిద్దారని చరిత్రకారులు చెబుతారు. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం చందా సాహిబ్, ఆర్కాట్ నవాబ్ ఇంకా మొహమ్మద్ యూసుఫ్ ఖాన్ వంటి పాలకుల ఆధీనంలోకి వచ్చింది. 1795వ సంవత్సరంలో రామేశ్వరం నేరుగా బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ నియంత్రణలోకి వచ్చి మద్రాసు ప్రెసిడెన్సీలో విలీనం చేయబడింది. 1947వ సంవత్సరం తర్వాత ఈ పట్టణం స్వతంత్ర భారతదేశంలో ఒక భాగంగా మారింది. ఇక రామేశ్వరం త్వరగా వెళ్లాలంటే విమాన మార్గంలో సమీప విమానాశ్రయమైన మదురై అంతర్జాతీయ విమానాశ్రయానికి ముందుగా చేరుకొని ఆ తర్వాత మదురై మీద నుండి రైలు లేదా రోడ్డు మార్గాన రామేశ్వరానికి చేరుకోవచ్చు. లేదా అందరూ ఇష్టపడేది అత్యంత సుందరమైన మార్గం రైలు మార్గం. ఎందుకంటే రైలు మార్గం ద్వారా చారిత్రాత్మక పంబన్ వంతెన మీదుగా నేరుగా ఈ ద్వీపానికి వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి. తమిళనాడులోని చెన్నై, మదురై, ట్రిచ్చి, కోయంబత్తూర్ ఇంకా కరైకుడి నుండి రైలు మార్గంలో రామేశ్వరం చేరుకోవచ్చు. మరో మార్గంలో అంటే రోడ్డు ప్రయాణం ద్వారా రామనాథపురం రామేశ్వరం జాతీయ రహదారిపై నుండి కూడా ఈ ప్రదేశానికి చేరుకోవచ్చు. ఇక మదురై మీద నుండి రామేశ్వరానికి బయలుదేరగానే రైలు సముద్ర తీరాలను దాటుకుంటూ ముందుకు సాగుతుంది. కిటికీ బయట నుండి చూస్తుంటే కొబ్బరి తోటలు, చిన్న గ్రామాలు, చెరువులు కనిపిస్తాయి. కొంతసేపటి తరువాత దృశ్యం ఒక్కసారిగా మారిపోతుంది. ఎదురుగా విశాలమైన మహాసముద్రం కనిపిస్తుంది. అప్పుడు ప్రయాణికులందరూ తమ మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి కిటికీల దగ్గరకు చేరుకుంటారు. కొందరు అప్పుడు కూడా సెల్ఫీలు దిగుతూ అనంతమైన సముద్రాన్ని ఆ కెమెరాలో బంధించి తమ ఆత్మీయులకు ఆ ప్రయాణానుభూతిని వర్చువల్గా పంచుకునే ప్రయత్నం కూడా చేస్తారు. ఎందుకంటే మనం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన వంతెనల్లో ఒకటైన పంబన్ వంతెనపైకి చేరుకుంటాము. సముద్రం మధ్యలో రైలు ప్రయాణం చేయడం జీవితంలో ఒక అరుదైన అనుభవం. నీలి సముద్రం మధ్య రైలు నెమ్మదిగా కదులుతుంటే ఇరువైపులా నీరు, దూరంలో మత్స్యకారుల పడవలు, పైన ఎగురుతున్న సముద్ర పక్షులు, అలా అక్కడ గాలి మన ముఖాన్ని తాకుతూ ఉంటే మనం భూమి మీద కాకుండా సముద్రం మీద తేలియాడుతున్నామేమో అనిపిస్తుంది. 1914వ సంవత్సరంలో నిర్మించిన ఈ వంతెన బ్రిటిష్ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం. అయితే ఇటీవల భారతదేశపు మొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర వంతెనను పాత వంతెన నిర్మించిన స్థానంలో 2.08 కిలోమీటర్ల ఈ ఇంజనీరింగ్ అద్భుతాన్ని నిర్మించారు. ఈ వంతెన మధ్యభాగం ఓడలు వెళ్లేందుకు పైకి లేచే విధంగా రూపొందించబడింది. ఇప్పటికీ రామేశ్వరానికి చేరుకునే ప్రతి యాత్రికుడికి ఇది ఒక మరుపురాని అనుభూతిని అందిస్తుంది. ఇక రామేశ్వరం పట్టణంలో తొలి అడుగులు వేయడానికి మనం స్టేషన్ బయటకు రాగానే ఒక ప్రత్యేకమైన వాతావరణం కనిపిస్తుంది. అక్కడి ప్రజల మాటల్లో తమిళ మాధుర్యం, దుకాణాల్లో శంఖాలు, గవ్వలు, సముద్రపు జ్ఞాపికలు, ప్రతి వీధిలోనూ యాత్రికుల సందడి కనిపిస్తుంది. రామేశ్వరం గాలిలోనే ఒక ఆధ్యాత్మికత ఉంటుంది. సముద్రపు ఉప్పటి వాసనతో పాటు ఆలయ ఘంటారావాలు మనల్ని ఆహ్వానిస్తుంటాయి. ఉదయాన్నే సూర్యోదయానికి ముందు మనం అగ్నితీర్థం వైపు బయలుదేరితే ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. దూరంగా సూర్యుడు సముద్రపు ఒడిలోంచి నెమ్మదిగా పైకి వస్తుంటాడు. అగ్నితీర్థం వద్ద అలలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. భక్తులు ఇక్కడ పవిత్ర స్నానం చేస్తూ కనిపిస్తారు. రామాయణంలో కథనం ప్రకారం సీతాదేవి అగ్ని పరీక్ష అనంతరం అగ్నిదేవుడు ఇక్కడ శివుడిని ప్రార్థించి తన పాప పరిహారం పొంది పవిత్రుడైనందుకు ఈ ప్రదేశం అగ్నితీర్థమైందని ప్రతీతి.

సూర్యోదయ సమయంలో సముద్రంపై పడే కాంతి కిరణాలు బంగారు పరుపు పరిచినట్లు కనిపిస్తాయి. ఆ దృశ్యం చూస్తే మన మనసు ప్రశాంతతతో నిండిపోతుంది. అగ్నితీర్థం నుండి కొన్ని నిమిషాలు నడవగానే రామనాథస్వామి ఆలయం కనిపిస్తుంది. దూరం నుండే ఆకాశాన్ని తాకుతున్నట్లున్న ఆ రాజగోపురం మనకు ముందుగా దర్శనమిస్తుంది. ఇక్కడికి చేరుతుండగానే మన అడుగులు సహజంగా వేగం తగ్గిపోతాయి. ఎందుకంటే ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ఆలయ గోపురం వద్ద నిలబడి పైకి చూస్తే మన కళ్ళు చెదిరిపోతాయి. వందలాది శిల్పాలు, దేవతామూర్తులు, యక్షులు, గంధర్వులు, పురాణగాథలను చెప్పే శిల్పరూపాలు, ప్రతి అంగుళం శిల్పకళకు నిదర్శనం. శతాబ్దాల క్రితం శిల్పులు చెక్కిన ఈ కళాఖండాలు ఇప్పటికీ సజీవంగా కనిపిస్తాయి. ఆలయంలోకి అడుగుపెట్టగానే ప్రపంచంలోనే అత్యంత పొడవైన దేవాలయ కారిడార్లు కనిపిస్తాయి. అంతులేని స్తంభాల వరుసలు. ఒకే వరుసలో నిలబడి చూస్తే అవి దూరంగా అనంతంలోకి కలిసిపోతున్నట్లు అనిపిస్తుంది. సుమారుగా 1200కు పైగా స్తంభాలు. ప్రతి స్తంభం వేర్వేరు శిల్పాలతో అలంకరించబడింది. ఇక్కడ నడుస్తుంటే కాలయంత్రంలో మనం వెనక్కి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇక 22 తీర్థాలు, ఆలయ ప్రాంగణంలో 22 పవిత్ర బావులు ఉంటాయి. ప్రతి బావి నీటి రుచి భిన్నంగా ఉంటుంది. ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. ఒక బావిలో తీపినీరు, మరో బావిలో చల్లటినీరు, ఇంకో బావిలో కొంచెం ఉప్పదనం. భక్తులు ఈ 22 తీర్థాలలో స్నానం చేయడం ద్వారా పవిత్రతను పొందుతారని విశ్వసిస్తారు. ఇక మనం క్రమంగా రామనాథస్వామి గర్భగుడి వైపు వెళ్తుంటే భక్తి వాతావరణం మరింత గాఢమవుతుంది. వేదఘోషలు, ఘంటారావాలు, ధూప సువాసనలు, దీపాల వెలుగు అన్నీ కలిసి ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇక్కడ ప్రతిష్ఠించబడిన శివలింగాన్ని దర్శించినప్పుడు యాత్రికులు తమ జీవితంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. రాముడు ప్రతిష్ఠించిన లింగం అనే విశ్వాసం దీనికి మరింత ప్రాముఖ్యతను తీసుకొస్తుంది. రామనాథస్వామి ఆలయ దర్శనం ముగిసిన తరువాత రామేశ్వరం యాత్రలో అత్యంత ఉత్కంఠభరితమైన భాగం ప్రారంభమవుతుంది. అది ధనుష్కోటి వైపు ప్రయాణం. ఉదయం సూర్యకాంతి మెల్లగా ద్వీపాన్ని తాకుతుండగా, సముద్రపు గాలి ముఖాన్ని తాకుతూ ఉండగా, రామేశ్వరం పట్టణాన్ని వెనక్కి వదిలి తూర్పు దిశగా ప్రయాణం మొదలుపెట్టగానే రహదారికి ఇరువైపులా ఇసుక తిన్నెలు, ఉప్పునీటి మడుగులు, అప్పుడప్పుడు కనిపించే మత్స్యకారుల గుడిసెలు కనిపిస్తాయి. కొద్ది కొద్దిగా నాగరికత వెనక్కి వెళ్ళిపోతుంది. ముందుకు కేవలం సముద్రం, ఆకాశం, ఇసుక మాత్రమే కనిపిస్తాయి. ధనుష్కోటి చేరుకున్నప్పుడు మనకు మొదట కనిపించేది అపారమైన నిశ్శబ్దం. ఇది ఒకప్పుడు సందడిగా ఉండే ఓడరేవు పట్టణం. భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ప్రయాణించే వారికి ఇది ఓ ప్రధాన కేంద్రం. ఇక్కడ రైల్వే స్టేషన్, పోస్టాఫీస్, పాఠశాలలు, మార్కెట్లు అన్నీ ఉండేవట. కానీ 1964 డిసెంబర్ 22 తేదీ రాత్రి సంభవించిన మహాతుఫాను ఈ పట్టణ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, పర్వతాల్లాంటి అలలు ధనుష్కోటిని ముంచేశాయి. రైల్వే స్టేషన్తో సహా మొత్తం పట్టణం సముద్రంలో కలిసిపోయింది. ఈరోజు అక్కడ నిలబడి చూస్తే కూలిపోయిన చర్చి గోడలు, పాత రైల్వే స్టేషన్ అవశేషాలు, ఇసుకలో పాక్షికంగా మునిగిపోయిన భవనాలు కనిపిస్తాయి. అవి కేవలం శిథిలాలు కాదు, ప్రకృతి శక్తికి, కాలప్రభావానికి సాక్ష్యాలు. ధనుష్కోటి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రెండు జలరాశులు కనిపిస్తాయి. ఒకవైపు బంగాళాఖాతం, మరోవైపు హిందూ మహాసముద్రం. ఆశ్చర్యకరంగా ఒకవైపు నీరు ప్రశాంతంగా ఉంటే మరోవైపు అలలు ఉగ్రరూపం దాల్చి ఉంటాయి. ఈ రెండు జలరాశుల సంగమాన్ని చూస్తుంటే ప్రకృతి తన అద్భుత కళాఖండాన్ని మన ముందుంచినట్లుగా అనిపిస్తుంది. సూర్యోదయం సమయంలో ఇక్కడి దృశ్యం

దృశ్యం స్వర్గ సుందరంగా ఉంటుంది. సముద్రం మీద బంగారు కాంతులు పరుచుకుంటే మొత్తం ప్రాంతం దివ్యలోకంలా కనిపిస్తుంది. ధనుష్కోటి నుండి మరింత ముందుకు చూస్తే సముద్రంలో మునిగిపోయిన ఇసుక దీవులు, రాతి వరుసలు కనిపిస్తాయి. ఇదే రామసేతు. రామాయణం ప్రకారం రావణుడి చెరలో ఉన్న సీతాదేవిని రక్షించడానికి శ్రీరాముడు వానరసేన సహాయంతో సముద్రంపై వారధిని నిర్మించాడని నమ్ముతారు. నలుడు నీలుడి నాయకత్వంలో నిర్మించబడిన ఈ వారధి ద్వారానే వానరసేన లంకకు చేరుకుందని విశ్వసిస్తారు. అనేక శతాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని ఆడమ్స్ బ్రిడ్జ్ అని కూడా పిలుస్తున్నారు. ఉపగ్రహ చిత్రాలలో భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఇసుక దీవుల గొలుసు స్పష్టంగా కనిపిస్తుంది. దీనివల్ల రామసేతు గురించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది. స్థానిక ప్రజలు మాత్రం ఎటువంటి సందేహం లేకుండా దీనిని శ్రీరాముని వారధిగానే భావిస్తారు. సముద్రపు గాలి మధ్య నిలబడి దూరంగా కనిపించే ఆ ఇసుక దీవులను చూస్తుంటే రామాయణం నిజంగా ఇక్కడే జరిగిందేమో అనే భావన కలుగుతుంది. ధనుష్కోటి మార్గంలో సముద్రం మధ్య ఒంటరిగా నిలిచినట్లు కనిపించే ఆలయం కోదండరామస్వామి ఆలయం. ఇది అత్యంత పురాతనమైన క్షేత్రం. రామాయణ కథనం ప్రకారం రావణుడి సోదరుడైన విభీషణుడు ఇక్కడే శ్రీరాముని ఆశ్రయించాడు. అనంతరం లంకారాజుగా అభిషేకించబడ్డాడు. 1964 సంవత్సరంలో సంభవించిన తుఫానులో చుట్టుపక్కల ప్రాంతమంతా ధ్వంసమైన ఈ ఆలయం పెద్దగా దెబ్బతినకపోవడం భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రామేశ్వరం పట్టణానికి పశ్చిమంగా సముద్రంలోకి చొచ్చుకుపోయిన భూభాగం వద్ద విల్లోండి తీర్థముంది. విల్ అంటే విల్లు, ఒండి అంటే గుచ్చడం. రామాయణ కథనం ప్రకారం సీతాదేవికి దాహం వేసినప్పుడు శ్రీరాముడు తన విల్లుతో భూమిని గుచ్చగా అక్కడి నుండి మంచినీరు ఉబికి వచ్చింది. ఆ ప్రాంతమే విల్లోండి తీర్థంగా ప్రసిద్ధి చెందింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సముద్రానికి అతి సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడి నీరు తీయగా ఉంటుంది. భక్తులు ఈ నీటిని పవిత్రంగా భావిస్తారు. ఇక రామేశ్వరం పేరు వినగానే మనకు గుర్తొచ్చే మహనీయులు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రామేశ్వరంలోని సాధారణ మత్స్యకార కుటుంబంలో జన్మించిన కలాం గారు భారతదేశ రాష్ట్రపతిగా ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు. ఆయన స్మారక మందిరం ఆధునిక భారతదేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అక్కడ కలాం గారు ఉపయోగించిన వస్తువులు, ఆయన జీవిత విశేషాలు, క్షిపణి నమూనాలు, ఫోటోలు ప్రదర్శనకు ఉంచారు. ఆ స్మారక మందిరంలో నడుస్తుంటే ఒక చిన్న ద్వీపం నుండి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్తగా ఆయన ఎలా ఎదిగాడో అర్థమవుతుంది. రామేశ్వరం కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇది సముద్ర తీరాల స్వర్గధామం కూడా. ఇక్కడి తీరాలు నగర రద్దీకి దూరంగా ప్రశాంతంగా ఉంటాయి. రామేశ్వరానికి సమీపంలో ఉన్న అరియమన్ బీచ్ తమిళనాడులోని అందమైన సముద్ర తీరాలలో ఒకటి. విస్తారమైన ఇసుక తీరాలు, నీలిరంగు సముద్రం, చల్లటి గాలి, కుటుంబంతో విహరించడానికి ఇది చాలా అనువైన ప్రదేశం. ఇక్కడ సూర్యాస్తమయం చూడటం ఒక మరుపురాని అనుభూతి. పంబన్ వంతెన సమీపంలో ఉన్న బీచ్ కూడా అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడ నిలబడి చూస్తే ఒకవైపు చారిత్రక వంతెన, మరోవైపు నీలి సముద్రం కనిపిస్తాయి. సాయంత్రం సమయంలో చేపల పడవలు తిరిగి వస్తున్న దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. ఇటీవల సంవత్సరాలలో రామేశ్వరం అడ్వెంచర్ టూరిజానికి కూడా ప్రసిద్ధి చెందుతోంది. కయాకింగ్, స్కూబా డైవింగ్, స్నోర్కెలింగ్, విండ్ సర్ఫింగ్ వంటివి కూడా ఇక్కడ మనం అనుభూతి పొందవచ్చు. ఇక ధనుష్కోటి శిథిలాలను, రామసేతు జ్ఞాపకాలను, సముద్రపు అలల గానాన్ని మన మనసులో నింపుకొని మనం తిరిగి రామేశ్వరం పట్టణం వైపు ప్రయాణిస్తుంటే ఈ ద్వీపం అసలు సౌందర్యం కేవలం దేవాలయాలలోనే లేదని అర్థమవుతుంది. ఇక్కడి సంస్కృతిలో, ప్రజల జీవన విధానంలో

ప్రతి ఉదయం సముద్రాన్ని ఆశ్రయించి జీవించే మత్స్యకారుల జీవితాలలో కూడా రామేశ్వరపు ఆత్మ కనిపిస్తుంది. సముద్ర తీరంలో వరుసగా నిలిచిన పడవలు, వలలను సరిచేసుకుంటున్న మత్స్యకారులు, దూరంగా మెరుస్తున్న లైట్లు కనిపిస్తాయి. పడవలను సముద్రంలోకి నెట్టే సమయంలో వారు చేసే ప్రార్థనలు శతాబ్దాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. సముద్రం ప్రశాంతంగా ఉంటే ఆనందం, తుఫాను వస్తే ఆందోళన, ఇవి వారి జీవితంలో భాగమైపోయాయి. సాయంత్రం పడవలు తిరిగి వస్తున్నప్పుడు తీర ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. చేపల వేలంపాటలు, వ్యాపారుల సందడి, పిల్లల కేరింతలు, ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామేశ్వరం మరో రూపాన్ని సంతరించుకుంటుంది. ఆలయ గోపురాలు వెలుగులతో ప్రకాశిస్తాయి. సముద్రం వైపు నుండి వచ్చే చల్లని గాలి పట్టణాన్ని ఆవరించేస్తుంది. అగ్నితీర్థం వద్ద అల

ఇవన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన జీవన చిత్రాన్ని ఆవిష్కరిస్తాయి. సూర్యాస్తమయం తరువాత రామేశ్వరం మరో రూపాన్ని సంతరించుకుంటుంది. ఆలయ గోపురాలు వెలుగులతో ప్రకాశిస్తాయి. సముద్రం వైపు నుండి వచ్చే చల్లని గాలి పట్టణాన్ని ఆవరించేస్తుంది. అగ్నితీర్థం వద్ద అలలు నిశ్శబ్దంగా ఒడ్డును తాకుతుంటాయి. రాత్రి ఆకాశంలో నక్షత్రాలు సముద్రపు నీటిలో ప్రతిబింబిస్తూ అద్భుత దృశ్యాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రశాంత వాతావరణంలో కూర్చొని సముద్ర ధ్వనిని వింటుంటే సమయం కూడా నెమ్మదించినట్లు అనిపిస్తుంది. మనం రామేశ్వరం నుండి తిరుగు ప్రయాణమైనప్పుడు పంబన్ వంతెన వైపు ప్రయాణం మొదలవగానే వెనక్కి తిరిగి చూస్తే రామేశ్వరం ద్వీపం మెల్లగా దూరమవుతుంది. ఆలయ ఘంటారావాలు, అగ్నితీర్థం అలలు, ధనుష్కోటి నిశ్శబ్దం, రామసేతు జ్ఞాపకాలు, కలాం స్మారకం, పంబన్ వంతెన, ఇవన్నీ మన మనసులో ఒక అందమైన చిత్రపటంలా నిలిచిపోతాయి. రామేశ్వరం నుండి మనం తీసుకెళ్లేది కేవలం ఫోటోలు కాదు, ఒక చరిత్ర, ఒక పురాణం, ఒక ఆధ్యాత్మిక అనుభూతి, ఒక సముద్రపు గానం, ఒక జీవితకాల జ్ఞాపకం. భారతదేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలున్నాయి, ఎన్నో సముద్ర తీరాలున్నాయి, ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కానీ చరిత్ర, పురాణం, ప్రకృతి, ఆధ్యాత్మికత, విజ్ఞానం, జాతీయ గర్వం, ఈ ఆరు అంశాలు ఒకే చోటు కలిసిన ప్రదేశం చాలా అరుదు. ఈ అరుదైన అద్భుతమే మన రామేశ్వరం. సముద్రపు అలలు ఎన్నిసార్లు తీరాన్ని తాకినా, ధనుష్కోటి ఇసుకలు ఎన్నిసార్లు గాలిలో ఎగిరినా, పంబన్ వంతెనపై ఎన్ని రైళ్లు ప్రయాణించినా రామేశ్వరం మహిమ మాత్రం శాశ్వతం. మరి ఆలస్యమెందుకు ఓ బాటసారి? నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి. వచ్చేవారం మరొక ప్రదేశం వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.

ఇంతవరకు మీరు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అంతటితో ప్రభాకరేఖలు సమాప్తం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లక్లో సమయం 7:49. ఇప్పుడు వింటారు ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమంలో ముందుగా ఆర్యా 2 సినిమా నుండి కృష్ణకుమార్ కున్నత్ పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం బాలాజీ.

పాట ఆనందం సినిమా నుండి మల్లికార్జున్ సుమంగళి కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: 103.2-107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట మున్న సినిమా నుండి సాధనా సర్గం, హరిచరణ్, మహాలక్ష్మి అయ్యర్ కలిసి పాడిన పాటకు సంగీతం హారిస్ జయరాజ్, సాహిత్యం కండికొండ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట సీతారామం చిత్రం నుండి ఎస్పి చరణ్, రమ్యా బెహరా కలిసి పాడిన పాటకు సంగీతం విశాల్ చంద్రశేఖర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

ఉదయరాగం కార్యక్రమంలో చివరి పాట రాఖీ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, మమతా మోహన్ దాస్ కలిసి పాడిన పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఇంతవరకు మీరు ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:15 అవుతోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: Good morning, I'm Sarabjit Kaur. The headlines. Union Home Minister Amit Shah to launch land port management system in New Delhi today. 5-day BRICS Agriculture Ministers meeting to begin today in Indore, Madhya Pradesh. India

0: కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన మాతృమూర్తి పేరిట మొక్క నాటారు. మంత్రి ఎలక్ట్రికల్ మోటార్ సైకిల్పై కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోను, నెగ్గిపూడిలలో ఆచంట శాసనసభ్యుడు పితాని సత్యనారాయణ నెగ్గిపూడిలో మొక్కలు నాటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది పథకాల విజయాలను ప్రజలకు వివరించాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. భీమవరంలో జూన్2 తేదీన పార్టీ ముఖ్య నేతలతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలోపేతమవుతోందన్నారు. సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ది సాధించేలా అనేక సంస్కరణలు అమలు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి కేంద్రం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన డయాలసిస్ కేంద్రం అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చెప్పారు. 2 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రం పనులను శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 8 డయాలసిస్ యూనిట్లను, 8 పడకలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 46 కోట్ల రూపాయలతో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ అభివృద్ది చేయనున్నట్లు వివరించారు. పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న అభివృద్ది పనులను వేగంగా పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. పాలకొల్లు బ్రాడీపేట వద్ద నిర్దవోలు నర్సాపురం ప్రధాన కాలువపై సుమారు 13 కోట్ల రూపాయలతో చేపట్టిన డబుల్ లైన్ బ్రిడ్జి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం 100 పడకల ఆసుపత్రి ఆధునీకరణ పనులు, పంపుల చెరువు వద్ద జరుగుతున్న పనులు, ఓపెన్ థియేటర్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా రామానాయుడు అధికారులతో మాట్లాడుతూ, ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసినందున వంతెన నిర్మాణ పనుల వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చేయాలన్నారు. తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం జగ్గన్నపేటలలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ ప్రతిపాదిత ప్రాంతాలను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మే 21వ తేదీన పరిశీలించారు. చెన్నై ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన 6 సభ్యులతో కూడిన బృందం విమానాశ్రయం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించింది. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, నీటి కాలుష్య నియంత్రణపై అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఆక్వా చెరువుల నుండి విడుదలయ్యే వ్యర్థ జలాలను డ్రెయిన్లు, కాలువలు, సహజ నీటి వనరుల్లోకి వదలకుండా నిరంతర నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఎవరైనా కాలుష్యానికి కారణమైతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని రొయ్యల ఫీలింగ్ షెడ్లు, ఆక్వా యూనిట్లను ప్రత్యేకంగా తనిఖీ చేసి వ్యర్థ జలాలను శుద్ది చేసి విడుదల చేస్తున్నారా లేదా నేరుగా వదులుతున్నారా అనే అంశాలను పరిశీలించాలన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 14 రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. భీమవరంలో యోగాంధ్ర కార్యక్రమాల నిర్వహణపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి వ్యక్తికి యోగాను చేరువ చేయాలన్నారు. జూన్ 21 జిల్లా కేంద్రం భీమవరంలో 1000 మందితో భారీ యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. అర్హత కలిగిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించేందుకు ప్రత్యేక సవరణ కార్యక్రమం SIRను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి చెప్పారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలన్నారు. దీంతోపాటు మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. దేశ భద్రత వ్యవస్థలో డ్రోన్ల వినియోగం కీలకంగా మారనుందని జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. నర్సాపురం మండలం పెద్దమైన వాణిలంకలోని డిజిటల్ శిక్షణా కేంద్రం దేశ రక్షణ దళాలు ఆధునీకరణలో భాగంగా సైనిక సిబ్బందికి డ్రోన్ సాంకేతికతపై 10 రోజుల పాటు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రోత్సాహం, సహకారంతో నిర్వహించిన శిక్షణలో భారత త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పటి వరకు విన్నారు. రచన ఇలపకుర్తి సుబ్బారావు, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఐ సుబ్బారావు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 అవుతోంది. ఇప్పుడు

0: వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారు నటించిన చిత్రగీత కదమ్మ వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్పి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: తెలుగు సినీ పరిశ్రమలో తనదైన శైలి, డైలాగ్ డెలివరీ, అద్భుతమైన మాస్ ఇమేజ్తో కోట్లాది అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు నందమూరి బాలకృష్ణ గారు. ఆయన 1960 జూన్ 10 చెన్నైలో జన్మించారు. తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు బసవతారకం కుమారుడు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి 5 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఆయన ఇప్పటి వరకు 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1974లో తాతమ్మ కళ చిత్రంతో బాలనటుడిగా సినీ రంగ ప్రవేశం చేశారు. 1980 వచ్చిన మంగమ్మ గారి మనవడు ఆయన కెరీర్లో ఒక పెద్ద మలుపు. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఆ చిత్రం ప్రేక్షకులకు బాలకృష్ణ గారిని మరింత చేరువ చేసింది. ఆ తరువాత కుటుంబ కథా చిత్రాల్లోనూ, యాక్షన్ కథల్లోనూ సమానంగా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారు నటించిన చిత్రం నుండి ఒక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారు నటించిన చిత్రగీత కథను వింటున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ గారు కేవలం మాస్ హీరోగానే కాకుండా కొత్త కథలను స్వీకరించే నటుడుగాను గుర్తింపు పొందారు. అందుకు ఉదాహరణ ఆదిత్య 369. తెలుగు సినిమాకు సైన్స్ ఫిక్షన్ కథను పరిచయం చేసిన ఆ చిత్రం నేటికీ ఒక క్లాసిక్గా నిలిచింది. శ్రీకృష్ణదేవరాయల పాత్రలో ఆయన చూపించిన రాజసంతో పాటు ఆధునిక యువకుడి పాత్రలో కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1990 సంవత్సరంలో బాలకృష్ణ గారి స్టార్డమ్ మరింత పెరిగింది. ఆయన సినిమాల్లో కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించేవి. భైరవ ద్వీపం వంటి ఫ్యాంటసీ చిత్రం ఆయన నటనలోని మరో కోణాన్ని చూపించింది. ఇప్పుడు బాలకృష్ణ గారు నటించిన సినిమా నుండి ఒక పాట విందాం.

0: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారు నటించిన చిత్రగీత కదంబ వింటున్నారు. 1999 వచ్చిన సమరసింహారెడ్డితో తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. ఆ చిత్రం విజయంతో బాలకృష్ణ గారు మాస్ హీరోగా కొత్త శిఖరాలను అధిరోహించారు. ఆ తర్వాత నరసింహనాయుడు వంటి చిత్రాలు ఆయనను బాక్సాఫీస్ వద్ద అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఆయన చెప్పే డైలాగ్, తెరపై కనిపించే ఆత్మవిశ్వాసం, అభిమానులను ఉర్రూతలోగించే నటన ఆయనకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయితే బాలకృష్ణ గారిని కేవలం మాస్ హీరోగా మాత్రమే కాకుండా పౌరాణిక, చారిత్రక పాత్రల్లోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. శ్రీరామరాజ్యంలో శ్రీరాముడుగా కనిపించి ప్రశంసలు అందుకున్న ఆయన గౌతమీపుత్ర శాతకర్ణిలో శాతవాహన చక్రవర్తి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. నటుడుగా ఆయనలో ఉన్న వైవిధ్యాన్ని ఆ చిత్రాలు మరింత స్పష్టంగా చూపించాయి. ఇప్పుడు బాలకృష్ణ గారు నటించిన సినిమా నుండి ఒక పాట విందాం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమల, గజ్జా బొబ్బలా, నడువుల తామరా,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
5: వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. 5 దశాబ్దాలకు పైగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, కొన్ని పరాజయాలు వచ్చినా ప్రేక్షకుల ప్రేమ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. 2010లో వచ్చిన సింహ, తరువాత లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి చిత్రాలు కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆయన అభిమానులుగా మార్చాయి. ప్రత్యేకంగా అఖండ చిత్రం మరోసారి బాలకృష్ణలోని అపారమైన శక్తిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. వయసు పెరిగినా ఆయన తెరపై చూపించే ఉత్సాహం, ఎనర్జీ ఇప్పటికీ యువ హీరోలకు ఏమాత్రం తీసిపోదని ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట విందాం.

సినిమాలతో పాటు ప్రజాసేవలోనూ బాలకృష్ణ గారు తన వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందిస్తూ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి అండగా నిలుస్తున్నారు. ఇక అవార్డుల విషయానికి వస్తే నంది అవార్డులు, సైమా అవార్డులు, ఇతర సినీ పురస్కారాలతో పాటు భారత ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక పద్మభూషణ్ గౌరవాన్ని కూడా అందుకున్నారు. ఇవన్నీ ఆయన సినీ సామాజిక సేవలకు లభించిన గుర్తింపులే. ఒక బాలనటుడిగా ప్రారంభమైన ప్రయాణం, మాస్ హీరోగా ఎదిగిన ప్రయాణం, చారిత్రక పాత్రలతో మెప్పించిన ప్రయాణం, ప్రజా ప్రతినిధిగా కొనసాగుతున్న ప్రయాణం, ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ నేటికి విజయవంతంగా సాగుతోంది. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు ఒక ప్రత్యేక అధ్యాయంగా చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు బాలకృష్ణ గారు నటించిన అఖండ చిత్రం నుండి ఈ పాట విందాం.

ఇంతవరకు మీరు వరదగుడి కార్యక్రమంలో సినీ హీరో బాలకృష్ణ గారు నటించిన చిత్రగీత కదంబ విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 9 గంటలు అవుతోంది. ఇప్పుడు విందాం చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. మీరు కూడా మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖ, స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, పిన్కోడ్ 517501. మా చిరునామా మరొకసారి చిత్రలేఖ.

கேர் ஆஃப் ஸ்டேஷன் டைரக்டர், ஆகாசவாணி, அன்னமய சர்க்கிள், திருப்பதி, பின்கோட் 517501. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం ఏలూరు నుండి రాశారు ఆర్ రఘుబీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధ, మున్నా, సుధారాణి, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వీరందరూ నిన్నే పెళ్లాడుత సినిమా నుండి ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాట వినిపించండి అంటూ ఉత్తరం రాశారు. వీరందరి కోసం నిన్నే పెళ్లాడుత సినిమా నుండి ఈ పాట.

0: జిఆర్టి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. కార్తీక దీపం సినిమా నుండి నీ కౌగిలిలో తలదాచి పాటను ప్రసారం చేయండి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్ లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు తప్పకుండా మీ అందరి కోసం కార్తీక దీపం నుండి ఈ పాట.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
1: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. విష్ణు సినిమా నుండి రావోయి చందమామ పాటను వినిపించండి అంటూ కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి విలేజ్ నుండి ఆనంద్, మన్విత్, ప్రకాష్, శ్యామల, అశ్విని ఇంకా రమేష్ వీరందరూ ఉత్తరం రాశారు. వీరందరి కోసం ఈ పాట.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
7: మన్మధుడు చిత్రం నుండి ఒక పాట విందాం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు.

చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. మంగమ్మ శపథం చిత్రం నుండి పాటను వినిపించండి అంటూ చిత్తూరు జిల్లా నుండి వెంకటేష్, మోహన, సతీష్ ఇంకా సాయి ఉత్తరం రాశారు. వీరందరి కోసం మంగమ్మ శపథం చిత్రం నుండి ఈ పాట.

చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరే

0: వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ, ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466 05. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10. సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30. వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: ఇప్పుడు విందాం నీ స్నేహం చిత్రం నుండి ఒక పాట.

0: జిఆర్టీ జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. చిత్రలేఖలో తర్వాత ఉత్తరం, భక్త తుకారం సినిమా నుండి భలే భలే అందాలు సృష్టించావు పాటను ప్రసారం చేయండి అంటూ, నేతివారిపల్లి చిట్యల్ మండలం కడప జిల్లా నుండి మలిశెట్టి వెంకటయ్య, రాజమ్మ, సిద్ధయ్య, గంగయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు ఉత్తరం రాశారు. వీరందరి కోసం భక్త తుకారాం నుండి ఈ పాట.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఇప్పుడు తులసి చిత్రం నుండి ఈ పాట.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి. ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమెడియన్ దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
4: చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కూరిన సినిమా పాటలను వింటున్నారు తర్వాత ఉత్తరం పీలేరు నుండి రాశారు హరి ధన్విత జశ్విత నాగరాజు ఇంకా భాగ్యమ్మ వీరందరూ జై చిరంజీవ నుండి పాటను ప్రసారం చేయండి అంటూ ఉత్తరం రాశారు వీరందరి కోసం ఈ పాట

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేరాఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేరాఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేరాఫ్ ఆకాశవాణి, కేరాఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేరాఫ్ ఆకాశవాణి.

0: ఇంతవరకు మీరు చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. నిలయంలో సమయం 10 గంటలు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.
1: ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ప్రపంచానికి భారతదేశం అందించిన అత్యంత విలువైన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద యోగా. వేల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మహోన్నత సాధన నేడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరోగ్యం, ఆనందం, మానసిక ప్రశాంతతను అందిస్తోంది. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న యోగా నేడు ప్రపంచ మానవాళిని ఏకం చేస్తున్న జీవన తత్వంగా నిలిచింది. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా చరిత్ర, ప్రాశస్త్యం, ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం, మానవ జీవితంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. భారతదేశం యోగా భూమి, యోగా సాధనకు పుట్టినిల్లు. మునులు, యోగులు అందించిన ఈ అమూల్య జ్ఞాన సంపద మానవాళి శ్రేయస్సుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. వ్యక్తి, సమాజం, ప్రకృతి, సమస్త జీవజాలం మధ్య సమన్వయాన్ని పెంపొందించే జీవన విధానమే యోగా. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉందని భారతీయ గ్రంథాలు, పురాణాలు తెలియజేస్తున్నాయి. యోగా తరతరాలకు సంక్రమిస్తూ మానవాళి జీవన విధానంలో భాగమయ్యింది. యోగాకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. భారతదేశంలోని ఋషులు, మునులు ధ్యానం, ప్రాణాయామం, ఆసనాల ద్వారా యోగాను అభివృద్ధి

0: చేశారు. యోగా అనే పదం సంస్కృతంలోని యూజ్ అనే ధాతువులో నుంచి వచ్చింది. దీని అర్థం కలయిక లేదా ఏకత్వం. అంటే శరీరం, మనసు, ఆత్మలను ఒక్కటిగా కలిపే సాధనే యోగా. మహర్షి పతంజలి యోగా సూత్రాల ద్వారా యోగాకు శాస్త్రీయ రూపమిచ్చారు. ఆయన రచించిన యోగా సూత్రాలు ప్రపంచవ్యాప్తంగా యోగాకు పునాది గ్రంథంగా గుర్తింపు పొందాయి. పతంజలి మహర్షి రచించిన యోగా సూత్రాలు యోగా శాస్త్రానికి ప్రామాణిక గ్రంథంగా నిలిచాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగ మార్గాన్ని ఆయన వివరించారు. శారీరక ఆరోగ్యం నుంచి ఆత్మజ్ఞానం వరకు మనిషి ఎదుగుదలకు యోగా ఎంతగానో దోహదపడుతుందని ఆయన బోధనలు తెలియజేస్తాయి. ఆధునిక జీవన శైలిలో మనిషి ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొంటున్నాడు. ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ సమస్యలు, పోటీ ప్రపంచం, సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం కారణంగా మానసిక ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఒక వరంలా మారింది. ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా శరీరం దృఢంగా మారడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. యోగా కండరాలను బలోపేతం చేస్తుంది, శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుతుంది, జీర్ణక్రియను సక్రమం చేస్తుంది, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవనశైలి సంబంధిత సమస్యలను నియంత్రించడంలో యోగా సహాయకారిగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, యోగా మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది, నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్యకరమైన జీవన శైలిలో యోగా వంటి సాధనాల ప్రాముఖ్యతను ప్రస్తావిస్తోంది. ఒకప్పుడు భారతదేశానికే పరిమితమైన యోగా నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఉద్యమంగా మారింది. అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్, రష్యా సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో యోగా కేంద్రాలు ఏర్పడ్డాయి. వైద్యులు, క్రీడాకారులు, విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ఇలా అన్ని వర్గాల ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకుంటున్నారు. యోగాపై పెరుగుతున్న ఆదరణకు గుర్తింపుగా ఐక్యరాజ్యసమితి 2014 డిసెంబర్ 11న జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు తెలపడం విశేషం. దీంతో 2015 జూన్ 21న తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కోట్లాది మంది ఒకే రోజు యోగా సాధన చేస్తూ ప్రపంచ ఆరోగ్యానికి సందేశమిస్తున్నారు. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: When we do yoga, we feel physically fit, mentally calm, and emotionally content. But it is not just about doing exercise on a mat. Yoga is a way of life, a holistic approach to health and well-being, a way to mindfulness in thoughts and actions, a way to live in harmony with self, with others, and with nature.
0: జూన్ 21 ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యధిక పగటి సమయం ఉండే రోజు. దీనిని సమ్మర్ సోల్స్టిస్ అని పిలుస్తారు. అనేక సంస్కృతులలో ఈ రోజుకు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. అందుకే ఈ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగాసన ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, కార్పొరేట్ సంస్థలు, గ్రామాలు, పట్టణాలు అన్నా తేడా లేకుండా యోగా సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భారత రాయబార కార్యాలయాలు, భారతీయ సాంస్కృతిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు సిద్దమవుతున్నాయి. యోగాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: And it is a very old tradition. But like all ancient Indian tradition, it is also living and dynamic. Yoga is free from copyright, free from patents, and free from royalty payments. Yoga is adaptable to your age, gender, and fitness level. యోగా ఇస్

0: whatever. You can do it at home or at work or in transit. Yoga is flexible. You can practice it alone or in a group, learn from a teacher or be self-taught. Yoga is unifying. It is for everyone, for all ethnicities, for all faiths, and for all cultures. Yoga is truly universal.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ ఏడాది కూడా యోగాంధ్ర 2026 పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అమరావతిలో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యోగాంధ్ర 2026 కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన జీవన విధానం యోగా అని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని చెప్పారు. పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా ఉత్తమ పరిష్కారంగా నిలుస్తోందని వివరించారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ అని ముఖ్యమంత్రి తెలిపారు. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించేందుకు యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని ఈ ఇతివృత్తం సందేశమిస్తోందన్నారు. యోగా ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో భాగం కావాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందిని యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగస్వాములను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ నెల 7 నుంచి 20 వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు యోగా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
2: ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా.
1: ఈసారి యోగాంధ్ర కార్యక్రమాన్ని మరింత వైవిధ్యంగా రూపొందించారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక ఇతివృత్తాన్ని నిర్ణయించారు. ఎన్టీఆర్ జిల్లాలో పోలీస్ సిబ్బందితో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రైతులతో, ఇతర జిల్లాల్లో వివిధ వర్గాల ప్రజలతో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో 2000 నుంచి 3000 మంది పాల్గొనే విధంగా భారీ యోగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలో ఈ నెల 21వ తేదీన జరిగే రాష్టస్థాయి ప్రధాన కార్యక్రమాన్ని కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై 25,000 మందితో సామూహిక యోగా ప్రదర్శన నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 56 ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో కూడా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉండవల్లి గుహలు, శ్రీశైలం, అరకులోయ, గండికోట వంటి చారిత్రక పర్యాటక ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా యోగా పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. యోగాను ప్రజారోగ్య ఉద్యమంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో 10 లక్షల మంది నైపుణ్య యోగా సాధకులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతమున్న యోగా శిక్షకుల సంఖ్యను 2.5 లక్షలకు పెంచేందుకు కార్యాచరణ రూపొందించింది. యోగాంధ్ర 2026 విజయవంతం కోసం ప్రభుత్వం 10 కోట్ల రూపాయల ప్రత్యేక బడ్జెట్ను కేటాయించింది. జిల్లాస్థాయి మౌలిక సదుపాయాలు, ప్రచారం, శిక్షణ కార్యక్రమాలు, నిర్వహణ ఏర్పాట్ల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. సాంకేతికతను వినియోగించి యోగాను ప్రతి ఇంటిలో భాగం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ యోగా ప్రచార పరిషత్, సంజీవని యాప్, హ్యాబిల్డ్ వాట్సాప్ కమ్యూనిటీల ద్వారా యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జూన్ నెల మొత్తాన్ని యోగా నెలగా ప్రభుత్వం ప్రకటించింది. యోగా సాధనపై ప్రత్యేక వీడియోలను రూపొందించారు. సాధారణ యోగాసనాలు, ప్రాణాయామం, వ్యాధి నివారణ, రోజువారీ సాధన, యోగాపై సందేహాలకు సమాధానాలు వంటి అంశాలపై 168కి పైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. యోగాంధ్ర 2026 కోసం ప్రత్యేక వెబ్సైట్ను కూడా ప్రారంభించారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా కార్యక్రమాల వివరాలు, నమోదు ప్రక్రియ, శిక్షణ వీడియోలు, జిల్లావారీ కార్యక్రమాల సమాచారం పొందవచ్చు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో నిర్వహించిన కార్యక్రమం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. రెండు గిన్నిస్ రికార్డులు, 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులు నమోదు కాగా స్కోచ్ అవార్డు కూడా రాష్ట్రానికి లభించింది. గత ఏడాది 2,44,00,000 మంది యోగాంధ్రకు నమోదు చేసుకోగా 1,91,00,000 మందికి ధృవీకరణ పత్రాలు అందించారు. రాష్ట వ్యాప్తంగా 133,000 వైదికలపై 153,000 మంది శిక్షకుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం 2,18,00,000 మంది వెల్నెస్ సెంటర్లు, ఆయుష్ కేంద్రాల ద్వారా క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. యోగాను ఒక్కరోజు కార్యక్రమంగా పరిమితం చేయకుండా 365 రోజుల ఉద్యమంగా కొనసాగించాలన్న సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి ఇంటికి యోగా, ప్రతి వ్యక్తికి ఆరోగ్యం అనే లక్ష్యంతో చేపడుతున్న యోగాంధ్ర 2026 కార్యక్రమం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి యోగా ఒక శక్తివంతమైన ప్రజారోగ్య ఉద్యమంగా మారాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యోగా కేవలం వ్యాయామం కాదు, అది ఒక జీవన విధానం. శరీరాన్ని ఆరోగ్యంగా, మనసును ప్రశాంతంగా, ఆలోచనలను సానుకూలంగా మార్చే సాధన. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను ఆచరించవచ్చు. రోజుకు కొద్దిసేపు యోగా సాధనకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన, సమతుల్య జీవనాన్ని పొందవచ్చు. ఆరోగ్యవంతమైన శరీరం, ప్రశాంతమైన మనసు, సమతుల్య జీవనం, ఇవన్నీ అందించే అద్భుత సాధన యోగా. ప్రపంచానికి భారత్ అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తోడ్పడాల్సిన అవసరముంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చుదాం. ప్రపంచానికి భారతదేశం అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని మన జీవితంలో భాగం చేసుకుందాం. యోగాను ఆచరిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి మనవంతు కృషి చేద్దాం. ప్రపంచ యోగా దినోత్సవం 2026 ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఇంతవరకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే తిథి ఈ కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం అంటారు. ముందుగా వినబోతున్న పాట గుళే బక్కవాళి కథ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల పాడారు. గీత రచన

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ చంద్రలేఖ నుంచి వింటూ ఆనందిస్తూ ఉన్నారు. నవరస భరిత హర్వీలో నేను అడిగిన క్వశ్చన్, అశోక స్తంభం పోలిన ఇంకొక స్తంభాన్ని ఇంకొక దేశంలో ఆవిష్కరించారు అని చెప్పి, శుభోదయమమ్మ నిన్న భారతావనిలో మృగశిర పలకరింత, నేడు వివిద్ భారతిలో పురాతనమైన ఆలయ కారుని ఆలయ పలుకులగామి చిలకరింతలు, ఆలయ పలుకులుగా మీ చిలకరింతలు, ఆధ్యాత్మిక తొలకరిగా పులకింత, గోరంత సమయంలో కొండంత కథను భద్రపరిచిన మీరే మా నేతి ముంత, వివిద్ భారతి మహావృక్షానికి జేస్వి ఒక కొమ్మ, ఆ కొమ్మను అంటిపెట్టుకుని ఉన్న చివురులే మనందరి శ్రోతలు, మధ్య మధ్య వినిపించే మీ మధుర గానం ఆ యొక్క చివురుల మధ్య పూసిన పువ్వులైతే, ఆ గానామృతాన్ని ఆకర్షించే మా మనసు ఒక తేనె తీగ, సరస్వతీ కటాక్ష సంపన్నులై ఎక్కువ మక్కువతో ఈ రంగాన్ని పెనవేసుకున్నటువంటి మీరు ఒక ధార్మిక పువ్వుల తీగ అంటూ, చనుబండ నుంచి ధర్మరాజుల వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అభిమానానికి అండ్ అలాగే ఆశీర్వాదానికి, థ్యాంక్ యూ లాట్. సో వెల్, మరి నైన్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పంపిస్తూ, శుభోదయ మిత్రమా, హాయ్ జేస్వి, ప్రియసకి బాగున్నారా? సారీ, టూ టైమ్స్ మీకు నేను మెసేజ్ పెట్టలేకపోయాను, కొంచెం బిజీగా ఉన్నాను, బట్ మార్నింగ్ నుంచి అద్భుతమైన మాటలతో చక్కటి పాటలతో మీ మృదు మధురమైనటువంటి గాత్రం వింటూ ఉంటే మనసంతా ఆనంద పారవస్యంతో మునిగిపోతున్నామనుకో, సో హ్యాపీ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్ మ్యామ్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి నిష్కహాని, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, రైట్ ఆన్సర్ ఫస్ట్ డే రైట్ అండి. అనంతపురం నుంచి అనురాధ గారు, సరైన సమాధానం. రాజేష్ హిందుపూర్ నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ కేశవ్ నగర్ ధర్మవరం నుంచి, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ సరైన ఆన్సర్ తో అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుంచి పంపించారు. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ గారు పెడన నుంచి, కనకారావు గారు పెడన నుంచి, వీరిరువురు రైట్ ఆన్సర్. హలో మేడం, వెరీ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, దిస్ ఇస్ శ్రావణి. హాయ్ శ్రావణి, వెరీ గుడ్ మార్నింగ్ జపాన్, కాదు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం అందించారు. శుభోదయం జయస్వి, ఆలయ విశేషాల గురించి అద్భుతంగా చెప్పారు, వింటూనే ఉన్నాం, చాలా బాగుంది ప్రోగ్రామ్ మేడం అంటూ నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, థ్యాంక్ యూ. హాయ్ గుడ్ మార్నింగ్ అక్కరపాక నుంచి రమా గారు థాయిలాండ్, కొంచెం ముందుకు రండి. అపరంజి గారు తిరుపతి నుంచి రైట్ ఆన్సర్, అశోక స్తంభాన్ని పోలిన ప్రతిరూపం కలిగిన స్తంభం. పోలవరం నుంచి భాస్కర్రావు గారు, రాణి గారు సరైన ఆన్సర్ పంపించారు. అలాగే మీ మొదటి ప్రశ్నకి నా సమాధానం అంటూ, ఎస్ ఇది మాత్రం బాగుంది, టుడే ఇస్ ద 76th యానివర్సరీ ఆఫ్ అటానమస్ స్టాచ్యూ, ఆల్ ఇండియా రేడియో, ఓకే థ్యాంక్ యూ సో మచ్, మా కోసం ఈ విషయాన్ని చెప్తారా అంటూ పంపించారు. థ్యాంక్ యూ అండి, తప్పకుండా చెప్తాను. నేపాల్ అంటూ కోనేరు విష్ణు అయ్యప్పన గారి నుంచి పంపించారు, కాదు. అండ్ విసి మోహన్ ఎఫ్సిఎల్ కాలనీ మిర్యాలగూడ నుంచి, నమస్కారం విజయవాడ వివిధ భారతికి అండ్ జేఎస్వి గారు, క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. మన భారతదేశంలో ఉందో నాకు అర్థమవటం లేదు, రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక అంటూ పంపించారు. సో ఇన్ని ఆప్షన్స్ అయితే నేను తీసుకోలేనండి. అండ్ నెక్స్ట్ చైనా అంటూ పంపించారు లలితా మురళి, భాను కామకూర్ తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్. వేటపాలెం నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అందించారు. శుభోదయం తెలియచేస్తూ భానువర్ధన్ గూడూరు నుంచి.

అలాగే కలుతారా, ఓకే రైట్ ఆన్సర్ అందించారు, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ జయస్వి అంటూ రాఘవ గారు పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి జయస్వి గారు హరివిల్లు ప్రోగ్రామ్ లో మీ ప్రశ్నకి నా ఆన్సర్ అంటూ సరైన ఆన్సర్ అందించారు. ఇంతకీ సమాధానం శ్రీలంక అనమాట. శ్రీలంకలో జులై 21 2025 సంవత్సరంలో ఈ యొక్క స్తంభాన్ని ఆవిష్కరించారు. అశోక స్తంభం పోలినటువంటి మరొక స్తంభాన్ని. సో అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు బాస్. మరి ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా సెకండ్ క్వశ్చన్, భసోలి ఉత్సవ్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? భసోలి ఉత్సవ్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, బసోహ్లి ఉత్సవ్ ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ తెలిస్తే మీ ఆన్సర్స్ 8662488114 కి వాట్సాప్ చేస్తూ ఉండండి. అండ్ హియర్ కమ్స్ మధురమే సుధాగానం. ఈ పాట మీ అందరి కోసమే.

0: చిక్కుకున్నాడు.
1: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
5: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
5: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
5: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
5: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
3: 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మీ జయస్మితో. బసోహ్లీ ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతం జరుపుకుంటుంది అని అన్నాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. సిస్టర్ వేణుగోపాల్ దత్త గారు ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, అలాగే చెల్లపందిర్మల్, మొనీషా మధురై తమిళనాడు నుంచి వీరు ముగ్గురు రైట్ ఆన్సర్స్ పంపించారండి. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కడప నుంచి రామాంజనేయులు గారు, పాలకొండమ్మ, వసుంధర, వైష్ణవి వీరిద్దరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు మనకి. లలిత, మురళి, భాను, కామకూరు తిరుపతి డిస్టిక్ నుంచి. భాస్కర్ గారు పెడన నుంచి అండ్ రైట్ ఆన్సర్స్ థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు ఫ్రమ్ మచిలీపట్నం నుంచి గుడ్ మార్నింగ్ అంటూ మనకి సరైన సమాధానాన్ని పంపించారు. సో వెల్ విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి, పల్లవి అంత పాడండి మా కోసం మేడం ప్లీజ్, చాలా బాగుంటుంది మీ వాయిస్, తప్పకుండా అండి పాడి వినిపిస్తాను. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చదివిన తర్వాత ఇంకొక మంచి సాంగ్ మీకోసం వస్తుంది. అంతేదాన్ని ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్ అండ్ ఎంజాయ్ లిస్నింగ్.

ఫెస్టివల్ మరి బసోహ్లీ ఉత్సవ్ ఏ కేంద్ర పాలిత ప్రాంతంలో జరుపుకుంటారో అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. విశ్వజ్ఞ ఫ్రమ్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిరణాలు ఎన్ని ఉన్నా వెలుగొక్కటే కదా, శతకోటి భావాలను పలుకు ఎద మారునా, సరిగమలు మారుతున్నా మధురిమలు మారునా అంటూ మధురమే సుధాగానంలోని ఈ యొక్క మంచి మాట మా కోసం పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అంటూ వీరరాఘవమ్మ రేఖా సాయి ఫ్రమ్ పోరంకి నుంచి మెసేజ్ చేశారు. థ్యాంక్స్ లాట్ అండి. బసోహ్లీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారంటే అంటే అదే నేను అడిగింది. పోలవరం నుంచి భాస్కర్రావు గారు, రాణిగారు పంపించారు. అండ్ రైట్ ఆన్సర్ పంపిస్తూ వేటపాలెం దగ్గర రామ్నగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, శుభోదయం జయస్వి. తేనె మకరందం ఆహా, అమృతం కన్నా మధురంగా ఉంటుంది మీ స్వరం. అమ్మ బాబోయ్, ఇంక వాళ్ళు నేను బోన్ చేయక్కలేదు. మీ వాయిస్ వింటేనే మాకు చాలా జోష్ వస్తుంది. దిస్ ఇస్ గుడ్. జయస్వి గారు పూర్తి పేరు ఏంటి అది మాత్రం ఎప్పటికీ తెలియని సస్పెన్సే. అండ్ మీ మాడ్యులేషన్ చాలా ఇష్టం మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి మెసేజ్ చేసినందుకు, నేను అడిగిన క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపినందుకు. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం పంపించారు. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ గుడ్ మార్నింగ్ అంటూ, అపరంజి గారు ఫ్రమ్ తిరుపతి నుంచి సరైన సమాధానాన్ని అందించారు. థ్యాంక్స్ అ లాట్. ఇంతకీ ఎక్కడ జరుపుకుంటారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్. చాలా బాగుంటుంది కదా. సో అక్కడున్నటువంటి ఆ యొక్క సంప్రదాయం బసోహ్లీ అనేటువంటి ఉత్సవాన్ని ఆ కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరుపుకుంటారు. సో రైట్ ఆన్సర్స్ పంపించడం మీ అందరికీ కంగ్రాచులేషన్స్. మరి నా నెక్స్ట్ క్వశ్చన్, ఈనాటి నవరస భరిత హరివిల్లులో నా తదుపరి ప్రశ్న, CJ1000 అనేటువంటి రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? CJ1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది? రైట్ ఆన్సర్స్ మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు పంపించండి. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం నీ దూర సరిపోని కలతలకి ఈ బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ఓజీ.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ బై మీ జయస్వితో. మనం ఉన్నాము నవరస భరత హర్వీలులో. సీజే 1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణిని అభివృద్ధి చేసిన దేశం ఏది అన్నాను. సో రైట్ ఆన్సర్స్ చాలా మంది పంపించారు. అండ్ దాంతో పాటుగా హాయ్ జయస్వి గారు అంటూ చక్కటి మెసేజ్ ని మాతో పాటు పంచుకున్నారు రామచంద్రమూర్తి గారు విజయవాడ నుంచి. సారీ, రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ జయస్వి, మీ ప్రశ్నకి సమాధానం అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్. అండ్ లలితా మురళి

రామచంద్రమూర్తి గారు విజయవాడ నుంచి, సారీ రామచంద్రరావు గారు విజయవాడ నుంచి. నెక్స్ట్, గుడ్ మార్నింగ్ జయస్వి, మీ ప్రశ్నకి సమాధానం అంటూ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి గారు అమలాపురం నుంచి రైట్ ఆన్సర్, అండ్ లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ట్ నుంచి సరైన సమాధానం. అనంతపూర్ నుంచి అనురాధ గారు, చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి అండ్ రైట్ ఆన్సర్ పంపించారు. శ్రీలక్ష్మి రామకృష్ణ ఖమ్మం నుంచి, భాస్కర్ గారు పెడన్ నుంచి, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి, వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు మనకి. నెక్స్ట్ మెసేజ్, హాయ్ జయస్వి గారు అంటూ మురళి గారు మెసేజ్ పంపించారు. అండ్ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, కనకారావు గారు పెడని నుంచి సరైన సమాధానం, వీసీ మోహన్ ఎఫ్సీఎల్ కాలనీ మిర్యాలగూడ నుంచి, నమస్తే జయస్వి గారు, మాకు కవితలు రావు కానీ మా మనసులో ఒకటి ఉండిపోయేదాన్ని అండ్ మీ ద్వారా నేను పంచుకుంటున్నాను. నేను నా లైఫ్లో ఎక్కువగా కూడా ఒంటరిగా ఉండేవాణ్ణి, కానీ నాకు నేస్తం రేడియో. రేడియో ఉంటే అసలు ఒంటరితనానికి తావే లేదు. సో 90 ఇయర్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియోకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. రేడియో ఎక్కడుంటే ఆనందం అక్కడుంటుంది అండ్ వివిధ భారతి ఎక్కడుంటే వినోదం విజ్ఞానం నీచెంత ఉంటుంది. సో వెల్, నెక్స్ట్ మెసేజ్ మనకి అపరంజి గారు తిరుపతి నుంచి పంపించారు. నేను అడిగింది ఏంటి, మీరు పెట్టింది ఏంటి, NHAI ఏ కాడా నుంచి వచ్చింది అపరంజి గారు? నేను CJ1000 అనే రోడ్ మొబైల్ క్షిపిణి అభివృద్ధి చేసిన దేశం ఏది అని అడిగాను. బట్ ఎనీవేస్ ఆన్సర్ చెప్తాను, స్టేట్ యూ అమెరికా కాదు. రాజేష్ ఫ్రమ్ హిందూపూర్ నుంచి అమెరికా ఫ్రమ్ రమణ అంటూ పంపించారు. సో రమణ గారు కాదు రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ జయస్వి గారు అంటూ కొడుమూర్ వీరేష్ ఊర్మిళ, గుడ్ మార్నింగ్ అండి మీకు కూడా. నేతాజీ గోపీనాథ్ మంజులా ఫ్రమ్ సత్యజీవ్ తిరుపతి డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ జయస్వి గారు, మీకు కూడా వెరీ బిగ్ హాయ్, మీ వాయిస్ చాలా మధురంగా ఉంటుంది, మాకు సునీత గారు గుర్తొస్తారు. అండ్ ఆర్జే శృతి ప్రసన్న వాయిస్ కూడా నాకు చాలా ఇష్టం, తప్పకుండా నేను కన్వే చేస్తాను సార్, మీరు పాడుతూ ఉంటే నా గాత్రం ఇంకా ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ అ లాట్. MMS నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, మ్యామ్ గుడ్ మార్నింగ్, ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు వెరీ గుడ్ మార్నింగ్ అని మీకు కూడా రైట్ ఆన్సర్ పంపిస్తూ అపరంజి గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. ఇంతకీ ఆ దేశం ఏది అంటే చైనా. ఎస్, CJ100 అనే రోడ్ మొబైల్ క్షిపిణి అభివృద్ధి చేసిన దేశం చైనా అనమాట. సో రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అడిగే టైం కూడా వచ్చేసింది. ఇంతకీ నా ప్రశ్న ఏంటి అంటే 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు? క్వశ్చన్ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 2026 సంవత్సరానికి ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ని ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్స్ తెలిస్తే మీ ఆన్సర్స్ ని 8662488114 కి నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి బాయ్స్.

ఊచ మెలోడియస్ వాయిస్ కదా, ఎంత బాగుంటుంది చిత్రగారి పాట ఇది. మరి మనసుని తనువే మూవీ నుంచి ఆర్పి పట్నాయక్ గారి కంపోజిషన్ లో విన్న ఈ పాట వింటూ ఆనందిస్తూ ఉన్నారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 2026 ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను ఎవరు గెలుచుకున్నారు అని అన్నాను. సో చాలా మంది మనకి ఆన్సర్స్ పంపించారు. ఎవరు పంపించారు అంటే, హాయ్ జయస్వి గారు ఒక పాట పాడొచ్చు కదా, చాలా రోజులైంది పాడేస్తాను. రాజేష్ గారు హిందూపూర్ నుంచి, అండ్ భాస్కర్ గారు పెడన నుంచి రైట్ ఆన్సర్, నరసింహారెడ్డి గారు మాధవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి, అపరంజి గారు తిరుపతి నుంచి సరైన సమాధానం పంపించారు, కనకారావు గారు గూకేష్ అంటూ పంపించారు కాదు, లలిత మురళి భాను కామకూర్ తిరుపతి డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్, వేదాంత జానకి శ్రీనివాస్ గారు భారతదేశం అనుకుంటున్నాను అండ్ జీ రాంగ్ అయితే ఆన్సర్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో భారతదేశం కాదు, ఇందాకటి ప్రశ్నకి ఆన్సర్ అయితే చైనా, అండ్ ఇప్పటి ప్రశ్నకి సమాధానం నేను చెప్తాను. చంద్రశేఖర్ గారు కొల్లాపూర్ నుంచి సరైన సమాధానం, అనంతపూర్ నుంచి అనురాధ గారు, అండ్ హాయ్ జయస్వి వెరీ గుడ్ మార్నింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వ్రత జ్యోతి, చేనేతపురి కాలనీ ఫ్రమ్ వేటపాలెం నుంచి. సో వీరిదివులు సరైన సమాధానాలు అందించారు. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్ పంపిస్తూ, నాకు కూడా చిత్రగారు లాగానే అనిపిస్తుందండి మీరు ఇలా పాడుతూ ఉంటే, హౌ స్వీట్. సో నెక్స్ట్ సత్యవేడు తిరుపతి జిల్లా నుంచి మనకి ఆన్సర్ పంపించారు. నేతాజీ గారు రైట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. సో నేను అడిగిన ప్రశ్నకి సమాధానం మాగ్నస్ కార్లనస్ అన్నమాట. మాగ్నస్ కార్ల్సన్ ఆయన పేరు, యాక్చువల్లీ మాగ్నస్ కార్ల్సన్. ఆయన ఫిడే ఫ్రీ స్టైల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్నారు 2026 కాను. సో రైట్ ఆన్సర్స్ పంపించిన మీ అందరికీ కూడా హార్టీ హార్టీ కంగ్రాచులేషన్స్. 10:56 ఏం అయిపోయింది మన క్లాక్ లో టైం. నేను కూడా మీ అందరికీ టాటా బాయ్ చెప్పేసే టైం వచ్చేసింది. మరి వెల్, అలా అలా వెళ్తూ వెళ్తూ ఒక మంచి సాంగ్ అన్నారు కదా, సో పాడేద్దాం. ఏం పాట పాడదామా అని ఆలోచిస్తూ ఉంటే, ఏమునా తటిలో

ఏనో కారా. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే అండ్ ఈ ట్వింక్లింగ్ ట్యూస్డే ఇంతే హ్యాపీనెస్ ఇవ్వాలని మనసారా కోరుకుంటూ నేను మీ ఆర్జేజేఎస్వి సైనింగ్ ఆఫ్. కలుసుకుందాం మరొక బ్యూటిఫుల్ డే మరిన్ని విశేషాలతో, మరిన్ని మాటలతో, పాటలతో. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా పరామర్శించారు. నిన్న విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించగా 6 తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. రేషన్ దుకాణాల ద్వారా త్వరలో స్టీమ్డ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి కేంద్రము అంగీకరించిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలియజేశారు. అమరావతిలో నిర్మిస్తున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీలో ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల స్థల కేటాయింపు ప్రతిపాదనల్ని ధృవీకరించేందుకు అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీ వెళ్తున్నారు. ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకుంటారు. ఆ రాత్రికి ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలియజేసింది. నిన్నటితో ముగిసిన విశ్వవిద్యాలయంలో అధ్యాపక పోస్టుల భర్తీకి చెందిన దరఖాస్తుల గడువును 15 వరకు పొడిగిస్తూ ఉన్నత విద్యాశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి వచ్చిన

వినంతుల మేరకు ఈ అవకాశం కల్పించినట్లు పేర్కొంది. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల బదిలీలను స్కూల్ ఎడ్యుకేషన్ తరహాలోనే చేపట్టాలని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సదా భార్గవిని పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి కోరారు. విజయవాడలోని గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ఆయన నిన్న ఆమెను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. దేవాలయాల్లో వేద పారాయణదారుల పోస్టులను భర్తీ పూర్తి పారదర్శకతతో చేస్తున్నామని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దేవాదాయ శాఖలోని 342 ధార్మిక పోస్టులకు ఇంటర్వ్యూలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన నిన్న విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 16 వరకు మౌఖిక పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. పాఠశాలలు పునఃప్రారంభమైన రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, నిఘంటువులను అందిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలియజేసింది. ఇప్పటికే పాఠ్య పుస్తకాలు 97.80% మండల స్థాయి గిడ్డంగులకు బడులకు చేరినట్లు అధికారులు తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: రామా, శ్రీరామా, కోదండరామా.

11:08:10 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. '86లో హైయెస్ట్ ఓపెనింగ్ గా బాక్సాఫీస్ హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా, 80s పాన్ ఇండియా మూవీ, తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లిన సినిమా. జానపద సినిమాలు అంటే జానపదాలు కనుమరుగవుతున్నటువంటి రోజుల్లో కోట్లు వెచ్చించి సాహసోపేతంగా నెలకొల్పిన సినిమా. ఏంటా సినిమా? గెస్ట్ చేస్తూ ఉండండి. మంచికి చెడుకి సంఘర్షణ అనే ఇతివృత్తంగా ఈ సినిమా తీశారు. రాజసింహాసనం కోసం దశర్ణ రాజ్యానికి అవంతి రాజ్యానికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్రకథ. ఈరోజు మనం మాట్లాడుకుందాం ఆ సినిమా కబుర్లు.

రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తున్నాను. కొదమ సింహం చిత్రం నుంచి మనోజ్ చిత్ర పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం. ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఒక హీరోకి స్టార్ స్టేటస్ వచ్చాక రిస్క్ చేయడానికి ఇష్టపడరు, అండ్ అలాగే ప్రయోగాలు కూడా చేయరు. సౌత్ లో మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండే తెలుగు తమిళ ఇండస్ట్రీలో స్టార్స్ ఏంటంటే, ఎక్కువగా బిజినెస్ బాగుందా, మార్కెట్ ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, ఇలాగే ఆలోచిస్తారు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని పట్టించుకునే వాళ్ళని మాత్రం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. కానీ ఎంత వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాం అని ముందుగా ఆలోచించే వాళ్ళలో మాత్రం అగ్రతాంబూలం కృష్ణ గారికే దక్కుతుంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు ఘంటబనేని శివరామకృష్ణమూర్తి. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాదు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహించారు. మరి కృష్ణగారి కెరీర్లో ఒక ల్యాండ్ మార్క్గా నిలిచిపోయింది ఈ సినిమా. ఆల్మోస్ట్ మన లిజనర్స్ అందరికీ కూడా ఈ సినిమా ఏంటి అనేది ఒక ఐడియా వచ్చేసింది అనుకుంటున్నాను. చెప్తాను ఏంటనేది. బట్ బిఫోర్ దట్, అమ్మదొంగ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడినటువంటి వేటూరు సుందరరామూర్తి గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

తెలుగు చిత్ర పరిశ్రమలో 345 సినిమాలకు పైగా నటించి సూపర్ స్టార్ గా డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పాపులారిటీ దక్కించుకుని అంచెలంచెలుగా ఎదిగారు. మరి ఆయన ఖాతాలో ఎన్నో అద్భుతాలు. ఫస్ట్ తెలుగు జేమ్స్ బాండ్ మూవీ గూఢచారి 116, ఫస్ట్ తెలుగు కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు, ఫస్ట్ తెలుగు సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, ఇవన్నీ కూడా మనకు అందించినటువంటి కృష్ణ గారు 1986లో అత్యద్భుతమైన సినిమా తీసి ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు. అదే సింహాసనం. నటశేఖరుడు నెలకొల్పినటువంటి సింహాసనం. ఈ సినిమా అయితే 1986లో రిలీజ్ అయిన సినిమా కదా, బట్ నవడేస్ పాన్ ఇండియా మూవీస్ అని అంటున్నాం, కానీ అప్పట్లోనే సింహాసనం లాంటి జానపద ఫ్యాంటసీ మూవీ తీయాలంటే ఎంత ధైర్యం కావాలి చెప్పండి. అప్పట్లో యంగ్ జనరేషన్ హీరోల సినిమాలు ఓ రేంజ్ లో హిట్ కొడుతున్నాయి అనమాట. మరి ఆ టైంలో ఈ సాహసం చేశారు. ఫస్ట్ తెలుగు స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్ గా, అంటే స్వయంగా కృష్ణ గారి దర్శకత్వంలోనే అందించారు ఈ సినిమాని. మరి హీరోగా అప్పటికే 20 ఏళ్ల అనుభవం కూడా ఉంది. ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్ ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేస్తున్నాను సింహాసనం చిత్రం నుంచి. రాజ్ సీతారాం పి సుశీల ఆలపించినటువంటి ఆత్రేయ గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మన లిజినర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గా గెస్ చేసేశారు. అండ్ హనుమంతరావు, ఆదిశేషగిరిరావు అండ్ ఫ్రెండ్ త్రిపురనేని మహారథితో డిస్కస్ చేసి హిస్టారికల్ మూవీని తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారు కృష్ణ గారు. అప్పటికే ఇద్దరు మొనగాళ్లు, బొమ్మలు చెప్పిన కథ, మహాబలుడు లాంటి జానపద సినిమాల్లో కృష్ణ గారు యాక్ట్ చేశారు. 3 మంత్స్ లో స్క్రిప్ట్ రెడీ చేశారు. మరి కాకతీయ సామ్రాజ్య గాథలోని రుద్రమదేవి, గోనగన్నారెడ్డి ప్రేరణగా తీసుకుని అలకనందాదేవి, విక్రమసింహ పాత్రలను రూపకల్పన చేశారు మహారథి. సింహాసనం టైటిల్ ను హనుమంతరావు గారు సజెస్ట్ చేశారట. మరి విక్రమసింహగా ఆదిత్యవర్మగా ద్విపాత్రాభినయం చేశారు కృష్ణ. హీరోయిన్స్ విషయానికి వస్తే ప్రిన్సెస్ అలకనందాదేవిగా జయప్రద అండ్ విషకన్య చందనగంధిగా మందాకినినే తీసుకున్నారు. ఇంకా రాధగారు కూడా ఉంటారు ఈ సినిమాలో. అండ్ కైకాల సత్యనారాయణ గారు, గుమ్మడి గారు, అల్లు రామలింగి గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి, బాలయ్య వంటి అగ్ర నటులు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో విజయకేతనం ఎగురవేసిన తెలుగమ్మాయి వహీదా రెహమాన్ చాలా కాలం తర్వాత చేసిన తెలుగు సినిమా సింహాసనం. జానకి గారు గాత్రదానం చేశారు. ఈ సినిమాకి ఎన్ని విశేషాలున్నాయో తెలుసా? ఇటు తెలుగు అటు హిందీ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ కంప్లీట్ చేశారు. హిందీ వర్షన్ కి కూడా కృష్ణ గారే దర్శకుడు, జితేంద్ర హీరోగా చేశారు అందులో. అండ్ హీరోయిన్స్ మాత్రం తెలుగులో నటించిన వాళ్లే. అంజాద్ ఖాన్ ఫస్ట్ టైం తెలుగులో కామెడీ విలన్ పాత్ర చేశారు బోత్ తెలుగు అండ్ హిందీ మూవీస్ లో. అండ్ నూతన్ ప్రసాద్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారనమాట. ఫస్ట్ టైం చరిత్రలో నిలిచిపోయేలా సినిమా ప్లాన్ చేసి సినిమాకు అత్యద్భుతమైన ఫోటోగ్రఫీ అందించి సక్సెస్ ని సొంతం చేసుకున్నారు బీఎస్ఆర్ స్వామి. 85 ప్రింట్స్ తో 150 థియేటర్స్ లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీ. పద్మాలయాకి ఇది 12వ సినిమా. ఆల్రౌండర్ పాత్ర పోషించారు కృష్ణ గారు. మాట్లాడుకుందాం మరిన్ని సినిమా కబుర్లు. బిఫోర్ దట్ మీకోసం పచ్చని కాపురం చిత్రానికి కేజే యేసుదాస్, ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం వస్తోంది చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

బలదూర్ చిత్రానికి కారుణ్య పాడినటువంటి చంద్రబోస్ గీతం విన్నారు రాధాకృష్ణన్ మ్యూజిక్ లో. లెవెన్ అవర్స్ 45 మినిట్స్ 9 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం మోనో 1.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్న కృష్ణ గారి సింహాసనం సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఈ భారీ సినిమా కోసం పబ్లిసిటీ కూడా వెరైటీగా ప్లాన్ చేశారు. అప్పటి వరకు 4 షీట్స్, 6 షీట్స్, 9 షీట్స్ పోస్టర్స్ ఉండేవట. మరి హనుమంతరావు గారు బాగా ఆలోచించి పోస్టర్ ప్రింటింగ్ వాళ్లతో డిస్కస్ చేసి ఫస్ట్ టైం 24 షీట్స్ ప్రింట్ చేయించారు. అప్పటి నుంచే 24 షీట్స్ ప్రింట్ సినిమా పబ్లిసిటీలో కామన్ అయిపోయింది. మరి 2 లాంగ్వేజెస్ లో 65 డేస్ లో షూటింగ్ పూర్తి చేశారట. 45 డేస్ లో టాకీ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేసేశారట. మరి పద్మాలయ స్టూడియోస్ లో 50 లక్షలతో భారీ సెట్ వేశారట. మరి అప్పట్లో ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా చెప్పుకున్నారు. మరి సినిమాలో ఆధునిక సాంకేతికత నేటికి కూడా ఓ రోల్ మోడల్. సౌండ్ టెక్నాలజీ పరంగా సంచలనం సృష్టించింది ఈ సినిమా. మరి సినిమాకు తగ్గట్టుగా థియేటర్ను అప్గ్రేడ్ చేయడం చరిత్రలో ఫస్ట్ టైం జరిగింది. న్యాచురాలిటీ కోసం భారీ సెట్స్ వేశారు. పెద్ద పెద్ద విగ్రహాలు, దర్బార్లు, రాజప్రసాదాలు, భారీ సెట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మనం ఈ సినిమాలో చూస్తాం. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తున్నాను. సింహాసనం చిత్రానికి రాజ్ సీతారాం, పి సుశీల ఆలపించిన వేటూరి సింధు రామూర్తి గీతం వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఎయిటీస్ బాహుబలి ట్రెండ్ సెటర్ అని చెప్పుకోవచ్చు మనం. సో సింహాసనం కబుర్లు మాట్లాడుకుంటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లహరి అందించిన సంగీతం నేటికీ సంచలనమే. ఇప్పటికీ మ్యూజికల్ హిట్ గా నిలిచిపోయింది. అచ్చ తెలుగు పదబంధాలతో ఆత్రేయ, వేటూరి వీళ్ళందించినటువంటి పాటలు సినిమాకు ఇంకో ప్లస్ పాయింట్ అని చెప్పాలి. రాజ్ సీతారాం పాడిన పాటలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్. దాదాపు 40 వసంతాలవుతున్నా ఎక్కడో ఒక చోట మనకు వినిపిస్తూనే ఉంటాయి ఈ పాటలు. నటశేఖరుడు నెలకొల్పిన సింహాసనం చిరస్మరణీయం, తిరస్మరణీయం. సో లిజనర్స్ అందరూ కూడా కరెక్ట్ గా గెస్ట్ చేశారు. తర్వాత చూద్దాం ఆ పేర్లన్నీ కూడా. ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. కేజే యేసుదాస్, జానకి పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం, చక్రవర్తి మ్యూజిక్ కంపోజిషన్ లో, పచ్చని కాపురం చిత్రం నుంచి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రమాద ఘటనను, వారి ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కేజీహెచ్ ఆసుపత్రిలో బాధిత కుటుంబ సభ్యులను మంత్రులు అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు ఈ రోజు పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద నేపథ్యంలో స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రోజు పరామర్శించారు. ఈ ఉదయం పరామర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్న స్థితిలో ఉన్న కారణంగా డిఎన్ఏ పరీక్షలు చేస్తున్నట్లు, వాటిని విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీక్ అయి 8 మృతి చెందగా ఆరుగురు క్షతగాత్రులయ్యారు. వారిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎన్సీసీఎఫ్ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సహకారంతో త్వరలో 1000 మినీమార్ట్లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ కార్పొరేట్ సంస్థలతో పోటీ పడేలా తక్కువ ధరకే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందేలా చూస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతి సచివాలయంలో ఆయన నిన్న విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పరిశీలన, పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిన్న నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకటించింది. రాష్ట్రంలో ఈ రోజు అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలిని వీచే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వింటారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

12:41 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మాట్లాడతానని చెప్పాను, అదేంటంటే

ఏ డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడాలంటే భోజనం చేశాక కాసేపు నడిస్తే పేగుల్లో కదలికలు చక్కగా జరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుందట. యాజ్ అ రిజల్ట్ మనం తీసుకున్న ఆహారం అనేది త్వరగా జీర్ణం అవుతుందని, కాన్స్టిపేషన్ గానీ ఉబ్బరం గానీ గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు తగ్గుతాయని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మరి భోజనం తర్వాత మినిమం ఒక 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ ని పొందొచ్చని కూడా చెప్తున్నారు. 2014 జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం హెల్దీ పర్సన్ అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి 10 నిమిషాలు నడిచినప్పుడు రేట్ ఆఫ్ డైజెషన్ అనేది, అంటే ఈ జీర్ణక్రియ రేట్ ఉంటుంది కదా, అది గణనీయంగా పెరిగిందని కూడా కనుగొన్నారన్నమాట. దీనికి సంబంధించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా మనం మాట్లాడుకుందాం. బిఫోర్ దట్, హాయ్ నాన్న చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం

0: పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
0: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: Jyoti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती एफ एम 101.3।
1: उफ, इंटी पनंता नेने चेयाल्सी उंटुंदी। क्लीनिंग, शॉपिंग, ओ किलो शुद्धमैन उप्पु। శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణవణము సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
3: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
7: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. భోజనం చేసిన తర్వాత కాసేపు నడిస్తే అంటే డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడుతుంది, అంటే పేగుల్లో కదలికలు చక్కగా జరుగుతాయి అని చెప్పాను కదా. సో తిన్న తర్వాత కాసేపు వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. ఇది హార్ట్ని అంటే గుండెను బలంగా ఉంచడమే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, ముప్పును కూడా తగ్గిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే. మరి వాకింగ్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అంటువ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటే ఆటోమేటిక్గా మన పనితీరు కూడా మెరుగుపడుతుంది కదా. అంటే బాగున్నప్పుడు మనం చేసే పనికి, బాగున్నప్పుడు చేసే పనికి తేడా అన్నమాట. హెల్దీగా ఉంటే మనం చేసే పని కూడా చక్కగా అంతే మంచి రిజల్ట్ని ఇస్తుంది. అదే మనం ములుగుతూ ముక్కుతూ బాగోకుండా చేసాం అనుకోండి, అట్లాగే ఉంటుంది అన్నమాట. అండ్ ఇది బెటర్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. సమ్మర్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాము, ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఎక్కడో ఒక చోట మనల్ని అలా పట్టుకుంటుంది అనమాట. అలా నన్ను కూడా పట్టేసుకుంది. సో సఫరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అది మ్యాటర్, ఎందుకైనా మంచిది. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా. మరి మీకు తెలిసాలో ఇంకా మాట్లాడుకుందాం బోల్డ్ అన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను మీకోసం ప్లే చేస్తున్నాను. ఓరి దేవుడా చిత్రం నుంచి వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం విన్నారు రాధన్ మ్యూజిక్ లో. 12 hours 29 minutes క్రాస్ చేసేసింది వీబీ క్లాక్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్రాజ్ నిర్మల్. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2వ స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సాముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 140 కోట్ల పౌరులతో దేశంలో ప్రజా సంక్షేమం, అభివృద్ది, ప్రభుత్వంపై నమ్మకం కలిగించేందుకు తాము కట్టుబడి ఉన్నట్లు మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల నుంచి డిజిటల్ విప్లవం వరకు అహర్నిశలు చేసిన కృషి వల్ల దేశం ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని అన్నారు. సుపరిపాలన, మరింత సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం మరింత కృషి చేస్తుందని మోదీ చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, సౌత్ ఆఫ్రికా, యుఏఈలతో పాటు ఇతర సభ్య దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాలకు చెందిన వ్యవసాయ మంత్రులు, సీనియర్ అధికారులు, నిపుణులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈరోజు ఆహార భద్రత, నూతన వ్యవసాయ విధానాలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న సన్నకారు రైతుల సాధికారత వంటి విషయాల్లో వివిధ చర్చలు జరుగుతాయి. ఈ నెల 12న వ్యవసాయ మంత్రుల మధ్య ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. చిన్న రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఈ నెల 13న బ్రిక్స్ దేశాల మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో గడిచిన 12 సంవత్సరాల్లో భారత బొగ్గు మైనింగ్ రంగాల్లో అతిపెద్ద మార్పులు చోటు చేసుకున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న ఫిల్మ్ సిటీలో జరిగిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. 1 బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో భారత్ రికార్డు సృష్టించడమే కాక ప్రపంచ బొగ్గు ఉత్పత్తిదారుల దేశాలలో 2వ స్థానానికి చేరుకుందని ఆయన చెప్పారు. బొగ్గు రంగం ప్రత్యక్షంగా 5 లక్షల మందికి, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని అన్నారు. 2 సంవత్సరాలుగా బొగ్గు దిగుమతులు తగ్గాయని, తద్వారా 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మిగుల్చుకోగలిగిందని చెప్పారు. సహజ వాయువులు, ఎరువులు దిగుమతిని తగ్గించేందుకు 46,000 కోట్ల రూపాయలతో కోల్ గ్యాసిఫికేషన్ పథకాలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని అన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న

ఇంధన రంగంలో విద్యుత్ తయారీకి 72% బొగ్గుపై ఆధారపడి ఉందన్నారు. కోల్ బ్లాక్ల ఆక్షన్ పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో పారదర్శక మార్కెట్ ఆధారిత బొగ్గు వ్యాపారాన్ని ప్రోత్సహించేందుకు కోల్ ఎక్స్చేంజ్ రూల్స్ 2026ను బొగ్గు మంత్రిత్వ శాఖ నోటిఫై చేసింది. ఈ నియమాల ద్వారా ఒకరి నుంచి ఎక్కువ మందికి అమ్మే సాంప్రదాయ విధానం నుంచి ఎక్కువ మంది నుంచి ఎక్కువ మందికి అమ్మే నూతన ట్రేడింగ్ విధానాన్ని అమలుపరచనున్నారు. కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ద్వారా ఎక్స్చేంజ్లలో ట్రేడింగ్ను పర్యవేక్షిస్తారు. పరిశ్రమ పెరుగుదలకు, ఇంధన భద్రతకు వికసిత్ భారత్లో భాగంగా బొగ్గు విపణిలో మరింత పోటీతత్వంతో సమర్థవంతంగా ఉపయోగపడేందుకు ఈ విధానం వీలుపడనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ధైర్యం, ఆత్మగౌరవం, న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధతకు బిర్సా ముండా జీవితం ఒక ఉదాహరణని సామాజిక మాధ్యమం ద్వారా పేర్కొన్నారు. అనగారిన వర్గాల వారితో పాటు గిరిజనుల హక్కులు, గుర్తింపు, గౌరవానికి బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం ఒక చారిత్రాత్మకమైందని ఆయన ఆ పోస్టులో చెప్పారు. జార్ఖండ్ గవర్నర్గా గతంలో చేరిన మొదటి రోజు, అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తాను బిర్సా ముండా జన్మస్థలం ఉలీహట్ను సందర్శించినట్లు గుర్తు చేసుకున్నారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా బిర్సా ముండా చేసిన ఉల్గులాన్ ఉద్యమం గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఐఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.

విశాఖపట్నం ఉక్కు పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న రాత్రి సందర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని కుమారస్వామి ప్రకటించారు. ఇదిలా ఉండగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ప్రమాదం జరగడానికి గల కారణాలపై విచారణ చేపట్టింది. కాగా నిన్న సాయంత్రం ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ చెందిన ఉక్కు పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది మరణించారు, 6 గాయపడ్డారు. రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ ఉక్కు పరిశ్రమ అగ్ని ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల చొప్పున ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మృగశిర కార్తె సందర్భంగా తెలంగాణలోని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బత్తిన కుటుంబం ఆనవాయితీగా అందిస్తున్న చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఆస్తమా నివారణ కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది బాధితులు నాంపల్లికి పోటెత్తారు. నిన్న రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఈ పంపిణీ మంగళవారం రాత్రి 9 గంటల వరకు నిరంతరాయంగా సాగనుంది. మత్స్యశాఖ ఇప్పటికే 3 లక్షలకు పైగా చేప పిల్లలను అందుబాటులో ఉంచింది. భారీ రద్దీ దృష్ట్యా ప్రత్యేక క్యూలైన్లు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా ఆహారం, మంచినీరు అందిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఎల్పీఎంఎస్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సాంకేతిక పరిజ్ఞానంతో సరిహద్దుల నిర్వహణ, సరిహద్దుల ఆవరణ నుంచి వాణిజ్యం, ప్రయాణికుల రాకపోకల సామర్థ్యం, భద్రత, పారదర్శకత పెంపొందించే లక్ష్యంతో రూపొందించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంతో భూమార్గ ఓడరేవుల కార్యకలాపాలను ఒకే వ్యవస్థగా ఏకీకృతం చేసేందుకు ఒక డిజిటల్ వేదికగా ఎల్పీఎంఎస్ ఉండనుందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఆధునిక సాంకేతిక ఆధారిత సరిహద్దు నిర్వహణ వ్యవస్థ దిశగా మన దేశం చేస్తున్న ప్రయాణంలో ఎల్పీఎంఎస్ ప్రారంభం ఒక మైలురాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ 10 సంవత్సరాల అమలును పురస్కరించుకుని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతోంది. న్యూఢిల్లీలో 10 సంవత్సరాల పీఎంఎస్ఎంఏ ఒక దశాబ్ద రక్షణ ఇతివృత్తంగా జరిగే కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు ప్రారంభిస్తారు. గర్భిణీలకు ఆరోగ్యం, రక్షణ అందించేందుకు పీఎంఎస్ఎంఏ కార్యక్రమం రూపొందించారు. 2016 జూన్ 9 గర్భిణీ స్త్రీలకు ఉచితంగా నిశ్చయమైన, సమగ్రమైన, నాణ్యమైన ప్రసవ

సంరక్షణ సేవలను అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా అందిస్తున్న 9 ఉచిత సేవలను గర్భిణీ స్త్రీలు వారి కుటుంబాలు అందుకునే విధంగా ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరుపుతారు. కాంగో రిపబ్లిక్ ప్రాంతంలో ఎబోలా పరిస్థితులను సిద్దం చేసేందుకు సరిహద్దు పరిస్థితులను పరిశీలించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ప్రస్తుతం ఉగాండాలో పర్యటిస్తున్నారు. తక్షణ సహాయ చర్యలు అందించేందుకు ఐక్యరాజ్య సమితి బృందంతో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ పర్యటిస్తున్నారు. 19 నిర్ధారిత కేసులలో కాంగో నుంచి ఉగాండాలోకి వచ్చిన వారిలో 14 మందికి ఎబోలా నిర్ధారింపబడినట్లు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. హాంటన్ స్కై రియాలిటీ లిమిటెడ్ కు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఈరోజు పంజాబ్ ఉత్తరప్రదేశ్ ఢిల్లీ ఎన్సీఆర్లలోని 6 చోట్ల దాడులు నిర్వహిస్తోంది. హాంటన్ స్కై రియాలిటీకి సంబంధించిన నివాసాలు ఆఫీసులలో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. వాయువ్య భారతదేశంతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో పశ్చిమ రాజస్థాన్ విదర్భలో ఈ రోజు వేడిగాల్లో ప్రభావం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కొంకణ్, గోవా, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాలలోని కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మహే, ఉత్తర దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. దేశ యువత, మహిళలు, రైతుల సాధికారతకు గడిచిన 12 సంవత్సరాల్లో తమ ప్రభుత్వం కృషి చేసినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని ఇందోర్లో 5 రోజుల పాటు జరిగే బ్రిక్స్ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రపంచ స్థాయిలో భారత్ 2 స్థానానికి చేరుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చెప్పారు. భగవాన్ బిర్సా ముండా వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: FM 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

12:41:27 లో ఉంది వివి గ్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వక్ మీ జ్యోతి అని మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో బోలెడని మార్పులు వస్తూ ఉంటాయి కదా, మరి అవయవాల పనితీరు కూడా నెమ్మదిస్తుంది, శక్తి తగ్గుతుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మరి 40 ఏళ్ల తర్వాత మజిల్ లాస్, 50 తర్వాత అది ఇంకా స్పీడ్ అవుతుందన్నమాట. అప్పుడు నిలబడటం నడవడం కూడా కష్టం అవుతుంది. అందుకే ముందు నుంచే హెల్త్ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్గా ఉంచుకోవడం చాలా అవసరం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. మరి అందుకోసం ఏం చేయాలి అది కూడా మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఎప్పుడైతే మీకోసం కోర్టు మూవీ నుంచి అనురాగ్ కుల్కర్ణి, సమీరా భరద్వాజ్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్

0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు.
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నాన్లే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: ఆఫ్ కోర్స్.
6: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
4: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
9: వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి. 12 అవర్స్ 50 మినిట్స్ 28 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం. మీకు తెలుసాలో

సో మరి ముందు నుంచి హెల్త్ ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని ఫిట్ గా ఉంచుకోవడం చాలా అవసరం అని చెప్పాను కదా. మరి అందుకోసం ఏం చేయాలని మన ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అంటే, అందుకోసం పెద్దగా కష్టపడాల్సిన పని అయితే లేదు. నడక అనేది మనల్ని బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో చాలా హెల్ప్ చేస్తుందట. మరి భోజనం తర్వాత కాసేపు నడవటం వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే, తిన్న తర్వాత నడవటం వల్ల ఎక్కువ మొత్తంలో క్యాలరీలు బర్న్ అవుతాయి. ఇది వెయిట్ కంట్రోల్లో ఉంచడంలో బాగా హెల్ప్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ని తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుందట. కాబట్టి డయాబెటీస్ బారిన పడకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇలా సింపుల్ వాక్ వల్ల ఎండోర్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. భోజనానికి వాకింగ్కి మధ్యలో 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోవడం మాత్రం మంచిదంటున్నారు. సో ఖచ్చితంగా 10 నుంచి 15 నిమిషాల గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇన్ కేస్ ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే నడక వేగాన్ని తగ్గించి డాక్టర్ సలహా తీసుకుని వాళ్ల సూచనల మేరకు నడుచుకోవడం బెటర్ అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఓకేనా? సో మరి అందరికీ కూడా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం ఇవన్నీ కూడా పక్కాగా టైం పెట్టుకుని చేయడం అనేది కుదరదు. కాబట్టి ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళు కానీ లేదా బయట ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరికైనా సరే తిన్న తర్వాత ఏంటంటే అలా కూర్చుని ఉండిపోకుండా లేదంటే అలా పడుకుంటారు. కొంతమంది అసలు తిన్న వెంటనే పడుకుంటారు, అది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వాలి, దానికంటూ కొంచెం ఇది కావాలి. కాబట్టి కొంచెం ఏంటంటే ఒక 10 మినిట్స్ తిన్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా వదిలేసి ఆ తర్వాత మీరు గనక మినిమం ఒక 100 అడుగులు వేస్తే బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అట్లీస్ట్ ఇది మాత్రం కంపల్సరీగా మీ డైలీ రొటీన్లో ఉండేలాగా చూసుకోండి. ఇది మార్నింగ్ మధ్యాహ్నం భోంచేసినప్పుడైనా నైట్ భోంచేసినప్పుడైనా సరే 2 సార్లు కూడా ఇది చేయొచ్చు. సో ఎక్స్పర్ట్స్ చెప్పే మాట అనమాట ఇది. ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఒక 10-15 మినిట్స్ గ్యాప్ పెట్టుకుని మీరు చక్కగా అలా ఒక 100 అడుగులు వేయండి. అది ఏంటంటే చక్కగా అడ్జస్ట్ అవుతుంది, మనం తిన్న ఫుడ్ అంతా కూడా పేగుల్లో చక్కగా అడ్జస్ట్ అయిపోతుంది అండ్ డైజెషన్ అనేది కూడా

ఎక్కువగా జరుగుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల బోలెడ్ అన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. వెయిట్ తగ్గొచ్చు అండ్ ఫ్యూచర్లో 40s 50s వచ్చినప్పుడు కూడా బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. సో బోలెడ్ అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈనాటి, మీకు తెలుసాలో. ఇప్పుడైతే మీకోసం జల్సా మూవీ నుంచి టిప్పు గోపికా పూర్ణిమ పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం వస్తోంది. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. విశాఖ స్థానిక కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈ ఉదయం పరామర్శించారు. ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను, వారి కుటుంబ సభ్యులను మంత్రి నారా లోకేష్ ఈ ఉదయం పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో రాష్ట మంత్రులు వాసంశెట్టి సుభాష్, అనిత, సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీభరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి మొత్తం 8 3 మృతదేహాలను గుర్తించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపారు. గుర్తుపట్టలేని మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు చేసి నమూనాలను విజయవాడ ల్యాబ్కు పంపుతున్నామని, గుర్తింపు అనంతరం బంధువులకు అప్పగిస్తామని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో నిన్న ఉక్కు ద్రవం లీకై 8 మృతి చెందగా, 6 తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజలందరూ యోగాను దైనందిక జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు ఎన్జీ రంగాగా సుపరిచితులైన ఆచార్య గోగినేని రంగనాయకులు వర్ధంతి ఈరోజు రైతాంగ విధానాలకు మద్దతిచ్చి భారత రైతాంగ ఉద్యమ నాయకులుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రంగా అనారోగ్యం కారణంగా 95 వయసులో 1995 జూన్ 9 నిడుబ్రోల్లో మరణించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వింటారు.

0: Shakti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తో ధీర రెడీగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది కదా. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ఉరుములతో కూడిన వర్షాలతో అల్లాడిపోతున్నాం. తీవ్రమైన ఎండలతో పాటు ఉన్నట్టుండి అకస్మాత్తుగా పిడుగులు. ఈ మారుతున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా మహిళలు, ముఖ్యంగా గర్భిణీలు అండ్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మరి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ ఎండల తీవ్రత నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు అండ్ ఈ మారుతున్న క్లైమేట్స్ నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండొచ్చు అనమాట. మాట్లాడుకుందాం ఆ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈనాటి ధీరాలో. ముందుగా మీకోసం సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి భీమ్స్ ప్రణవీ పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు జల్లల్లో పెదవులు తడిసాయే, తడిసిన ఇద్దరి పెదవుల పైన.

బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 9 minutes 45 seconds లో ఉంది. వీబీ క్లోక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటే గర్భిణీలు ఈ టైంలో వాళ్ళని సాధారణంగా వేధించే ప్రధాన సమస్య ఏంటి అంటే డీహైడ్రేషన్ అండి. అందుకే రోజు తగినంత నీటితో పాటు ఓఆర్ఎస్ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మరి ఇది శరీరంలో ఎలక్ట్రోలైట్లను బ్యాలెన్స్ చేసి కళ్ళు తిరగటం, స్పృహ తప్పటం లాంటి సమస్యలను నివారిస్తుంది అన్నమాట. ఇంకా కొబ్బరి నీళ్లు తాగటం వల్ల శరీరానికి సహజమైన మినరల్స్ కూడా అందుతాయి. ఎప్పుడు కూడా లిక్విడ్స్ తీసుకోవడం వల్ల బిడ్డకు సరైన పోషణ అందటం మాత్రమే కాదు, శరీరం కూడా చల్లగా ఉంటుంది. తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల గర్భిణీలకు జీర్ణ వ్యవస్థ త్వరగా చల్లబడుతుంది అన్నమాట. అలాగే ఓఆర్ఎస్ ఏంటంటే కోల్పోయిన లవణాలను, శక్తిని తిరిగి అందిస్తుంది. ఇంకా కొబ్బరి నీళ్లు సహజమైన పొటాషియం, ఎలక్ట్రోలైట్లను కూడా అందిస్తుంది. మరి చల్లని వాతావరణం ఉండే గదిలో అంటే గాలి ఆడే గదిలో పడుకోవడం, మందపాటి దుప్పట్లు వాడకుండా, శరీరం వేడెక్కకుండా చల్లని కాటన్ బెడ్షీట్స్ వాడటం మంచిది అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 రైట్ నౌ మీకోసం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు ఈ చిత్రానికి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడినటువంటి చంద్రబోస్ గీతం వస్తుంది చక్రి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టేడియం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

శతమానం భవతి చిత్రానికి సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది. స్టూడియోలో సమయం 1 గంట 20 నిమిషాలుగా వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: బకెట్ లాంటిది ఉంటుంది, అది బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవడంలో దాదాపు 8 మంది చనిపోయారు, ఒక 6 మంది తీవ్ర గాయాలైన. ప్రభుత్వ పరంగా కానీ మొత్తం అసలు ఒక్కొక్క రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా 1,72,00,000 అందజేయడం జరుగుతుంది. అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కి 45.75 లక్షలు, అలాగే వాళ్ళ ఎంటైటిల్డ్ టెర్మినల్ బెనిఫిట్ తో పాటు మరణించిన వారి కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియ, మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఉద్యోగం, సివియర్ గా ఇంజురీ అయిన వారికి 10 లక్షలు, అలాగే ట్రీట్మెంట్ అయ్యే ఖర్చు మొత్తం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ వారు భరిస్తారు. అలాగే బొకారో స్టీల్ ప్లాంట్ నుంచి ఒక 3-మెంబర్ కమిటీని ఎంక్వైరీ జరుగుతోంది.
0: ఘటనలో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులను కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, హోంమంత్రి వంగలపూడి అనిత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక అందిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఈరోజు పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు.

0: విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ,
1: విత్ ఇమెన్స్ ప్రైడ్ యాస్ వి సెలబ్రేట్ ద రిమార్కబుల్ అచీవ్మెంట్స్ ఆఫ్ విక్రమసింహాపురి యూనివర్సిటీ, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద రెసిపియంట్స్ ఆఫ్ ఆనరీస్ కాసా అండ్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ రిసీవింగ్ దేర్ డిగ్రీస్ ఆన్ దిస్ మెమొరబుల్ ఒకేజన్. ద క్యాంపస్ ఆఫ్ విక్రమసింహాపురి యూనివర్సిటీ is blessed with lush greenery, serene water bodies and diverse agricultural surroundings.
0: రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వెంకటరాయునిగూడెం గ్రామంలో 10.45 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం పారిశ్రామిక రంగ అభివృద్దికి ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించిందని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ ఆర్థికాభివృద్దికి ఈ పార్కులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పర అంగీకారానికి రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ధరల నిర్ణయంలో శాస్త్రీయ విధానం ఉండాలని, పారదర్శక ధరల వ్యవస్థ ఏర్పాటుపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంత్యోదయ స్ఫూర్తితో గరీబ్ కళ్యాణ్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కోట్లాది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చాయని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లలో దేశంలో సంక్షేమ పంపిణీ వ్యవస్థపై ఆమె సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈరోజు స్పందిస్తూ, చివరి వ్యక్తి వరకు అభివృద్ది ఫలాలు చేరాలి అనే లక్ష్యంతో కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని వివరించారు. జన్ధన్ యోజన ద్వారా బ్యాంకింగ్ సేవల విస్తరణ, ఉజ్వల యోజన కింద ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు, జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి తాగునీటి సరఫరా, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుద్ధ్య మెరుగుదల, పీఎం ఆవాస్ యోజన ద్వారా పక్కా ఇళ్ల నిర్మాణం, అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ విధానం ద్వారా పారదర్శక సంక్షేమ పథకాలు పంపిణీ జరుగుతోందని తెలిపారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించేందుకు చేపట్టిన ఈ ప్రత్యేక టీకా కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 14 నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 2,71,000 మందికి పైగా బాలికలకు ఇప్పటికే హెచ్పీవీ టీకాలు అందించినట్లు తెలిపారు. బాలికల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర, ఆరోగ్యాంధ్ర లక్ష్యాలతో రాష్ట్ర వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగాభ్యాసం ద్వారా ఒత్తిడి తగ్గి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జిల్లా కలెక్టర్ పేర్కొంటూ,
2: ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేస్తూ ప్రతి ఒక్కరు హెల్తీ, వెల్తీ, హ్యాపీ

0: ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా ప్రోటోకాల్ ని పాటిస్తూ వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చేయగలిగే సింపుల్ యోగాసనాలు, దీన్ని రోజుకి ఒక 40 నిమిషాలు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎప్పుడో మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, చేసే పనిలో వృద్ధి వస్తుంది.
1: ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు రాష్ట ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారి డాక్టర్ సుజన వెల్లడించారు. ముఖ్యంగా సింగపూర్ నుంచి విజయవాడ విమానాశ్రయం చేరుకునే ప్రయాణికులకు వారానికి 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో ప్రమాద బాధితులను పరామర్శించిన కేంద్ర మంత్రి, రాష్ట ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్దికి విద్యార్థులు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చిన రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేస్తోందన్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: BFM 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
4: వన్ అవర్ 31 మినిట్స్ 5 సెకండ్స్ లో ఉంది బీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్న ప్రస్తుతం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటేస్తున్నాయి కదా. అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా అది టెంపరీ రిలీఫ్ అంతే. ఈ వాతావరణం కారణంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చిన్నపిల్లలకు కానీ ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఉందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలని ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. మరి గర్భిణీలు డీహైడ్రేషన్ బారిన పడకుండా, నీరసం రాకుండా ఉండాలి అంటే తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. అండ్ శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉండాలంటే ఈ టైంలో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. అండ్ అలాగే స్కూల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. అంగన్వాడీ సెంటర్స్లో పిల్లల కోసం చల్లని వాతావరణం ఉండేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి పిల్లలకు గాలి ఆడేలాగా తేలికపాటి కాటన్ డ్రెస్ వేస్తే బెటర్ అన్నమాట. అండ్ అలాగే వాళ్లల్లో శక్తి తగ్గకుండా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ కానీ మజ్జిగ ఇలాంటివి ఇస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు ఎనర్జెటిక్గా అండ్ హెల్దీగా ఉంటారు. అయితే లేడీస్, తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే, అసలు వెళ్ళకపోవడమే మంచిది బట్ కానీ తప్పక బయటికి వెళ్లాల్సి వస్తే మాత్రం గొడుగు లేదంటే టోపీని తప్పనిసరిగా తీసుకొని వెళ్ళాలి. ఇది హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ చెప్తున్నారు. అండ్ ఈ టైంలో ఎక్సెసివ్ స్వెట్టింగ్ పట్టడం వల్ల శరీరంలోని లవణాలు తగ్గిపోయి నీరసం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వెంట గ్లూకోజ్ వాటర్ ఉంచుకోవడం మంచిదన్నమాట. అండ్ అలాగే పిల్లలు ఉంటే వాళ్ళని ఒక కంట గమనిస్తూ ఉండాలి. వాళ్ళు నీరసంగా కనిపిస్తే మాత్రం వెంటనే తగిన జాగ్రత్త అయితే తీసుకోవాలి. అండ్ మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మహిళలు తీసుకునే ఆహారం విషయంలో కూడా మార్పులు చేసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. అండ్ సీజనల్ ఫ్రూట్స్, ఇవి తెలుసు కదా ప్రతి ఒక్కళ్ళకి. సో సీజనల్ ఫ్రూట్స్ తింటే శరీరానికి సహజంగానే నీటి శాతం అందుతుంది. మసాలాలు ఎక్కువగా ఉండి హెవీ భోజనం ఉంటుంది చూసారా, దీనికి ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఇలా దూరంగా ఉంటూ లైట్గా ఉండే ఆహారాన్ని తింటే మన శరీరాన్ని కూడా తేలిగ్గా ఉంచుకోవచ్చు అన్నమాట.

జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ టైంలో ఎదురయ్యే వాతావరణ సవాళ్లను తట్టుకోవచ్చు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. మనం చిత్రం నుంచి హరిచరణ్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇది. అనుప్రుబన్స్ మ్యూజిక్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 1 hour 39 minutes 5 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ ధీరాలో ఉన్నాం. ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ అండి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి తీసుకునే ఆహారం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. రోజూ పెరుగన్నం, కీరదోశ లాంటి చలువ చేసే పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. అండ్ బయట దొరికే నూనె వస్తువులు ఉంటాయి కదా, ఇవి కానీ కారంగా ఉండే స్పైసీ ఫుడ్స్ కానీ వీటికి దూరంగా ఉండడం మంచిది. ఒకేసారి ఎక్కువగా తినకుండా తక్కువ మొత్తంలో ఎక్కువసార్లు ఆహారం తీసుకోవడం వల్ల ఎసిడిటీ తగ్గడమే కాకుండా బ్లడ్ షుగర్ కూడా అదుపులో ఉంటుంది. మరి ఈ తేలికపాటి ఆహారం అనేది లోపలున్న బిడ్డ ఎదుగుదలకు అవసరమైనటువంటి విటమిన్లను కూడా అందిస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మరి ప్రెగ్నెన్సీ టైంలో బిడ్డ కదలికల్ని అండ్ అలాగే మీ ఆరోగ్యంలో వచ్చే మార్పుల్ని కూడా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం అనేది చాలా ముఖ్యం అన్నమాట. సో తీవ్రమైన తలనొప్పి కానీ కళ్ళు మసకబారినట్లుగా అనిపించడం కానీ ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే అస్సలు అశ్రద్ధ చేయకుండా వెంటనే డాక్టర్ని కలవండి. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ మీకోసం ప్రేమికుడు చిత్రం నుంచి ఉన్ని కృష్ణన్ పాడినటువంటి రాజశ్రీ గీతం వస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది, నేను కూర్చుని వింటున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అని అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసు చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలిసిందని తెలిసిన ఏమంటారండి? నాకు అబద్ధలాట నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలిసిన చెప్పే మొగాళ్ళ కన్నా తెలియదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలియదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మంచు మంచు కలిసి రొమాన్స్ జరిగేది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.

0: రొమాన్స్ జరిగిందా?
1: అవును.
0: ఎలా?
1: తను మౌతార్ కనిచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్ కని చూశాను, తన్ని చూశాను. మౌతార్ కని కింద పెట్టి నీ మౌతి ఆర్గన్లా ఉంది, మరో మౌతార్ కని ఎందుకు అని కిస్ చేశాను.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. 1:52 ఉంది వీబీ క్లాక్ అండ్ ధీరాలో ఉన్నాం. ఎండలు మండిపోతున్నప్పటికీ కూడా ఈవినింగ్ టైం అవగానే ఈదురు గాలులు పిడుగులు పడుతూ ఉండటం మనం చూస్తున్నాం కదా. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు, బయట పనిచేసే వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మబ్బు పట్టినప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర అసలు నిలబడకండి. ఎక్కడైనా వర్షం పడి కానీ లేదు వాటర్ నిల్వ ఉంది అంటే మాత్రం ఆ వాటర్లో ఎట్టి పరిస్థితుల్లో నడవకండి. ఎందుకంటే ఏదైనా కరెంటు వైర్లు కట్ అయి పడినా కూడా మనం చెప్పలేం కదా. సో స్థానిక వాతావరణ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం వల్ల ఈ ప్రమాదాలని మనం నివారించవచ్చు అన్నమాట. ముఖ్యంగా గర్భిణీల విషయంలో హెల్త్ డిపార్ట్మెంట్ అయితే కొన్ని సూచనలు చేసింది. మరి గర్భిణీలు బయటికి వెళ్లడం తగ్గించాలి, డీహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, కనీసం 3 లీటర్ల నీళ్లు అంటే రోజుకి, అలాగే తాజా పండ్ల రసాలు తాగాలి అండ్ బయట పనిచేసే వాళ్ళు తప్పనిసరిగా తగినంత విశ్రాంతినైతే తీసుకోవాలి. సో మరి ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఈనాటి ధీర. ఇప్పుడైతే మీకోసం రోజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడినటువంటి రాజశ్రీ గీతం వస్తుంది రెహమాన్ మ్యూజిక్లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎప్పుడూ అమృతమే.
1: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
0: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
1: స్టూడియోలో సమయం 2 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स OTT ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
3: ఆ ఏదో బాగానే ఉన్నానులే.
2: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
3: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
2: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
3: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
2: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
3: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
2: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
3: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
2: ఆఫ్ కోర్స్.
4: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
2: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజిల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజిల్ ఏంజిల్ ఏంజిల్ అనుకో, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: కరెక్టే, ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని. కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

జీవితంలో దేని మీద ఆశపడాను నేను? ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్లైపోయింది.

0: మరి తర్వాత ఏమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం. అండర్స్టాండ్?

శంకర్ దాదా ఎంబీబీఎస్ ఎడిటర్ నుంచి కేకే చిరంజీవి గారు పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్నారు కదా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఈ లవ్లీ ట్రాక్ విన్న తర్వాత 2 hours 38 minutes 37 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం.

నేను చెప్తూనే ఉంటాను, బట్ మీరు మాత్రం కొంచెం అలా ఇస్తూ ఉంటారనమాట మెసేజెస్. బట్ మీ పేరుని ఆన్సర్ని పంపించండి 8662488114 ఈ నంబర్కి. సో చూద్దాం మెసేజెస్ ఉన్నాయి. మార్నింగ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ గురించి కూడా వివి రెడ్డి గారు మెసేజ్ చేశారు, సింహాసనం చిత్రం అని చెప్పి. అండ్ అలాగే ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుండి మెసేజ్ చేశారు, బట్ మీరు మాత్రం అందరినీ బాగా జడ్జి చేస్తున్నారు కదా, ఎవరి వాయిస్ ఎలా ఉంటే ఏంటంటారు. ఓకే, తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కాజీ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. అండ్ అలాగే మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి కరెక్ట్గా గెస్ట్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దొద్దుకూరు అంట, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఓకే, ఎప్పటిదో కదా, ఎనీవే ఇదైతే గెస్ట్ చేసింది రైట్ ఆన్సర్ అండి. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టి సూరిబాబు నా ఫేవరెట్ హీరో కృష్ణ గారు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అంటూ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ రోజ్ ఫ్రమ్ గుంటూరు జోజీ నమస్తే, వెరీ హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. జో వస్తూనే జోష్ తెస్తుంది అంట, బట్ ఈరోజు జోష్ లేదు నాకు, ఆయొచ్చింది అది ప్రాబ్లం. బట్ ఎనీవే జోష్ అలాగే ఉంటుందిలే. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లక్ష్మీ ఫ్రమ్ గంట్రావుపల్లి విలేజ్ పెద కొత్తపల్లి మండలం నాగర్కర్నూలు డిస్టిక్ట్ నుండి మెసేజ్ చేశారు. అండ్ అలాగే హాయ్ బాగున్నారా అంటూ సినిమా కబుర్లు ధీరా సూపర్గా ఉన్నాయి మేడం అంటూ, అలాగే సందరసందరికి వెల్కమ్ అంటూ హైదరాబాద్ నుండి శ్వేత లక్ష్మి నిష్కా అండ్ హనీ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి చాలా విషయాలు చెప్పారు, గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు సందరసందరి అంటూ. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ని గెస్ట్ చేశారు. అండ్ అలాగే కామర్తి శంకర్ రాజోల నుండి మెసేజ్ చేశారు. అండ్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి గెస్ట్ చేశారు కరెక్ట్ మూవీని. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎలా ఉన్నారు సింహాసనం సినిమా కబుర్లు చాలా మంచి విషయాలు చెప్తున్నారు. అండ్ ఈ సినిమా రిలీజ్ రోజున విజయవాడ రాజీవ్రాజ్ థియేటర్ దగ్గర ఓకే 144 సెక్షన్ పెట్టారా, అది ఇప్పట్లో ఒక సంచలనం అప్పట్లో అంటూ మెసేజ్ చేశారు, బట్ నాకు అంత ఐడియా లేదండి. అండ్ నెక్స్ట్ ఇంకొక మెసేజ్, యా పాజిటివ్ ప్రశ్నలకి మీరు అంతే పాజిటివ్గా ఉన్నారని నేను కూడా అనుకుంటున్నాను. సో అది మ్యాటర్, ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అన్నీ ఇవన్నమాట. అండ్ ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇచ్చేస్తాను యాజ్ యూజువల్గా సినిమాకి సంబంధించిన ప్రశ్న. అండ్ ఇదొక సినిమా డైలాగ్, చాలా ఇన్స్పిరేషనల్ డైలాగ్ అనమాట, చాలా పవర్ఫుల్ డైలాగ్. అండ్ ఎవరా హీరో, ఏంటా సినిమా అనేది మీరు గెస్ చేయాలి. డైలాగ్ కోసం రెడీగా ఉన్నారు కదా? కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూలపాన్పు కాదు, ఎప్పుడూ సంతోషమే కావాలనుకుంటే కుదరదు, బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. భరించే వాళ్ళకే ఈ భూమి మీద బ్రతికే హక్కుంది. ఇప్పటికే అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎనీవే క్లూ కూడా ఇచ్చేస్తాను, ఇంకొక డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ చెప్తారు హీరో. గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. ఎవరా హీరో గెస్ట్ చేయండి 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి మీ పేరుని అండ్ ఆ సినిమా పేరుని కూడా. రైట్ నౌ మీకోసం ఒకే ఒక్కడు చిత్రానికి శంకర్ మహాదేవన్ కవిత సుబ్రహ్మణ్యం పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్

0: 1800-420-2233.
1: పంపించారు చూసేద్దాం మెసేజెస్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పడల జోగానందరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొల్లిపల్లి నుండి మౌలాలి రైట్ ఆన్సర్. అండ్ జాండ్రబెట్ట నుండి సజ్జా లీలారాణి. హీరోని కరెక్ట్గానే గెస్ట్ చేశారు బట్ మూవీ అయితే రాంగ్. ఓకే. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత్, హసరిత మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తెలియదు, వింటూ ఉండండి నేను చెప్పేస్తాను. సుబ్బరామయ్య తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ మన్హర్ ABCDEF. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్, హీరోని కరెక్ట్గా గెస్ట్ చేశారు.

అంటూ కానూరు నుండి అంజుబాబు, దివ్య, ప్రణీత్, హసరిత మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ అండ్ నెక్స్ట్ మెసేజ్ తెలియదు, వింటూ ఉండండి నేను చెప్పేస్తాను. సుబ్బరామయ్య తిరుపతి నుండి మెసేజ్ చేశారు. అండ్ మన్హర్ ఏబిసిడిఎఫ్, ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నరేష్ ఫ్రమ్ అనంతపూర్, హీరోని కరెక్ట్ గా గెస్ట్ చేశారు. మరి మూవీ ఎక్కడ, ఎందా చెప్పాలి కదా సినిమా పేరు. ఓకే అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూర్ రైట్ ఆన్సర్. అండ్ మొదటి క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగారు, ఫేవరెట్ హీరోది అంటూ. హాయ్ అండి అంటూ అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే మంగళగిరి నుండి జయలక్ష్మి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం నుండి బాబీ, సిరి, వేద, గుణ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కానూరు నుంచి తాతరావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారు, ఆన్సర్ పంపించలేదు. ఓకే అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నేను శ్రావణిబాయ్ ధోని నుంచి మెసేజ్ చేస్తున్నాను. నిప్పు మూవీ అనుకుంటున్నా అంటూ, కాదండి అది రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ మెలడీ జో అంటూ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ గణేష్, రాజు, శ్రీవాత్స కోనాపూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి, కాజు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నమస్తే అంటూ మంగళగిరి నుండి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు రైట్ ఆన్సర్ని పంపించారు. సో ఉన్న మెసేజెస్ మనం ఆల్మోస్ట్ అన్నీ చూసేసాం, ఎక్కడ కూడా ఏం మిస్ అవ్వలేదు, అన్ని మెసేజెస్ వచ్చేసినాయి. సో ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. ఒకే ఒక్క మెసేజ్ మనకి గబ్బర్ సింగ్ అని చెప్పని వచ్చింది, కానీ మిగతా అవన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే బాలు మూవీలో పవన్ కళ్యాణ్ చెప్తారు ఈ డైలాగ్. సో ఆ హీరోయిన్ పాపం కష్టాల్లో ఉండి వెళ్ళిపోయి ట్రాక్ మీదకి వెళ్ళిపోయి ఏదేదో చేసేద్దాం అనుకున్నప్పుడు భయపడి ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్తారనమాట, కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలు ఉన్నాయి. నిజంగానే ఉన్నాయి కదా. అండ్ జీవితం అంటే అందరూ అనుకుంటూ ఉంటారు పూల పాన్పుల అలా ఉన్నా కూడా బోర్ కొట్టేస్తుంది. చాలామంది అనుకుంటారు కష్టాలు లేకుండా హ్యాపీగా ఉండాలి అని, అలాంటి లైఫ్ ఇవ్వని అనుకుంటారు. కానీ కష్టం ఉన్నా కూడా ఆ కష్టాన్ని మనం ఎలా అధిగమించాలి, ఎలా సక్సెస్ సాధించాలి, ఆ కష్టానికి మనం ఎలా ఎదురెళ్ళాలి అనేవి నేర్చుకోవాలి. దానికి కావలసిన ధైర్యాన్ని ఆ దేవుణ్ణి మనం అడగాలన్నమాట కదా. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కదా. సో బాధని కూడా భరించడం నేర్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే భరించే వాళ్ళకే భూమి మీద బ్రతికే హక్కు ఉంది అని మన పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో చెప్పారు. కానీ భరిస్తూ ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువైపోతున్నాయి అంటున్నారు కొంతమంది కదా. నాకు బాగా నచ్చిన డైలాగ్ అన్నమాట ఇది, గుండ్రంగా తిరిగేదే భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి, మనిషి జీవితంతో పోరాడాలి. సూపర్గా ఉంటుందన్నమాట ఈ డైలాగ్ అయితే మాత్రం. ఇలాంటివి విన్నప్పుడల్లా ఏంటంటే మనకే ఉందిలే, మనకేం కష్టాలు ఉన్నాయి, వీఆర్ సో హ్యాపీ వీఆర్. అండ్ మిగతా విషయాల్లో కూడా మనం చాలా ఎప్పుడు లక్కీ అని అనుకోవాలి. ఎప్పుడు కూడా మనకంటే పైన ఉన్న వాళ్ళని చూసి అది కాంపిటీషన్గా తీసుకొని మనం సక్సెస్ సాధించడానికి ఓకే, కానీ ఎప్పుడు వాళ్ళతో పోల్చుకొని మనం అయితే తక్కువగా ఫీల్ అవ్వకూడదు. మనకంటే లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో అది మ్యాటర్.

సో సెకండ్ క్వశ్చన్ ఇచ్చేస్తున్నాను, మరి సెకండ్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారు కదా. గడియారం సౌండ్ ఉంటుంది కదా, అంటే సౌండ్ ఆఫ్ ఎ క్లాక్, సౌండ్ ఆఫ్ క్లాక్. ఈ గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, గెస్ చేయండి. వెరైటీగా ఉంది కదా ప్రశ్న. ఎస్, గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. కొన్ని కొన్ని సౌండ్స్ అంటే మనం కెమెరాతో ఫోటో తీసినప్పుడు వచ్చే సౌండ్, ఇలాంటి వాటిని మనం కొన్ని రకాలుగా పిలుస్తాం అన్నమాట. గంట కొట్టినప్పుడు వచ్చే సౌండ్ని, అట్లా గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం. గెస్ చేయండి మీ పేరుని, ఆన్సర్ని 8662488114 ఈ నంబర్కి పంపించేసేయండి మీ పేరుతో కలిపి. ఇప్పుడైతే మీకోసం బాలు చిత్రం నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. కేకే పాడినటువంటి చంద్రబోస్ గీతం వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విక్రమ్ సింహపురి విశ్వవిద్యాలయంలో 10, 11, 12 స్నాతకోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ పలువురు విద్యార్థిని విద్యార్థులకు డిగ్రీలు, పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన స్నాతకోత్సవ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు జ్ఞానాన్ని సమాజ అభివృద్దికి వినియోగించాలని, ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని గవర్నర్ సూచించారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పాలనా వ్యవస్థ బలోపేతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో తొలుత ఈ మధ్యాహ్నం రాష్ట స్థూల ఉత్పత్తి జీఎస్డీపీపై సమీక్ష నిర్వహిస్తారు. ఆర్థిక వృద్ది, అభివృద్ది సూచికలపై సంబంధిత అధికారులతో చర్చించనున్నారు. సాయంత్రం రియల్ టైం గవర్నెన్స్, ఆర్టీజీఎస్ వ్యవస్థ పనితీరు అమలుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పరామర్శించారు. విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన ఆయన క్షతగాత్రులను, వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రమాదంలో 8 మంది మృతి చెందడం బాధాకరమని, బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, మేత తయారీ సంస్థల ప్రతినిధులతో విజయవాడలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఆయన ఈరోజు నిర్వహించారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు అందిస్తున్న హ్యూమన్ ప్యాపిలో వైరస్ హెచ్పీవీ టీకా కార్యక్రమాన్ని మరో 3 నెలల పాటు కొనసాగించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, భారత రైతాంగ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖులు, ఎన్జీ రంగాగా పేరొందిన ఆచార్య గోగినేని రంగనాయకుల వర్ధంతి ఈరోజు. ఆయన 1900 నవంబర్ 7వ తేదీన గుంటూరు జిల్లా నిడుబ్రూరులో జన్మించారు. ఆయన సుదీర్ఘకాలం పాటు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగి రికార్డు సృష్టించారు. అనారోగ్యం కారణంగా 95 సంవత్సరాల వయస్సులో 1995 జూన్ 9వ తేదీన నిడుబ్రూరులో ఎన్జీ రంగా తుదిశ్వాస విడిచారు. ప్రజలందరూ యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ప్రజలతో కలిసి జిల్లా కలెక్టర్ ఈరోజు యోగాసనాలు వేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: Shakti FM 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ శ్రావణిబాయ్ ధోని నుంచి టిక్ టిక్ ఆర్ ఎస్ రైట్ ఆన్సర్. శ్రావణిబాయ్ ఫస్ట్ రైట్ ఆన్సర్ ని మనకి పంపించారు, తర్వాత పంపించింది రైట్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ సత్యనారాయణ దేవినగర్ విజయవాడ నుండి, సో ఇట్ మే బి టికింగ్ ఆర్ టిక్ ఎస్ సెకండ్ రైట్ ఆన్సర్ అండి. ఆర్ అని పంపించారు కదా, అదైతే రైట్ ఆన్సర్ సత్యనారాయణ గారు. అండ్ అలాగే నెక్స్ట్ రామకృష్ణ స్వర్ణ గౌతమి కర్నూలు నుండి టిక్ టిక్ అన్నారు. అండ్ కేదారి వీరేష్ రాజౌళి మండలం నుండి టిక్ టిక్. అలాగే మచిలీపట్నం నుండి మెసేజ్ వచ్చింది, పేరు లేదు, టిక్ టిక్ అంటున్నారు. అండ్ వివి రెడ్డి గారు టిక్ టిక్ టిక్ అన్నారు. అండ్ రోజ్ ఫ్రమ్ గుంటూరు టిక్ టిక్ టిక్ అంట, మూవీ కూడా ఉంది అంటున్నారు. ఎస్. అండ్ అక్కరపాక నుండి రమ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి టిక్ టిక్ టిక్ అన్నారు. జాండ్రపేట నుండి సజ్జా లీలారాణి గడియారం చేసే శబ్దాన్ని తెలుగులో టిక్ టిక్ అని పిలుస్తారట. ఓకే. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ కూడా అదే మెసేజ్ చేశారు. అండ్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు టిక్ టిక్ టిక్ అంటున్నారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సిహెచ్ వేణు జయంపు గ్రామం నుండి టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి టాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది పక్కన, ఓకే ఎనీవే ఒకటైతే రైట్ ఆన్సర్ అది చూద్దాం. అండ్ నెక్స్ట్ మెసేజ్ టికింగ్ సౌండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ శేషు ఫ్రమ్ కాకినాడ టిక్ టిక్ అంటున్నారు. కానూరు నుంచి తాతారావు గారు టిక్ టిక్. ఓకే. అండ్ రెండవ ప్రశ్నకు సమాధానం అంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుండి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు టిక్ టాక్ అంటున్నారు. ఓకే ఎనీవే. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడియారం శబ్దం, యా చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి మెసేజ్ చేశారు అనుకుంటున్నా అంటూ. అండ్ గోర్లఖాన్ దొడ్డి నుండి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారు. ఎస్ టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అండ్ అలాగే కర్నూలు డిస్టిక్ట్ నుండి ఈర్ల దిన్నె శ్రీనివాసరావు శ్రీనివాస గౌడ్ మెసేజ్ చేశారు. ఎస్ మీరు కూడా అదేనా టిక్ టిక్. ఓకే. మంగళగిరి నుండి దామర్ల చినుమస్తానరావు దామర్ల పెదమస్తానరావు టిక్ టిక్ టిక్ అన్నారు. పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి టిక్ టిక్ టిక్. అలాగే అనంతపురం నుండి అనురాధ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అంట. టిక్ టాక్ టిక్ టాక్ టిక్ టిక్ టాక్ అంట. బాగుంది మీ ఆన్సర్. ఓకే. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి టిక్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఇజ్ ఇట్ కరెక్టా అంటూ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస వర్మ బెంగళూరు నుండి టికింగ్ అంటూ మెసేజ్ చేశారు. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే కానీ సౌండ్ ఏమంటారు అనేది చెప్పాలన్నమాట. ఓకే. అండ్ టిక్క టికా లేదా టిక్ టాక్ అంటూ గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లు నుండి టిక్ టిక్ టిక్ అంటున్నారు. అండ్ కనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే రమణ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ పిలుస్తారు. కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ ని పంపించారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ ఫైవ్ టిక్లా అంటారా అంట. ఓకే. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ నుండి పరశురాములు పద్మ మెసేజ్ చేశారు టిక్ టిక్ టిక్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ అక్క తిన్నావా, అయ్యో ఎవరు, గంత్రోలపల్లినా ఏంటిది అది, లక్ష్మి పెదకొత్తపల్లి మండల్ నుండి నాగర్కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు. ఆన్సర్ పంపించలేదా. నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ టిక్ టిక్ టిక్ టిక్ గడియారం అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే వేటపాలెం దగ్గర రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం టిక్ టిక్ అని మెసేజ్ చేశారు. అలాగే నెక్స్ట్ మెసేజ్ హాయ్ అంటూ జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు టిక్ టిక్ అంటూ. అండ్ అలాగే నెక్స్ట్ మై నేమ్ ఈజ్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే సి బెలగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మహేష్ బాబునా, ఓకే టిక్ టిక్ అని అంటుంది అంటూ మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ అప్పల్ రాజు టకింగా టకింగ్ అంట టిక్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు పెడన్ నుండి టిక్ టిక్ ట
హ్యాక్ అంటూ మెసేజ్.

చెప్పేశారు. కాశీపురం గురుమూర్తి కొల్లాపూర్ నమస్తే మేడం అంటూ టక్ టక్ ఉంటుందట. ఓకే, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ట్ నుండి టిక్ టిక్ టిక్ అంటూ మెసేజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ రైట్ ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి శ్రీకాకుళం నుండి టక్ టక్ టక్ అని మెసేజ్ చేశారు. సో అది మ్యాటర్. అండ్ ఎనీవే, ఇప్పుడు మనం మార్నింగ్ టైంలో అయితే జీకే ప్రశ్నలు కూడా అడుగుతున్నాం కదా, జీకే అడుగుతున్నాము అండ్ అన్ని ప్రశ్నలు ఉంటాయి. అండ్ సందడి సందడికి వచ్చేటప్పటికి మాత్రం సరదాగా ఉంటాయి, ఫన్నీగా ఉంటాయి, అన్నీ ఉంటాయి. సినిమా ప్రశ్నలు ఉంటాయి, జీకే ప్రశ్నలు ఉంటాయి, ఇవి కూడా తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయి అన్నమాట సామెతలతో కలిపి. అది మ్యాటర్ అయితే ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అనేది, మనం గడియారంలో ఆ సౌండ్ని ఏమంటారు అనే దానికి చాలామంది టిక్ టిక్ టిక్లే పెట్టేశారు కదా. యాక్చువల్గా టిక్ టాక్, ఓకేనా, టిక్ టాక్ అంటారు, అది కరెక్ట్ ఆన్సర్. గడియారం సౌండ్ని ఏమని పిలుస్తాం, సౌండ్ ఆఫ్ ఎ క్లాక్ ఈజ్ కాల్డ్ టిక్ టాక్.

సో ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఈరోజు యాక్చువల్గా తెలంగాణ శకుంతల గారు ఉన్నారు కదా, ఆవిడ జయంతి అనమాట. సో ఆవిడ యాక్ట్ చేసిన లాస్ట్ మూవీ ఏంటి, గెస్ట్ చేయండి. యాక్చువల్గా ఆవిడ పేరు అసలు కడియాల శకుంతల. అయితే ఆవిడని తెలంగాణ శకుంతలగానే మనందరికీ బాగా తెలుసు. కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు అనమాట. తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి, గెస్ట్ చేయండి. గెస్ట్ చేసి సినిమా పేరు, మీ పేరు 8662488114 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడైతే మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను. వింటూనే ఉండండి వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

మిస్సమ్మా చిత్రానికి వసుంధరదాస్ పాడినటువంటి భువనచంద్ర గీతం వస్తోంది. వందే మాతరం శ్రీనివాస్ సంగీతంలో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

3:23:17 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మరి అడిగిన ప్రశ్న, తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు అనేది. ఫస్ట్ మనకి రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే, కొరియర్ బాయ్ అంటూ కేదారి వీరేష్ రాజోల్ మండలం నుండి మెసేజ్ చేశారు. బట్ కాదు కదండి, అది ఆన్సర్ కాదు. హాయ్, దిస్ ఈస్ శివ సుని ఫ్రమ్ దర్శి అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్లా. ఓకే, ఆన్సర్ ఏది? మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకే, నెక్స్ట్ పెడన జోగానేంద్ర కాలనీ అప్పల్ రాజు రైట్ ఆన్సర్ అని పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకు అక్కడి నుంచి వచ్చింది. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి, రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూతల సుని లక్కిరెడ్డిపల్లి మండలం అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు చూద్దాం. ఓకే, కనగారు పెడన్ నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి భద్రాద్రి కొత్తగూడెం రాంపురం జిల్లా కట్ల సతీష్ సుమలత కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుండి రమేష్ టైలర్ రమేష్ రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గిరిజ

గిరిజేశ్వరి మహేష్ బాబు సి బెళగల్ కొత్త బస్ స్టాండ్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నవ్య ఫ్రమ్ గుంటూర్, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదండి. ఓకే, చూద్దాం ఇంకా ఎవరెవరు మెసేజెస్ చేశారు అనేది. అండ్ ఈ మూవీని చాలామంది మూవీ అని పంపించారు. దారి ప్రేమ్ సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూలు కూడా అదే మెసేజ్. అండ్ అలాగే 2014లో వచ్చిన అంటూ రైట్ ఆన్సర్ అని పంపించారు పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ, రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జీఓ కాలనీ కడప నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అక్కరపాక నుండి రమా కూడా రాంగ్ ఆన్సర్. అండ్ బేతంచెర్ల గౌరీపేట నుండి మహేష్ మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. సాయి శిరీష బ్యాంక్ కాలనీ తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసులు కోదాడ నుండి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి బెల్లూరు నుండి రైట్ ఆన్సర్. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ రమణ ఫ్రమ్ వాగళ్ళ, రైట్ ఆన్సర్. అండ్ నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ 2014 జాన్లో విడుదలయ్యింది సినిమా, అండ్ జూన్ 14th ఆవిడ. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మెసేజ్, కానీ మంచి యాక్టర్ కదండి అసలు ఆవిడ సినిమాలు కానీ, ఆవిడ నటన కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, ఆ స్టైల్, ఆ డైలాగ్ డెలివరీ అందరికీ గుర్తుండిపోయింది అసలు, మామూలుగా కాదు ఓ రేంజ్లో అనమాట. గోర్లకాందొడ్డి, పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా మెసేజ్ చేశారు, బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు కొరియర్ బాయ్ కళ్యాణ్ అని, బట్ అది రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఈవినింగ్ అంటూ బెనర్జీ గుళ్ళవల్లేర్ నుండి మెసేజ్ చేశారు, టిక్ టాక్ కాకుండా స్లీప్ స్లీప్ అంట లక్ష్మి. ఓకే, నెక్స్ట్ నేను మార్కాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నాను అంటూ, గుంటూరులో ఉన్న మా సార్ శివ గారి కోసం మంచి సాంగ్ కావాలట, సాంగ్ రిక్వెస్ట్ ఉన్నప్పుడు మార్నింగ్ టైంలో మెసేజ్ చేయండి, తప్పకుండా మీకు సాంగ్ రిక్వెస్ట్ సాంగ్ వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే, మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో కాదు, యా తర్వాతది రైట్ ఆన్సర్ అండి. గణేష్ రాజు శ్రీవాత్స కోనాపూర్ నుండి మెసేజ్ చేశారు. కేదార్ వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. అండ్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి, స్వీటీ కూడా మెసేజ్ చేశారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్. అండ్ పి జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ అంటూ రాంగ్ ఆన్సర్, పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి. అండ్ మంచిర్యాల నుండి చంద్రమొగిలి, పద్మారాణి, అక్షర, కృప కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, జ్యోతి అన్నారు, బట్ ఆన్సర్ పంపించలేదండి మీరు. ఓకే, అండ్ ఉన్న నుండి శోభారాణి, రంగారావు, సాగర్, అవినాష్ వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. అండ్ నమో వెంకటేష అంటూ కర్లపూడి, గౌస్ భాష, షాబియా మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ సెకండ్ సూర్యకాంతం గారు అంటూ మెసేజ్ చేశారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ముర్హరి యశోద, జానకిరాజు. సో కొంతమంది మనం వాళ్ళని మర్చిపోలేమండి, ఇంకా అలాగా మనకి చరిత్రలో నిలిచిపోతారనమాట కొంతమంది, అది మ్యాటర్. అండ్ మై ఆన్సర్ అంటూ సాహో అంటూ మెసేజ్ చేశారండి, దారిపోయిన కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, కాదు కదా. ఓకే, అది మ్యాటర్ అనమాట. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, తెలంగాణ శకుంతల గారు అంటే కడియాల శకుంతల ఆవిడ అసలు పేరు. సో తెలంగాణ శకుంతలగా మనకి బాగా పరిచయం. సో తెలంగాణ శకుంతల గారు యాక్ట్ చేసినటువంటి లాస్ట్ మూవీ ఏంటి అని అడిగాను. పాండవులు, పాండవులు తుమ్మెద ఇస్ ద రైట్ ఆన్సర్.

సో ఇంకొక ప్రశ్న మీకోసం, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే దొరుకుతుంది, కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు, ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటది? గెస్ చేయండి. 8662488114 ఈ నంబర్కి మీ ఆన్సర్ని, మీ పేరుని పంపించేసేయండి. ప్రశ్న ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

అంటే దీనికోసం మనం డబ్బులు పెట్టుకోనాల్సిన పని లేదు, ఫ్రీగానే దొరుకుతుంది. కానీ చాలా విలువైంది. మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టచ్చు. ఒక్కసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేం. ఏంటనేది గెస్ చేయండి. గెస్ చేసి 8662488814 ఈ నంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. మీకోసం నేను ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే నేను ప్లే చేస్తాను.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: Three hours 37 minutes 24 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సండే సండే ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఒక ప్రశ్న అడిగాను కదా, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు దీనికోసం, ఫ్రీగానే దొరుకుతుంది. కానీ చాలా విలువైంది, మన సొంతం చేసుకోలేం కానీ వాడుకోవచ్చు, దాన్ని దాచుకోలేం కానీ ఖర్చు పెట్టొచ్చు. ఒకసారి పోగొట్టుకున్నామా తిరిగి పొందలేమన్నాను. సో చాలా సింపుల్ అనమాట, ఎవరెవరు పంపించారు ఆన్సర్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి పెడన జోగరేంద్ర కాలనీ అప్పల్ రాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే కదరి వీరేష్ రాజోల మండలం నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఓకే ఒక్కడు, అయ్యో అది కాదు కదా. ఓకే, కాళ శ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శీలవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. జానకీరామ్ నందిగామ నుండి మెసేజ్ చేశారు హోప్ అంట కాదు. అండ్ పాలెంపల్లి ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు శోభ, రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి యశోద రైట్ ఆన్సర్. అండ్ ఆన్సర్ ఆన్సర్ అని పంపిస్తున్నారు కానీ మీ పేరు మాత్రం ఆన్సర్ పక్కన పంపించట్లేదండి. మీరు లిజనర్ పేరు పక్కనే పంపించాలని నేను చెప్తున్నాను. దుదుకూరు అంటూ మెసేజ్ చేశారు, మరి మీ పేరు సామ్రాట్ అనుకుంటా, పైన ఇక్కడ మెసేజ్లో ఉంది. బట్ మీరు ఆన్సర్ పక్కనే మీ ఆన్సర్ అని పంపించమే మీ పేరు పంపించండి. కనకారావు పెడన్ నుండి మెసేజ్ చేశారు వయసు అంటూ, బట్ తర్వాత ది రైట్ ఆన్సర్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ డాక్టర్ ప్రవల్లిక శ్రీకరి ఫ్రమ్ మహబూబానగర్ తెలంగాణ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. బట్ సాంగ్ రిక్వెస్ట్లు అయితే ఇప్పుడు లేవు కదా. ఓకే, శ్రీనివాస్ గన్నవరం తిరుపతి నుండి మెసేజ్ చేశారు టైం అంబా టైము. ఓకే, గన్నవరం మీ ఇంటి పేరు అంటారా. హైదరాబాద్ నుండి సూర్యరమ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ గౌరవమా, ఓకే మాట, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కాదండి. అండ్ అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకి రాజు రైట్ ఆన్సర్. తాతారావు కానూరు నుంచి మెసేజ్ చేశారు ప్రశ్నకు

జవాబు తెలియదు కానీ అభిమాన హీరో పాట వినిపించినందుకు థ్యాంక్స్ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్ అండ్ పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాళ్ళు కూడా రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు, సాగర్, చాందిని, అవినాష్ రైట్ ఆన్సర్ అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ అండ్ మనోహర్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పలదొడ్డి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అండ్ ప్రేమ నమ్మకం అంటూ కార్లపూడి గౌష్ భాష షాబియా మెసేజ్ చేశారు అండ్ గోర్లకాందొడి నుండి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత నాలెడ్జ్ అంటున్నారు. సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట ఆన్సర్ అంటూ విద్యాట అనుభవం అట కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే ఈర్లదిన్నె గ్రామం బాలాజీ గౌడ్, సి బెలగల్ మండలం, కర్నూలు డిస్టిక్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అండ్ అలాగే కొల్లిపర నుండి మౌలాలి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ అండ్ ఆ తర్వాత అక్కరపాక నుండి రమా మెసేజ్ చేశారు, గాలి అనుకుంటున్నా అంటూ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు అంటే మంచి పేరు అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు బట్ కాదండి. హైదరాబాద్ బౌరంపేట నుండి సంతోష్, సుప్రియ కూడా మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. పెడన్ నుండి నాని, గంగా ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి ఫ్రమ్ మడియంపేట అనంతపురం డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ రామానగర్ వేటపాలెం నుండి రైట్ ఆన్సర్. మంచిర్యాల నుండి చంద్రమొగలి, పద్మారాణి, అక్షరా కృప మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాన్వి కూడా రైట్ ఆన్సర్. జానకిరామ్ మెసేజ్ చేశారు నందిగామ నుండి లైఫ్ అంటూ కాదండి. అండ్ మండూర్ మధుకుమార్, లక్ష్మీదేవి, సాలి కాలనీ, వెంకటగిరి నుండి మెసేజ్ చేశారు, గౌరవం అంటున్నారు కాదండి. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. సో మొత్తానికి చాలా మంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే టైం అండి, కాలం, సమయం ఇస్ ద రైట్ ఆన్సర్.

సో మరి సదరే సందర్లో ఫైనల్ గా ఒక ప్రశ్న ఇచ్చేస్తున్నాను. ఇది కూడా ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న, ఒక హీరోయిన్ చెప్పే డైలాగ్ అండ్ ఏ సినిమా ఏంటి అనేది గెస్ చేయాలి. ఏ చిచి, నువ్వు నాకు నచ్చేదేంది, నేను చూడలేదని ఓ పులిపెక్కి పోతాండావంటగా అంటుంది ఒక హీరోయిన్. చాలా ఫేమస్ అయింది ఈ డైలాగ్ అంతా కూడా. సో ఏంటా సినిమా గెస్ చేయండి. క్లూ కావాలి అంటే ఇంకొక పవర్ఫుల్ డైలాగ్ చెప్పింది అదే సినిమాలో ఆ హీరోయిన్. అదేంటంటే, ఇంకా ఎంత సాధిస్తారయ్యా ఇంటి పేరు ఇంటి పేరు అని. ఎవడికి కావాలయ్యా మీ ఇంటి పేరు? పేరు లేనోడికి కావాలి ఇంటి పేరు. మా ఆయన పేరు చెప్పుకొని ఊర్లు ఊర్లే బతుకులుండాయి అంటది. సో ఎవరా హీరోయిన్ గెస్ చేయండి. ఏంటా సినిమా 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని పంపించేసేయండి. ఇప్పుడైతే మీకోసం మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ శ్వేత మోహన్ పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

నీకుమే నత్తయ్యేలా మిసాల పిల్ల, నా మొహం మీద ఎన్నిసార్లు డోరేవయ్యల్లా. హలో బాగా చలిగా ఉంది.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

3 hours 48 minutes 25 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సంధ్యాసందిలో. ఆల్మోస్ట్ మనం ఫైనల్ క్వశ్చన్ కి వచ్చేసాం కదా, చూద్దాం చాలా మెసేజెస్ ఉన్నాయి ఎవరెవరు పంపించారు ఏంటి అనేది. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేదారి వీరేష్ రాజోలి మండలం నుండి రైట్ ఆన్సర్ ని పంపించారు, అండ్ మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్, అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు కూడా రైట్ ఆన్సర్. అలాగే కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి యశోద రైట్ ఆన్సర్, కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్, అండ్ మహబూబానగర్ తెలంగాణనా ఓకే మెసేజ్ చేశారు ఆన్సర్ అంటూ. ప్రణీత రైట్ ఆన్సర్, అండ్ అక్రపాక నుండి రమా కూడా రైట్ ఆన్సర్ పంపించారు, అండ్ శ్రావణిబాయ్ ధోని నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ సిమ్రన్న హీరోయిన్ రాజోల్ నుండి భరత్ నిఖిల్ రాహిత్య మెసేజ్ చేశారు రాంగ్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, అండ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్, అండ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, బట్ అది పార్ట్ వన్లోనే పార్ట్ టూలో కాదు. ఓకేనా, మండూరు మధుకుమార్ లక్ష్మీదేవి సాలి కాలనీ వెంకటగిరి నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే నెక్స్ట్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్, అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, సి నాగరాజు ఫ్రమ్ కోడుమూరు కొండపేట రైట్ ఆన్సర్.

కీళ్లవంచ గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ, రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి, రైట్ ఆన్సర్. అండ్ సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. బాలాజీ గౌడ్ మెసేజ్ చేశారు ఏర్ల దీని నుండి, రైట్ ఆన్సర్. అండ్ సూర్య రమ హైదరాబాద్ నుండి, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. తులసి మౌనిక జయంత్ నందికొట్కూరు నుండి, రైట్ ఆన్సర్. సాయి కుమారి ఫ్రమ్ రామానగర్, రైట్ ఆన్సర్. అండ్ కానూరు నుంచి తాతారావు, రైట్ ఆన్సర్. అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ కలపూడి గౌస్ బాషా షాబియా టైలర్స్, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ సత్యభార్గవి తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ట్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ వినుకొండ నుండి చారి సుబ్రహ్మణ్యచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ ని పంపించారు. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ జవాబు, రైట్ ఆన్సర్. సులోచన ఫ్రమ్ కరీంనగర్, రైట్ ఆన్సర్. అండ్ కర్ణాటక నుంచి మంజు మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి రంగారావు అవినాష్ ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహాబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, రైట్ ఆన్సర్. సీను ఐరాల నుండి, రైట్ ఆన్సర్. అండ్ పుట్టపాక నుండి మిరియాల తిరుమలయ్య ఆండాళ్లు, రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి, రైట్ ఆన్సర్. రోజ్ ఫ్రమ్ గుంటూరు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్రశ్న ఆల్రెడీ నేను రిపీట్ చేశానండి, నా ఆన్సర్ చెప్పే టైం కూడా వచ్చేసింది. అండ్ వాగళ్ల నుండి రమణ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, ఎప్పట్లాగే ఈ రోజు సందడి సందడి కూడా సూపర్ సక్సెస్ అయింది, మంచి ప్రశ్నలు మంచి పాటలతో ప్రోగ్రామ్ చాలా బాగుంది, మళ్ళీ వివిధాలో కలుద్దామంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెడన నుండి నాని గంగా రైట్ ఆన్సర్ ని పంపించారు. సమంత అంటూ రాంగ్ ఆన్సర్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి. కొడుమూరు కొండపేట నుండి మెసేజ్ చేశారు శివకిషోర్, రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న రైట్ ఆన్సర్స్ ఇవన్నమాట, ఆల్మోస్ట్ అందరూ కూడా రైట్ ఆన్సరే పంపించారు. ఇంతకీ ఏంటి రైట్ ఆన్సర్ అంటే పుష్ప మూవీలో రష్మిక చెప్తుందన్నమాట ఈ డైలాగ్. సో సందడి సందడి ప్రోగ్రామ్ని అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. అండ్ రైట్ నౌ మీకోసం నేను పుష్ప నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తాను. అండ్ ఆ తర్వాత న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి, ఆ తర్వాత వేటూరి సుందరరామ్మూర్తి గారి పాటలు స్పెషల్గా, అంటే లిరిసిస్ట్ స్పెషల్గా ఈరోజు వేటూరి సుందరరామ్మూర్తి గారు అందించినటువంటి పాటలు విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మంది చనిపోవడం బాధాకరమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించిన అనంతరం ఆయన పాత్రికేయులతో

మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. క్షతగాత్రులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖ ఉక్కు ప్రమాద ఘటనలో మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని మంత్రి తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేశామని ఆయన వివరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. విశాఖ కేజీహెచ్ లో బాధిత కుటుంబాలను ఈ ఉదయం రాష్ట మంత్రులు నారా లోకేష్, వి అనిత, జి సంధ్యారాణి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీ శ్రీ భరత్, తెలుగుదేశం పార్టీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు, చింతకాయల విజయ్ తదితరులు పరామర్శించారు. 33,660 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ప్రారంభించిన భారత ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య పథకం ద్వారా భారీగా పెట్టుబడులు వస్తాయని, ఉద్యోగాల సృష్టి అలానే జరుగుతుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆధునిక సామాజిక మౌలిక సదుపాయాలతో కూడిన 100 పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వచ్చేందుకు ఇది తోడ్పడుతుందని భవ్య పథకం పోర్టల్ను ప్రారంభిస్తూ పీయూష్ గోయల్ తెలిపారు. గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ నిరోధానికి అందించే హెచ్పివి హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ను మరో 3 నెలల పాటు అందించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్టాలను ఆదేశించిందని ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాల అనంతరం 12వ తరగతి సమాధాన పత్రాల పూర్వపరిశీలన పునర్మూల్యాంకనం కోసం తెరిచిన పోర్టల్లో నిర్ణీత గడువులోపు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ ప్రకటించింది. ముక్కోణపు వన్డే సిరీస్ లో భాగంగా శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్ ఏ, శ్రీలంక ఏ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసి శ్రీలంక ఏకి 278 పరుగుల టార్గెట్ ను నిర్దేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: विविध भारती एफएम 101.3।
1: राम नालो नीकु नच्चिंदे ఏంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీతా, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చింది ఏంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
4: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
6: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది, అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

Yes, వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.34 అవర్స్ 4 మినిట్స్ 30 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లోకి వచ్చేసాం. ఈ రోజు లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు మీకోసం. ముందుగా వినబోతున్న పాట మరుణ మృదంగం చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లు.

0: లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యుద్భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వీణ వేణువైన సరిగమ విన్నావా?
3: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం

0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫినాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.34 అవర్స్ 22:43 లో ఉంది వీబీ క్లాక్ అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం. లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు అందించినటువంటి పాటలు వింటున్నాం. వినబోతున్న తర్వాతి పాట అభిజిత్ సాధనా సర్గం పాడినటువంటి పాట ఫ్రమ్ ద మూవీ ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: అసలు ఏం చేయాలన్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సి

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ ఇంతవరకు మీరు వివిధ కార్యక్రమంలో లిరిసిస్ట్ స్పెషల్ గా వేటూరి సుందరరామూర్తి గారు రాసినటువంటి అందమైన పాటలు విన్నారు. స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. ఇప్పుడైతే మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో వ్యాయామం కూడా అంతే ముఖ్యం. వ్యాయామం ముఖ్యంగా ఎప్పుడు అంటే ఉదయాన్నే చేయమని సలహానిస్తూ ఉంటారు. ఉదయాన్నే వ్యాయామం చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. ఉదయం చేసే వ్యాయామం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మీరు ఉదయం ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం అండ్ వ్యాయామం కూడా క్రమం తప్పకుండా చేయడం అలవాటు చేసుకోవాలి. అందుకు మీ శరీరం అనువుగా మార్చుకుంటుంది, దాంతో ఇదొక అలవాటుగా మారుతుంది. ఒకసారి మొదలు పెట్టాక అది అలవాటుగా మారి రెగ్యులర్గా ఎటువంటి అలసట లేదా లేజినెస్ లేకుండా నిద్ర లేవడం అలవడుతుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తున్నారా? అయితే నో టెన్షన్. ఉదయం వ్యాయామం చేయడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేస్తాయి, అంటే మీ మెటాబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, మీరు చురుకుగా ఉండే అనుభూతిని పొందుతారు. ఎక్సర్సైజ్ వల్ల జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి అవసరమయ్యే శక్తిని అందివ్వడంలో బూస్ట్ వంటిది. దాంతో మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు అండ్ క్యాలరీలను చాలా సులభంగా బర్న్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది మీలో. మీరు చాలా త్వరగా అలసటకు గురైనా లేదా ఒత్తిడికి గురైనా ఈ సమస్యల నుండి బయటపడాలంటే మీరు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం ప్రారంభించండి. సో స్టార్ట్ ఎక్సర్సైజింగ్ ఇన్ ద మార్నింగ్.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది అండ్ మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఉదయం ఎక్సర్సైజ్, వాకింగ్ లేదా జాగింగ్ వల్ల మీ బాడీ అండ్ మైండ్ రిలాక్స్గా ఉంటాయి. మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, ఆకలిని పెంచుతుంది, ఎక్సర్సైజ్ వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది అండ్ బౌల్ మూమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో ఎనర్జీ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఉదయం చేసే ఎక్సర్సైజ్ వల్ల మీరు యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మేధపరమైన విధులు మెరుగుపరుస్తుంది, అంటే ఇది మనం చేసే పనిలో ఫోకస్డ్గా ఉండేటట్లు చేస్తుంది. ఇరిటబిలిటీ, ఫ్రస్ట్రేషన్, టెన్షన్ని దూరం చేస్తుంది. మార్నింగ్ వాక్ లేదా జాగ్ ఒక హెల్తీ ఆప్షన్గా భావిస్తాం. ఇది ఒత్తిడిని, డిప్రెషన్ను తగ్గిస్తుంది. మీరు ఒంటరిగా ఫీల్ అవుతుంటే ఉదయం వాక్ వెళ్ళటం, ఫ్రెష్గా ఉండే గాలి మిమ్మల్ని మరింత సంతోషంగా అండ్ ఫీల్ బెటర్ ఫ్యాక్టర్ కూడా యాడ్ చేస్తుంది. బరువు తగ్గడానికి మార్నింగ్ వర్కౌట్ చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ఉదయం వ్యాయామం వల్ల బాడీ మెటాబాలిజం చురుగ్గా ఉంచి అధిక క్యాలరీలను బర్న్ చేస్తుంది. కొన్ని పరిశోధనల ప్రకారం స్త్రీ పురుషులు సాయంత్రంలో వ్యాయామం చేసే వారికంటే ఉదయం వ్యాయామం చేసే వాళ్ళు ప్రశాంతమైన నిద్రను పొందుతారని నిరూపించబడింది. అందుకు ప్రధాన కారణం కండరాలు విశ్రాంతి పొందడానికి అండ్ సాధారణ స్థితికి చేరుకోవడానికి కొంత సమయం తీసుకుంటుంది కనుక. ఉదయం ఎక్సర్సైజ్ వల్ల మొత్తం శరీరంలో బ్లడ్ ప్రెషర్ను రెగ్యులేట్ చేస్తుంది, హార్ట్ రేట్ పెంచుతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ని కండరాలకు చురుగ్గా అందిస్తుంది. ఆరోగ్యం అనేది ఆహారం, వ్యాయామాల సరైన మిశ్రమం. మనం తినేదాని గురించి జాగ్రత్త తీసుకుంటాం కానీ శారీరక వ్యాయామాన్ని విస్మరిస్తాం. కానీ ఆహారం లాగానే వ్యాయామం కూడా నియమితంగా చేయాలి. మీ శరీరాన్ని తీర్చిదిద్దడంలో వ్యాయామం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీ ఆరోగ్య స్థాయిని పెంచుతుంది. వివిధ ప్రయోజనాలకు వేర్వేరు వ్యాయామాలు ఉన్నాయి. కొన్నేమో ఆరోగ్యకరమైన శరీరం కోసమైతే, మరికొన్ని రోగాలు తగ్గేందుకు. యోగా లాంటి కొన్ని వ్యాయామాలు మానసిక ఆరోగ్యం కోసం చేసేవి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బెనిఫిట్స్ మీ అందరికీ చెప్పాను, కానీ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చేతన్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాడు. అవన్నీ మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. డైలీ 30 to 45 minutes ఎక్సర్సైజ్ చేస్తే మీ మెదడు మీద దానికి చాలా ప్రభావం ఉంటుందట. అది మీ మూడ్ని బాగుండేలా కూడా చేస్తుంది. ఎందుకంటే సెరటోనిన్, డోపమిన్

లాంటి కొన్ని కెమికల్స్ మన బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి. దానివల్ల అల్జైమర్స్, పార్కిన్సన్స్ లాంటి మానసిక రోగాలు దరిచేరవు. ఎక్సర్సైజ్ చేయడం వల్ల నిత్యం ఆందోళన పట్టం తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మనసు ఆందోళనలకు దూరంగా ఉంటుంది. నిత్యం ఎక్సర్సైజ్ చేసేవారు ప్రమాదకరమైన గుండె జబ్బులను నివారించుకోగలుగుతారు. మీ కుటుంబంలో హృద్రోగ చరిత్ర ఉంటే శారీరక వ్యాయామం మీరు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండే అవకాశాలను మెరుగుపరుస్తుంది. అందువల్ల వ్యాయామాన్ని హృద్రోగం తగ్గించే సాధనంగా తీసుకొని ప్రేరణ పొందండి. మంచి హెల్తీ బాడీ, ఫిట్గా ఉండాలనేది అందరి కోరిక. డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మీరు కోరుకున్న బరువును పొందడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు సరిపడ వ్యాయామం చేస్తే మీ అధిక బరువు కోల్పోయేలా అది సహాయపడుతుంది. ఎక్సర్సైజ్ చేయడం అనేది బరువు తగ్గడానికే కాదు, హెవీ వెయిట్, ఒబేసిటీ ఉన్నవారిలో త్వరగా మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర నిల్వలు నియంత్రణలో ఉండి డయాబెటీస్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. హైపర్ టెన్షన్ ఈజ్ అ సైలెంట్ కిల్లర్ అంటారు. అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఎవ్రీబడీ షుడ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ. ప్రాణవాయువును సరఫరా చేస్తుంది ఈ ఎక్సర్సైజ్. దీనివల్ల రక్తనాళాలు మరింత విశ్రాంతిగా ఉండేలా సహాయపడే రక్తపోటు తగ్గడానికి పనికొస్తుంది. ఎక్సర్సైజ్ వల్ల మీకు చెమట పట్టి నీరసం రావచ్చు, కానీ దీర్ఘకాలంలో చూస్తే అది మీ శక్తి పెంచి అలసట తగ్గేలా చేస్తుంది. వెల్, విత్ దిస్ వండర్ఫుల్ టిప్స్ అబౌట్ రెగ్యులర్ ఎక్సర్సైజ్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఓన్లీ టు గెట్ బ్యాక్ టు యూ ఇన్ ద నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్, టాటా, బై బై.

మా ఈ ప్రోగ్రామ్ పై మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మీరు మాకు ఫోన్ లేదా కాల్ చేయగలరు. మా ఫోన్ నంబర్ 9515227039. నంబర్ మరోసారి 9515227039. మా మెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. వనిత లోకం స్త్రీల కార్యక్రమం

0: వనితలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు వింటారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల.
1: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా?

ఈరోజు మన పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు చెప్తాను. జాగ్రత్తగా విని వంట చేసుకొని తిని నాకు చెప్పాలి. ముందుగా మీకు చెప్పబోయే వంటకం తెల్ల గల్జేరు ఆకులు, దీంతో కర్రీ. తెల్ల గల్జేరు అనేది జాగ్రత్తగా మన ఇంటి దగ్గరే ఉంటుంది, పొలంలో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. దీన్ని కనుక మనం వంట చేసుకొని తింటే చాలా టేస్టీ అండి. ఇంత మంచి ఆకుని మరి పొలాల్లో ఫ్రీగా దొరుకుతుంది, పొలాల్లో ఉండే వాళ్ళకి. తర్వాత మార్కెట్లో కూడా అమ్ముతుంటారు. మిగతా ఆకుకూరల కన్నా కూడా తెల్ల గల్జేరు ఆకు చాలా టేస్టీగా ఉంటుంది, ప్లస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు తెల్ల గల్జేరు ఆకు మరి దాంతో వంటకం ఎలా చేయాలో చెప్పేస్తాను. తెల్ల గల్జేరు ఆకు తుంచుకొని వచ్చేస్తాం కదా పొలంలో నుంచి, లేకుంటే అమ్ముతారు కదా, ఆ కాడల్లో నుంచి ఆకులు మాత్రమే వలవాలి. కాడలు వండకూడదన్నమాట. ఆకులు అన్నీ వలుచుకొని, పూలుంటే పూలు కూడా వలిసేయండి. అన్నీ వలిసేసి దానికి ఒక గిన్నెడు ఆకు వస్తుంది కదా, ఒక గిన్నెడు ఆకుకి 3 ఉల్లిపాయలు కావాలి. 3 ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఆకులు బాగా కడిగేశారా, కడిగేసిన తర్వాత వీటన్నిటి ఒక గిన్నెలో వేసి పచ్చిమిరపకాయలు ఒక 3 వేయండి. పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే కనుక కొంచెం కారం పొడి వేసేసుకోండి. వేసేసుకొని అందులో మీరు 2 కట్ చేసినటువంటి ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత కొంచెం ధనియా పొడి వేయండి. ఆకులో ఎప్పుడు కూడా సాల్ట్ ముందే వేయకూడదు, ఎందుకంటే ఆకు ఎక్కువగా ఉంటుంది, మగ్గిన తర్వాత తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఆకును చూసి సాల్ట్ వేశారనుకోండి, ఉప్పు కసిమైపోయి తినలేరు. కాబట్టి సాల్ట్ కొంచెం సగం ఉడికిన తర్వాత వేయాలి. అయితే ధనియా పొడి వేసిన తర్వాత పసుపు కొంచెం వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం వెల్లుల్లి ఉంది కదా, దాన్ని ఒలిచి తొక్క తీసేసి దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి లేకుంటే దంచి దాంట్లో వేసేసేయండి. వేసేసి స్టవ్ మీద పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన తర్వాత, ఇప్పుడు స్టవ్ మీద పెట్టగానే నూనె వేయండి 2-3 స్పూన్లు. ముందుగా మామూలుగా ఏం చేస్తాము, నూనె కాగిన తర్వాత అందులో వెల్లుల్లి లేకుంటే ఉల్లిపాయలు ముక్కలేసి తర్వాత ఆకుకూర వేస్తాం. కానీ ఈ ఆకుకూర అట్లా కాదు. ఆకుకూర స్టవ్ మీద పెట్టిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడే పచ్చి నూనె పైన 2 స్పూన్లు వేసేసేయండి. వేసేసి దానిపైన ఏం చేస్తారంటే, ఇప్పుడు పప్పు ఉంది కదా కందిపప్పు, దాన్ని కడిగి ఎంత తీసుకుంటారు, ఒక గిన్నె ఆకుకి దాదాపు ఒక చిన్న కప్పుడు కందిపప్పు తీసుకోండి. బాగా కడగండి, కడిగి అందులో వేసేసేయండి. వేసేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి చిన్న మంట మీద బాగా ఉడుకుతుందండి. ఆకుతో పాటు పప్పు కూడా ఉడికిపోతుంది. అయితే పప్పు మెత్తగా ఉడకకూడదు, 1/2 కంటే కొంచెం ఎక్కువ, అంటే 1/3 భాగం ఉడకాలన్నమాట. అంతే, దాంతో పాటు ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేయండి. సాల్ట్ వేసేసి బాగా ఉడకనిచ్చి తీసేయాలి. అంతే, ఎంత టేస్ట్గా ఉంటుంది చపాతీలోకి, అన్నంలోకి, ఇక మీరు ఎందులోనైనా ఒట్టిగా కూడా స్పూన్తో తినేయచ్చు అన్నమాట. తెల్ల గల్జేరు ఆకు అంటారు. దీన్ని మార్కెట్కి వెళ్తే అమ్ముతుంటే కనుక తీసుకోండి, లేదంటే పల్లెలకు వెళ్ళినప్పుడు ఆ పొలాల గట్ల మీద చాలా ఉంటుందన్నమాట. దీన్ని చాలామంది ఏందోదో అనుకొని వదిలేస్తుంటారు. ఇందులో ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే, ఎంత ఆరోగ్యానికి మంచిదంటే చెప్పలేం. ఓకే, మరి తెల్ల గల్జేరు ఆకు వంటకం ఎలా చేసుకోవాలో మళ్ళీ చెప్తాను. ఈ తెల్ల గల్జేరు తెచ్చుకున్న తర్వాత ఆకులు మాత్రమే వలవండి. తర్వాత 3 ఉల్లిపాయలు తీసుకోండి, దాన్ని తొక్క తీసి సన్నగా తరిగి పెట్టుకోండి. మరి ధనియా పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఆ వెల్లుల్లి ఆయిల్ తీసి పక్కన పెట్టుకున్నారా. ఇప్పుడు ఆకుని గిన్నెలో వేసేసి బాగా కడిగిన తర్వాత మళ్ళీ వండే గిన్నెలో వేసేసి, వేసిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు పొడవుగా తరగాలన్నమాట. బాగుంటుంది పచ్చిమిరపకాయ వేస్తే. కొంతమందికి పడినప్పుడు ఇక కారం వేసుకుంటారు, కారపొడి. వేసేసిన తర్వాత అందులో పైనే ధనియా పొడి వేయండి, పసుపు వేయండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి, వెల్లుల్లి కొన్ని వేసేసేయండి. అందులో తొక్క తీసేసి వేసి పైన పచ్చి ఆయిల్ 2 స్పూన్లు వేసేసేయండి. వేసి స్టవ్ మీద పెట్టండి. స్టవ్ మీద పెట్టగానే ఆల్రెడీ మనము 1 కప్పు కందిపప్పు, అంటే 1 గిన్నెడాకుకి కందిపప్పు మరి కప్పుడు చిన్న కప్పుడు కందిపప్పు కడిగి అందులో వేసేసేయండి. వేసేసి బాగా కలియపెట్టి చిన్న మంట మీద మూత పెట్టి ఉడకనివ్వండి. ఆకు పప్పు 2 ఒకేసారి ఉడుకుతుంటాయి. ఉడుకుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఆకుకూర వంటకంలో గుర్తుపెట్టుకోండి, ఉల్లిపాయ ముక్కలు బాగా వేయాలి. అప్పుడు చాలా బాగుంటుంది మనకు తినడానికి, చూడటానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. అది ఎప్పుడు వేస్తారంటే,

ఆకు ఉడుకుతూ ఉన్నప్పుడు, అంటే కొంచెం మగ్గిన తర్వాత వేయాలి. ముందుగా నూనె వేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆకుకూర వేస్తే అప్పుడు బాగుండదు. ఆకు చక్కగా కొంచెం అట్ట మగ్గనిచ్చినప్పుడు ఉల్లిపాయ సన్నసన్నగా తరుముకొని అందులో వేసేసేయాలి. ఆకుకూరకి నూనె కాగాల్సిన అవసరం కూడా లేదు, పచ్చి నూనె కూడా వేసేసేయచ్చు అన్నమాట. చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు రోజు అంత అన్నంలోకి అంత కూర ఏదో ఒకటి ఆకుకూర పెట్టుకొని తినండి, చాలా బాగుంటుంది. తెల్లగల్జేరి ఆకు అనేది మరి చాలామందికి తెలియదు, ఇది చాలా బాగా దొరుకుతుంది. పల్లెలకు వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు, లేకుంటే ఎవరైనా పల్లె మనవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళతో చెప్పి తెప్పించుకుంటే కూడా బాగుంటుంది. చూడటానికి కూడా ఆకు చాలా అందంగా ఉంటుంది. ఈ ఆకును ఒలుచుకొని చేసుకోండి. అయితే పప్పు ఉడికింది లేదా, ముప్పావు మాత్రం ఉడికితే అది తినేటప్పుడు పప్పు కూడా నోటికి తగులుతూ ఉంటుంది. మీరు ఉప్పు కూడా టేస్ట్ చూసుకోండి, అంటే లాస్ట్లో వేస్తారు. చిన్న మంట మీద ఉడికించుకొని పప్పు ఉడికేంత వరకు ఉడికించుకొని తీసేసి ఇక తింటాం. ఇంక టమాటాలు ఏం అక్కర్లేదండి, అంతే. తెల్ల గల్జేరి ఆకు వంటకం రెడీ, తిందామా మరి? ఓకే రెడీ శ్రోతలు, ఇప్పుడు ఒక పాట వినిపిస్తాను. పాట విన్న తర్వాత చింతకింజలు మినప్పప్పు కలిపి వడలు చేస్తారు, అది ఎలాగో చెప్తాను. ఓకేనా? మరి పాట వినేయండి.

చింతగింజలు, మినప్పప్పు, వడలు. దీనికి కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు చిన్న కప్పుతో 3 కప్పులు తీసుకోండి. అదే కప్పుతో చింతగింజలు 1 కప్పు తీసుకోండి. చింతగింజల పైన తొక్క తీసేసి ఉండాలండి, లోపల ఉంటుంది కదా అది తీసుకోండి. తీసుకొని చింతగింజల్ని బాగా కడగండి వేరుగా, రాత్రంతా నానబెట్టండి. మినప్పప్పు మాత్రం 1 గంట సేపు నానితే చాలు, లేదంటే 2 గంటలు నానితే చాలు. చింతగింజలు మాత్రం రాత్రంతా నానాలి అన్నమాట. అందుకని నాన్

ఉబ్బి మినప్పప్పు కంటే ఎక్కువ పెద్దవి అవుతాయి అన్నమాట. కాబట్టి రాత్రంతా నానపెట్టండి. సరే, చింతగింజలు బాగా కడిగేసి ముందుగా వీటిని రుబ్బుకోవాలి. బాగా రుబ్బేసుకున్న తర్వాత అదే మిక్సీలో మినప్పప్పు కూడా కడిగి బాగా రుబ్బేసి మొత్తం కలిపి రుబ్బండి. మొత్తం కలిపి రుబ్బిన తర్వాత, అంటే ముందు చింతగింజలు రుబ్బుకొని ఆ తర్వాత మినప్పప్పు వేసేసి మొత్తం కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు సాల్ట్, మన రుచికి తగ్గట్టు. కొంతమంది సాల్ట్ తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా, దాని తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. జీలకర్ర వేయండి, కొంచెం నీరు వేసి రుబ్బండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసేసేయండి, ఎందుకంటే పచ్చిమిరపకాయ కొంతమంది నోటికి తగలగానే తీసేస్తుంటారు. కానీ నోటికి కారం తగలాలి కదా, నోటికి ఈ వడలకి నోటికి కారం తగిలితే చాలా బాగుంటుంది, కాబట్టి తగలాలి కూడా. అందుకని పచ్చిమిర్చిని మిక్సీ పట్టేయండి. దీంతోపాటు ఇంకొక సీక్రెట్ చెప్తాను చూడండి, మన దగ్గర కరివేపాకు ఉంది కదా, కరివేపాకుని అట్లా కట్ చేసి వేయద్దండి. కరివేపాకుని ఈ పచ్చిమిర్చితో పాటు రుబ్బేసేయండి, ఎందుకంటే కరివేపాకుని చాలామంది తినరు, వంటలో వాడతామే కానీ తినరన్నమాట. అవి తింటే వచ్చే లాభాలు ఇన్ని అన్ని కాదు. కాబట్టి మీరేం చేస్తారంటే కరివేపాకు పచ్చిమిరపకాయ రెండు కూడా పేస్ట్ లాగా చేసేసి అందులో వేసేసేయండి. కొత్తిమీర సన్నగా తరిగి అందులో వేయండి. ఉల్లిపాయలు బాగా కలపాలంటే ఉల్లిపాయలు ఒక రెండు వేసి తీసుకోండి, సన్నగా కట్ చేసి అందులో వేసేసేయండి. వేసేసి బాగా కలిపి ఒక్కసారి టేస్ట్ చూడండి, కారం ఉప్పు ఎట్లా ఉన్నాయో. చూసిన తర్వాత అంతా ఇంకేం అక్కర్లేదు. ఈ మినప్పప్పు 3 కప్పుల కంటే మించిన పిండి వస్తుంది చింతగింజల వల్ల. ఇదంతా బాగా కలిగి పెట్టేసేసి ఇప్పుడు బాణి పెట్టి నూనె వేయండి. నూనె వేసిన తర్వాత నూనె కాగుతుంది కదా, ఇక ఎప్పట్లాగే మరి మార్కెట్లో లాగా ఇంట్లో మామూలు వడలు చేసుకున్నట్టు కానీ వడలు వేసేసేయండి. ఎర్రగా కాగిన తర్వాత కాలుతాయి కదా రెండు పక్కల, కాలిన తర్వాత తీసుకొని దాంట్లోకి కారం లేకుంటే మీకు ఇష్టమైంది కారపొడి ఏదో ఒకటి వేసుకొని తినండి. చూడండి ఈ చింతగింజల వడలు అంటే గారెలు చాలా బాగుంటాయండి, ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం చింతగింజలను పడేస్తుంటాం కదా, అలా పడేయకండి, చింతగింజలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి వడలుగా తింటే, మామూలుగా చింతగింజలు తినలేం కదా, కానీ వడలుగా చేసుకొని తింటే మనకట డబ్బు సేవ్ అవుతుంది, మన దగ్గరున్న ప్రోడక్ట్ని పడేయకుండా యూజ్ చేసిన వాళ్ళం అవుతాం, ప్లస్ టేస్ట్ చాలా సూపర్. మళ్ళీ చెప్తాను చింతగింజల గారెలు ఎలా చేయాలో చెప్తాను. చింతగింజలు 1 కప్పు తీసుకోండి, అదే కప్తో మినప్పప్పు 3 కప్పులు తీసుకోండి. చింతగింజలను పైన తొక్క తీసేసి దాన్ని రాత్రి అంతా కూడా నానపెట్టండి. నానపెట్టారా, ఇప్పుడు ఏం చేస్తారంటే మినప్పప్పు మాత్రం 2 గంటలు నానితే చాలు. చింతగింజలు ముందుగా రుబ్బేసుకోవాలి మెత్తగా, ఆ తర్వాత మినప్పప్పు కూడా వేసి రుబ్బేయండి. రుబ్బిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలకు తీసుకోండి, దాంట్లో సాల్ట్ జీలకర్ర కొంచెం నీరు వేసేసి అట్లా కలపండి. మనం మామూలుగా రుబ్బేటప్పుడే నీళ్ళేసి రుబ్బుతాము, అలా కాకుండా ఇప్పుడు కొంచెం మరి గట్టిగా అనిపిస్తే కొంచెం నీరు వేయండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు పేస్ట్ చేయండి, బాగుంటుంది. అప్పుడు కొత్తిమీర బాగా కడిగేసి సన్నగా తురమండి, అంటే తరగండి చాకుతో. తరిగి అందులో వేసేసి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా తీసుకోండి, బాగా పైన తొక్క తీసేసి కడిగి. ఉల్లిపాయలు ఎప్పుడు చాలామంది కడగరు, ఉల్లిపాయలు పైన తొక్కతో కడగద్దండి, తొక్క తీసేసి ఒకసారి కడగండి, ఘాటు తగ్గుతుంది. ప్లస్ మార్కెట్లో ఎక్కడెండక్కడ పడేస్తారు ఉల్లిపాయలు, అందులో ఈ పొరల్లో నుంచి లోపలికి చాలా డస్ట్, చాలా మురికి, బుడదలో కూడా ఉంటాయి. మార్కెట్లో చూడండి ఒకసారి, బుట్టలో నుంచి కింద పడిన తర్వాత బుడదలో దొల్లాడుతుంటాయి, వాటిని తీసి మళ్ళీ అమ్మేస్తారు. అందుకే జాగ్రత్తగా ఏం చేస్తారంటే తొక్క తీసిన తర్వాత ఒక్కసారి గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో బాగా కడగండి, లేకపోతే ట్యాప్ కింద కడిగేసి వాడండి. మనం ముందే రోజులు బాగాలేవు, ఏమి తింటే ఏమొస్తుందో అనారోగ్యం అన్న విషయం మనకు బాగా తెలుసు, కాబట్టి కడిగి తినండి, మనకి ఎలాంటి అనారోగ్యాలు రావు, శుభ్రంగా ఉండండి. ఓకే, మరి వీటన్నిటి బాగా కలయి పెట్టి నోటికి ఒక్కసారి రుచి చూడండి. ఉప్పు ఉప్పు రుచి చూస్తే, ఉప్పు తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి, వేసుకొని ఇక వేయండి వడలు. మజా ఉంటాయి తింటుంటే, సాయంత్రం వేళ చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ వడలండి. మరి ఇవన్నీ కూడా, మరి దీన్ని కారం వేసుకుంటారో కారపొడి వేసుకుంటారో ఏమేసుకుంటారో పిల్లలు బాగా తింటారు. ఆల్రెడీ అందులో మిరపకాయలు పేస్ట్ వేసేసాం కాబట్టి కారం కూడా అక్కర్లా, అలాగే తినేయచ్చు అన్నమాట. ఓకే శ్రోతలు, చింతగింజలు మినప్పప్పు కలిపి చేసినటువంటి ఈ గారెలు వడలు తింటున్నారా? ఓకే తినండి, ఎంజాయ్ చేయండి. మరి ఆ

వంటకం ఎలా ఉందో కూడా చెప్పాలి. మీకు తర్వాత లాస్ట్లో అడ్రస్ చెప్తాను. ఇప్పుడు మనం ఒక చిన్న మంచి పాట వినేద్దాం. పాట విన్న తర్వాత సూపర్గా ఒక స్వీట్ చెప్తాను. పాట విందామా?

ఓకే శ్రోతులు, పాట విన్నారు కదా. ఇప్పుడు బొంబాయి రవ్వతో కేక్ చేసుకోవడం చెప్తాను. మామూలుగా కేక్ అనగానే మైదా తీసుకుంటాం, లేదంటే ఇంకా ఏదో పౌడర్స్ తీసుకుంటాం, దాంట్లో అవి ఇవి వేస్తాం, ఎట్లాగో చేస్తాం. కానీ ఈ బొంబాయి రవ్వతో కేక్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంట్లోనే అంటే మనకు ఓవెన్ లేకపోయినా చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చెప్పేస్తాను. కావలసిన పదార్థాలు, దీనికి హాఫ్ కప్పు నూనె తీసుకోండి, ఒకటింబావు కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి, ఒక కప్పు పంచదార తీసుకోండి. ఈ పంచదార పొడి చేసి పెట్టుకోవాలి. హాఫ్ కప్పు మైదా తీసుకోండి, హాఫ్ కప్పు పెరుగు, హాఫ్ కప్పు పాలు, అంటే అరకప్పు పాలు, అరకప్పు పెరుగు, అరకప్పు నూనె, తర్వాత ఒకటింపావు కప్పు బొంబాయి రవ్వ, ఒక కప్పు పంచదార పొడి, అరకప్పు మైదా పిండి, అర స్పూన్ సోడా, పావు స్పూను బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ వేయాలి. ఎప్పుడు కూడా సాల్ట్ వేస్తేనే తీపులో చాలా టేస్ట్ ఉంటుంది. మీకు ఆ విషయం తెలీదు. స్వీట్ స్వీట్గా తింటే అంత టేస్ట్ ఉండదు. బాగా స్వీట్ ఉన్న దాంట్లో ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆ టేస్ట్

జవేరండి. ఓకేనా? మరి రవ్వ కేక్ కావలసిన పదార్థాలు మళ్ళీ చెప్పాలా? చెప్తాను చూడండి. 1 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార పొడి, 1/2 కప్పు మైదాపిండి, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు నూనె, 1/2 కప్పు పాలు, అందులోకి సోడా, తర్వాత బేకింగ్ పౌడర్, సాల్ట్, వెనీలా ఎసెన్స్ ఉంటే కనుక వేసుకోండి, లేదంటే లేదు. ఓకేనా? సరే, ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, నూనె 1 గిన్నెలో వేయండి, అందులోని పెరుగు వేసేసేయండి, అందులోని పాలు వేసేసేయండి. ఈ మూడు బాగా మిక్స్ అయిపోవాలి. పెరుగు, నూనె, పాలు మూడు మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో మీరేం చేస్తారంటే, బొంబాయి రవ్వ వేసేయాలి. వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు పంచదార పొడి వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ కలపండి, అంటే బాగా కేక్ అనకండి, బాగా కలపడంలో ఉంటుందన్నమాట. తర్వాత మైదా వేసేసేయండి. ఇక మనకు స్ట్రక్చర్ చక్కగా వస్తుంది. మైదా కలిపేస్తారు అంటే చూడటానికి అది కావాల్సినంత థిక్నెస్, అంటే గట్టితనం వస్తుంది. ఇప్పుడు సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్ ఈ మూడు వేసేసి, వెనీలా ఎసెన్స్ ఉంటే వేసేసి, చిన్న అంటే ఒక 1/4 స్పూన్ వేసుకుంటే చాలండి, చాలా స్మెల్ వచ్చేస్తుంది, చాలా బాగుంటుంది కూడా. వేసేసి కలపండి. బాగా కలపడంలో ఉంది చేత్తో, బాగా అంతా మంచిగా కలిపినట్టుగా అయిన తర్వాత ఇప్పుడు లోతుగా ఉన్న 1 గిన్నెని తీసుకోండి, బాగా వేడి చేయండి. వేడి చేసిన తర్వాత అందులో అంటే ఈ గిన్నె కింద కొంచెం మందంగా ఉండాలి. లేదు అనుకుంటే కనుక మీరు, కుక్కర్ ఉంది కదా, పాత కుక్కర్లు ఉంటాయి, పడేయకండి, కింద మందంగా ఉంటాయి కాబట్టి వాటిని కేక్కి వాడుకోండి స్టవ్ మీద. దీన్ని ముందుగా మీరు ఏం చేస్తారంటే, బాగా వేడి చేసేయండి. దాని మీద ఒక చిన్న స్టాండ్ ఏదన్నా ఒకటి, ఇనప స్టాండ్ లాగా పెట్టి, 1 గిన్నెలో నూనె పోసేసి, ఈ మిక్స్ చేసాం కదా మిక్సర్ ఈ కేక్ కోసం రవ్వ అంతా, దాన్ని పోసేసి ముందుగా వేడెక్కినటువంటి కుక్కర్ మీద ఒక చిన్న స్టాండ్ పెట్టి అందులో పెట్టేసి మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టినప్పుడు ప్లాస్టిక్ అది ఉండకూడదు, తర్వాత పైన మరి విజల్ పెట్టకూడదు, అలా పెట్టేసేసి, లేదంటే మామూలు మూత పెట్టేయండి. మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వండి 1-20 నిమిషాలు, అంటే దీన్ని బట్టి అనమాట, మనం తీసుకున్న దాన్ని బట్టి. దీనికి 15 నిమిషాలు అయితే చాలు, ఉడికిపోయి ఉంటుంది చిన్న మంట మీద. మీరు జస్ట్ 1 కూర వండుకున్నంత సమయం అంతే. 1 చిన్న స్పూన్ లాంటిది కానీ, పుల్ల లాంటిది కానీ తీసుకొని గుచ్చితే ఆ పుల్లకి ఏమంటుకోకుండా వచ్చేసేయాలన్నమాట. అంతే, ఇక మీకు కేక్ రెడీ అయిపోయినట్టే. అంతే, ఇంకా తీసేసి 1 గిన్నెలోకి ఆరాలి, అట్లే ఆరిపోవాలి. స్టవ్ ఆపేస్తే మీకు అది చల్లగా అయిపోయేలాగా ఈ వేడిలో ఇంకా లోపలంతా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని 1 గిన్నెలోకి బోళిచ్చేసేయండి. ఓ, ఇక తినండి. మరి ఇక పిల్లలు పెద్దలు అందరు తింటారండి, చాలా బాగుంటుంది. రవ్వ కేక్ అనేది చాలా సూపర్ టేస్ట్. మామూలు మైదాతో చేసే కేక్ తింటాము షాపుల్లో అంతా, ఈ రవ్వ కేక్ చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను చూడండి. ఇప్పుడే చెప్పాం కదా కావాల్సిన పదార్థాలు, 1 1/2 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పంచదార పొడి, 1/2 కప్పు మైదా, 1/2 కప్పు నూనె, 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు పాలు, కొంచెం సోడా, బేకింగ్ పౌడర్, సాల్ట్, వెనీలా ఎసెన్స్ కొంచెం. వీటన్నిటిని బాగా కలపండి. అన్నిటిని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు 1 లోతు గిన్నెలో వేసేసేయండి. ఇప్పుడు 1 కుక్కర్, అంటే కింద మందపాటి గిన్నె ఉంటుంది కదా, కుక్కర్ అయితే బాగుంటుంది. దాన్ని ముందుగా ప్రీహీట్ అంటారు, ముందుగా వేడి చేసేయండి. అందులో 1 స్టాండ్ వేసేసేయండి. స్టాండ్ కూడా వేడెక్కుతుంది కదా, దాని మీద ఈ గిన్నె పెట్టి మూత పెట్టేయండి. 15 నిమిషాలు చాలు, చక్కగా వేడైపోతుంది. ఇక దాన్ని ఆ గిన్నె కూడా చల్లారేంతవరకు అట్లాగే ఉంచేసేయండి. ఆ తర్వాత పిల్లలకి పెద్దలకి అందరికీ సాయంత్రం స్నాక్స్ లాగా ఇవ్వండి. సూపర్ ఉంటుంది రవ్వ కేక్. ఓకేనా? శ్రోతలు, ఈరోజు మన వంటకాల కార్యక్రమంలో చక్కగా పసందైన వంటకాలు తెలుసుకున్నాం. చివరిగా మీకు 1 మంచి పాట వినిపిస్తాను. పాట తర్వాత అడ్రస్ చెప్పేస్తాను.

ఇంతవరకు వనితలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు విన్నారు. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. వనితాలోకం ఈనాటి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత క్రీడా ప్రపంచం వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: డిఎస్ఎస్బిలో 1979 టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు డిఎస్ఎస్బి, ఇందులో గ్రూప్ బి గ్రూప్ సి పోస్టుల భర్తీకి, టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 1979. పోస్టుల వివరాలు: జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ బయాలజీ, బాలిస్టిక్స్ కెమిస్ట్రీ, డిటెక్షన్ డాక్యుమెంట్స్, ఫోటో ఫొరెన్సిక్స్, క్రైమ్ సీన్ ఫింగర్ ప్రింట్, ఫిజిక్స్ ఇందులో 289. టెక్నికల్ అసిస్టెంట్ హిందీలో 1, అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ గ్రేడ్ 1లో 4, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 125, ఫిట్టర్ గ్రేడ్ 2 36, లిఫ్ట్ ఆపరేటర్ 13, అసిస్టెంట్ ఆపరేటర్ కమ్ మెకానిక్ 15, సబ్స్టేషన్ అప్రెంటిస్ 37, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఏ 21, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి 2, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్ 675, డొమెస్టిక్ సైన్స్ టీచర్ 129, టీజీటీ స్పెషనల్ ఎడ్యుకేషన్ టీచర్ 1, ఇందులో 63, స్పెషల్ ఎడ్యుకేటర్ ప్రైమరీ 450, ఎలక్ట్రికల్ ఓవర్సీస్ సబ్ ఇన్స్పెక్టర్ 19. ఈ పోస్టులకు గాను అర్హత: సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులలో జువాలజీ, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫొరెన్సిక్ సైన్స్ మొదలైనవి. ఇందులో మాస్టర్ డిగ్రీ లేదా బయోటెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్లో బిఈ బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. టీజీటీ పోస్టులు: సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి, స్పెషల్ డిప్లొమా లేదా బీఎడ్తో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సీటెట్ పాస్ అయి ఉండాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు ఆర్సీఐ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. టెక్నికల్ ట్రేడ్ పోస్టులు: లిఫ్ట్ ఆపరేటర్, ఫిట్టర్ వంటి పోస్టులకు ఐటీఐ లేదా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. వయసు: జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ టెక్నికల్ ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టులకు 27 ఏళ్ళు, టీచింగ్ పోస్టులకు 30 ఏళ్ళు, ఫిట్టర్ అప్రెంటిస్ మెకానికల్ పోస్టులకు 32 ఏళ్ళు, లిఫ్ట్ ఆపరేటర్కు 37 ఏళ్ళు మించకూడదు. వేతనం: ఉపాధ్యాయ పోస్టులకు 44,900 రూపాయల నుంచి 142,400 రూపాయల వరకు, టెక్నికల్ అసిస్టెంట్ ఆర్కైవిస్ట్ స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయలు, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్ ఎలక్ట్రికల్ ఓవర్సీస్ పోస్టులకు 29,200 రూపాయల నుంచి 92,300 రూపాయల వరకు, ఐటీ అసిస్టెంట్ గ్రేడ్ ఏ పోస్టులకు 25,500 రూపాయల నుంచి 81,100 రూపాయలు, ప్రీ రివైడ్స్ ఫిట్టర్ లిఫ్ట్ ఆపరేటర్ అప్రెంటిస్ పోస్టులకు 19,900 రూపాయల నుంచి 63,200 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 16/6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/7/2026. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://dssb.delhi.gov.in/

gov.in. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరోసారి https://dssb.delhi.gov.in. ఇక డిఆర్డిఓ ఆర్ఏసీలో 33 సైంటిస్ట్ పోస్టులు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్ సెంటర్ ఆర్ఏసీలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ సిడిఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 33. పోస్టుల వివరాలు సైంటిస్ట్ సికి 3, సైంటిస్ట్ డికి 28, సైంటిస్ట్ ఇ 2. విభాగాలు ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాలు. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ బీటెక్ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు సైంటిస్ట్ సికి 35, సైంటిస్ట్ డిఈకి 45 మించకూడదు. బేసిక్ పే నెలకు సైంటిస్ట్ సికి 67,700, సైంటిస్ట్ ఈకి 123,100 రూపాయలు, సైంటిస్ట్ డికు 78,800 రూపాయలు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ 19/6/2026. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ https://rac.gov.in. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ అడ్రస్ మరోసారి https://rac.gov.in.

ఆర్యా 2 చిత్రం నుంచి పాట విన్నారు. 107.5 103.2 మెగాహెడ్స్ పై ఇప్పుడు క్రీడా ప్రపంచం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ఇప్పుడు కొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 300 రన్స్ తేడాతో విజయం సాధించింది. 2వ ఇన్నింగ్స్లో 112 రన్స్కే ఆఫ్ఘనిస్తాన్ ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ సుతార్ తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసుకోగా 2వ ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్ 4, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసుకున్నారు. 3వ రోజు 14 వికెట్లు పడ్డాయి. ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 564 రన్స్ చేయగా ఆఫ్ఘనిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్లో కేవలం 152 రన్స్కు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లు తీసి ఆఫ్ఘన్ బ్యాటర్లను దెబ్బతీశాడు. అయితే 2వ ఇన్నింగ్స్లో ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనీలు మరీ దారుణంగా చేతులెత్తేశారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు దాదాపు విఫలమయ్యారు. ఓపెనర్ అటల్ 42, గుర్బాజ్ 24 రన్స్ చేశారు. 412 పరుగులు వెనకబడి ఫాలో ఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్

ఎక్కడా కూడా నిలదొక్కునే ప్రయత్నం చేయలేదు. స్పిన్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత స్పిన్నర్లు సత్తా చాటారు. ఆఫ్ఘనిస్తాన్ కేవలం 35.3 ఓవర్లలో తన రెండో ఇన్నింగ్స్లో 112 రన్స్ చేసి ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత జట్టు శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సాధించిన శతకాలతో టీమిండియా భారీ స్కోర్ చేసింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. శుభ్మన్ గిల్ 177 బంతుల్లో 126, కేఎల్ రాహుల్ 100 సెంచరీలు సాధించగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన సాయి సుదర్శన్ 81, రిషబ్ పంత్ 81, వాషింగ్టన్ సుందర్ 52 అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కాగా ఇరు జట్ల మధ్య 3 వన్డే సిరీస్ ఈ నెల 13 నుంచి మొదలవుతుంది. ఇక మహిళల అండర్18 ఆసియా కప్ హాకీలో భారత జట్టుకు కాంస్య పతకం దక్కింది. 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో భారత్ 3-0 గోల్స్ తేడాతో కొరియాపై విజయాన్ని నమోదు చేసింది. సందీప్ కుమారి, స్వీటీ కుజుర్, నౌషీన్ నాజ్లు భారత్ తరపున గోల్స్ చేశారు. సెమీఫైనల్స్ మ్యాచ్లో చైనా చేతిలో షూటౌట్ ఓడిన భారత జట్టు బ్రాంజ్ మెడల్ ఫైట్లో గట్టిగా పోరాడింది. ఆరంభంలోనే డ్రీమ్ స్టార్ట్ అందింది. తొలి 2 నిమిషాల్లోనే సందీప్ కుమారి గోల్స్ చేసింది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్ దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ మొత్తం ఇండియా జట్టు అటాక్ చేసింది. ఇక ఆట 16వ నిమిషంలో స్వీటీ కుజర్ ఫీల్డ్ గోల్తో ఆధిక్యాన్ని పెంచింది. 2 గోల్స్తో భారత మహిళల జట్టు మ్యాచ్పై పట్టు సాధించింది. ఆ తర్వాత మళ్ళీ 33వ నిమిషంలో భారత్కు మరో గోల్ దక్కింది. నౌషీన్ ఆ గోల్ స్కోర్ చేసింది. ఈ టోర్నీలో నౌషీన్ తన ఖాతాలో మొత్తం 12 గోల్స్ వేసుకున్నది. సందీప్ కుమారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నది. భారతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక నార్వే చెస్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. తన ఆఖరి రౌండ్లో జర్మనీ ప్లేయర్ విన్సెట్ కేమెర్ను ఓడించిన ప్రజ్ఞానంద అద్భుతమైన రీతిలో టైటిల్ను సొంతం చేసుకున్నాడు. 15 పాయింట్లతో చివరి గేమ్ను ప్రారంభించిన ప్రజ్ఞానంద క్లాసికల్ గేమ్ను గెలిచి కీలకమైన 3 పాయింట్లను తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో అతనికి మొత్తం 18 పాయింట్లు వచ్చేశాయి. ఇక చెస్ టోర్నీలో ప్రతిష్టాత్మకంగా భావించే నార్వే టైటిల్ అతని వశమైంది. ఈ గెలుపుతో చెన్నై కుర్రాడు అద్భుతాన్ని సృష్టించాడు. ఇక ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ను పాకిస్తాన్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన 3వ వన్డేలో పాక్ 4 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించి 2-1తో సిరీస్ దక్కించుకుంది. ఆసీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని పాక్ 41.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 స్కోర్ చేసింది. బాబర్ ఆజమ్ 40, షాదాబ్ ఖాన్ 29 నాటౌట్, మా సదాఖత్ 27 వీరు రాణించారు. ఆస్ట్రేలియా తరపున మాథ్యూ కున్హేమన్ 3 వికెట్లు తీశారు. తొలుత షాహిన్ షా అఫ్రీది 3, అబ్రార్ అహ్మద్ 2, షాదాబ్ ఖాన్ 2 వికెట్లు ధాటికి ఆసీస్ 42 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ స్పిన్నర్ల ధాటికి ఆసీస్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జోష్ ఇంగ్లీష్ 65 మినహా మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. ఇక ఫుట్బాల్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్లో ఫీఫా వరల్డ్ కప్ ప్రసార హక్కులను ప్రముఖ మీడియా దిగ్గజం జీ గ్రూప్ కైవసం చేసుకుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ ఈ నెల 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారి నిర్వహించ తలపెట్టిన మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ తేదీ మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జూన్లో టోర్నమెంట్ జరగాలి, కానీ ఈ మెగా ఈవెంట్ను వచ్చే ఏడాదికి వాయిదా వేసింది ఐసీసీఐ. ఇక ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో భారత స్టార్ట్ షూటర్లు మను భాకర్, సామ్రాట్ రాణా రజత పతకం అందుకున్నారు. శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భాకర్ రాణా జోడి 483.6 స్కోర్తో 2వ స్థానంతో సిల్వర్ ఖాతాలో వేసుకుంది. చైనాకు చెందిన కియాన్సున్ యావో

కైహు ద్వయం 483.9 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా కేవలం 0.3 పాయింట్ల స్వల్ప తేడాతో భారత జంటకు గోల్డ్ చేజారింది. ఇక ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నీలో కొత్త ఛాంపియన్ అవతరించింది. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి అద్భుత ప్రదర్శన కనబరుస్తూ రష్యా నయా సంచలనం మిరా ఆండ్రివా ప్యారిస్లో తళుక్కుమంది. తన విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ చారిత్రక రోలాండ్ గారోస్లో టైటిల్తో గర్జించింది.

క్రమంలో తొలిసారి తన కెరీర్లో గ్రాండ్స్లామ్ టైటిల్ను సగర్వంగా ముద్దాడింది. 1992లో మోనికా సెలెస్ తర్వాత పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రెండో ప్లేయర్గా 19 ఏండ్ల ఆండ్రివా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక పురుషుల సింగిల్స్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ జర్మనీ ప్లేయర్ పురుషుల టెన్నిస్లో మేటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. 2020లోనే ఒలింపిక్ స్వర్ణం పట్టేశాడు. అత్యంత కఠిన పోటీ ఉండే ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్ టోర్నీలో 2 సార్లు విజేతగా నిలిచాడు. కానీ గ్రాండ్ స్లామ్ ట్రోఫీ మాత్రం అతన్ని ఊరిస్తూనే ఉంది. ఇదివరకు 3 సార్లు చిక్కినట్టే చిక్కి చేజారిన ట్రోఫీని జ్వెరెవ్ ప్యారిస్ గడ్డపై ఎట్టకేలకు అందుకున్నాడు. ఓవైపు పరిస్థితులు, మరోవైపు ప్రత్యర్థి, ఇంకోవైపు శరీరం విసిరిన సవాల్ను నెగ్గి ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో నయా ఛాంపియన్గా నిలిచాడు. ఆదివారం రాత్రి 5 సెట్ల పాటు అత్యంత ఉత్కంఠగా సాగిన తుది పోరులో 2వ సీడ్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7, 6-1తో 10వ సీడ్ ఇటలీ స్టార్ ఫ్లావియో కొబోలిపై అద్భుత విజయం సాధించాడు. యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవం తర్వాత ఇంగ్లాండ్ తమ బాస్బాల్ రీసెట్ను విజయంతో ఘనంగా చాటుకుంది. లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఇంగ్లీష్ టీం 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్యంతో ఓవర్ నైట్ స్కోర్ 5 వికెట్లకు 55తో 4వ రోజు బరిలోకి దిగిన కివీస్ 2 గంటల వ్యవధిలోనే మిగిలిన 5 వికెట్లను కోల్పోయి 138 రన్స్కే ఆలౌట్ అయింది. ఆతిథ్య ఫేసర్ గసాట్కిన్సన్ 5 వికెట్లతో చెలరేగాడు. దేవాన్ కాన్వే 41, గ్లెన్ ఫిలిప్స్ 44 నాటౌట్. 7వ వికెట్కు 53 పరుగులు జోడించి కాస్త పోటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఆతిథ్య బౌలర్ల దాటికి కివీస్ జట్టు లంచ్ సమయానికే కుప్పకూలింది. మొత్తం 7 వికెట్లు పడగొట్టిన పేసర్ ఓలీ రాబిన్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు. 2వ టెస్టు మ్యాచ్ 17 నుంచి ది ఓవల్ మైదానంలో జరగనుంది. వచ్చే నెలలో భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడే 5 మ్యాచ్ల T20 సిరీస్ సమయాలను 1 గంట ముందుకు జరుపుతూ ఈసీబీ నిర్ణయం తీసుకుంది. ప్రసారదారుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసింది. దీని ప్రకారం 3వ, 4వ T20లు గతంలో నిర్ణయించిన రాత్రి 11 గంటలకు కాకుండా భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకే ప్రారంభం కానున్నాయి. 2వ, 5వ T20లు రాత్రి 7 గంటలకు మొదలవుతాయి. 1, 4, 7, 9, 11వ తేదీల్లో ఈ 5 T20లు జరుగుతాయి. ఇక సొంత గడ్డపై టీమిండియాకు T20 ప్రపంచకప్ టైటిల్ అందించిన సూర్యకుమార్ యాదవ్పై వేటు పడింది. సూర్యాస్థానంలో ముంబైకే చెందిన శ్రేయస్ అయ్యర్కు బోర్డు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అటు దేశవాళీ ఐపీఎల్లో తన నాయకత్వ శైలితో పాటు నిలకడగా రాణిస్తున్న అయ్యర్ వైపు సెలెక్టర్లు మొగ్గు చూపారు. శనివారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో భేటీ అయిన సీనియర్ సెలక్షన్ కమిటీ రానున్న ఐర్లాండ్ ఇంగ్లాండ్తో T20 సిరీస్లతో పాటు ఆసియా గేమ్స్కు జట్లను ఎంపిక చేసింది. తనదైన బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలకమవుతూ వస్తున్న హైదరాబాదీ తిలక్ వర్మను వైస్ కెప్టెన్సీ వరించింది. ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పరుగుల వరద పారించిన 15 ఏండ్ల బీహార్కు చెందిన వైభవ్ సూర్యవంశీ అందరూ ఊహించినట్లుగానే జాతీయ సీనియర్ జట్టులోకి పిలుపు అందింది. లీగ్లో అత్యధిక పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచిన సూర్యవంశీ సంచలనాలకు కేరాఫ్గా నిలుస్తూ తప్పకుండా ఎంపిక చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఇప్పుడు పాట విందాం.

నువ్వే కావాలి చిత్రం నుంచి పాట విన్నారు. యువవాణి ఈనాటి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట ఎదుగుదలలో పోషకాల ప్రాముఖ్యత మరియు వివిధ పంటల్లో సమతుల ఎరువుల యాజమాన్యం గురించి తిరుపతి ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్యగారి ప్రసంగం ప్రసారమవుతుంది. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. ఈరోజు రాత్రి

0: 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. రాత్రి 11:00 దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. ఇవి ఈ పూట ప్రసారాలు. ఇక రేపు ఉదయం 5:53 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 భక్తి రంజునే కార్యక్రమంలో వినాయక స్వామివారి భక్తి గీతాలు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పి విజయ్ కుమార్, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం కార్యక్రమంలో మత్తు పదార్థాల వ్యసనం కారణాలు చికిత్స గురించి డాక్టర్ బి గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి, 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. రేపు ఉదయం 9:00 వాట్సప్ చిత్రమందిరంలో శ్రోతలు వాట్సప్ ద్వారా కోరిన చిత్రగీతాలు. ఉదయం 10:00 ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. 10:15, 12:10, 12:40, 1:30 ఆ తర్వాత 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరే చిత్రగీతాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం నాగరికతల మధ్య సంభాషణ కోసం అంతర్జాతీయ దినోత్సవం గురించిన వివరాలు. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులు, ఈ అంశం గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త శ్రీ జెడ్ నవీన్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. రేపు రాత్రి 10:00 రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది 10:45 ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.
1: The Ministry of Exteriors today acknowledged several reports of severe police brutality in Pakistan-occupied Kashmir, in which several protesters have been killed and many injured. It added India hopes that the international community will hold Pakistan accountable for its misdeeds and abuses. Addressing the media, New Delhi External Affairs spokesperson Randhir Jaiswal said that New Delhi continues to see a pattern of fake news and videos emanating from Pakistan. Mr. Jaiswal described them as a desperate attempt by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses.
2: A pattern of fake news and videos emanating from Pakistan. It is a desperate attempt by Pakistan to cover up its own failings and deflect attention away from its human rights abuses. There are several reports of police brutality in Pakistan-occupied Kashmir, in which several people have been killed. There are several more who have been injured. We hope the international community will hold Pakistan accountable for its misdeeds and its abuses.
1: Over 30 people have been killed and around 200 others have been injured in clashes between protesters and security forces in Pakistan-occupied Jammu and Kashmir. Union Home Minister Amit Shah today inaugurated the Land Port Management System Vinimay in New Delhi to digitize and streamline cargo processing and passenger movement across India's land borders. Addressing the gathering, Mr. Shah said the initiative marks a significant step towards building a modern and technology-driven border management system. He said the platform is aligned with the vision of

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. వార్తల వివరాలు. దేశంలో గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పాలనపై తిరుపతిలో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని మాట్లాడారు. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు ఎన్డీఏ ప్రభుత్వం పరిష్కారం చూపిందని, భారత్ ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోందని అన్నారు.

0: దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 4399 రోజులు పూర్తి చేసి చరిత్ర నెలకొల్పారని ప్రహ్లాద్ జోషి పేర్కొంటూ,
1: Honorable Prime Minister Shri Narendra Modi has completed 4,399 consecutive days as a Prime Minister, surpassing the Jawaharlal Nehru to become the longest continuously serving the Prime Minister of India. This is the record in itself because there were days other than Congress, nobody can rule this country with a stable government. This government, it has not only given the political stability from policy paralysis to a dynamic decisive government, whether it is a risky decision or not, but in the interest of the country, he is always decisive.
0: అంతకుముందు భారతదేశం సాధించిన ప్రగతి, అభివృద్ధి విజయాలను ప్రతిబింబించే ప్రభుత్వ ప్రచురణలను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు. విద్యార్థులు వారు నేర్చుకున్న విజ్ఞానాన్ని స్వీయ అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. నెల్లూరులో ఈరోజు జరిగిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం విఎస్యు స్నాతకోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా నాణ్యమైన విద్య, పరిశోధన, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విఎస్యు విశేష ప్రగతిని సాధించిందని గవర్నర్ ప్రశంసించారు. ప్రధానమంత్రి ఉచ్చతర్ శిక్షా అభియాన్ పీఎం ఉషా కింద 20 కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు కావడం, డీప్ ఓషియన్ మిషన్ కార్యక్రమం కింద మెరైన్ బయాలజీ విభాగానికి 4 కోట్ల 12 లక్షల రూపాయల గ్రాంట్ లభించడం అభినందనీయమన్నారు. ఈ నిధుల ద్వారా పరిశోధన, మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పట్టణాల్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలతో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ యూసీఎఫ్ను తీసుకొచ్చిందని, అందులో భాగంగా రాష్ట్రానికి 3,600 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో విజయవాడలో జరుగుతున్న 2 రోజుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొని కేంద్ర నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవసరమైన రాష్ట్ర వాటా, రుణాల సమీకరణ, ఆర్థిక వనరుల సృష్టి మొదలైన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ నిధులకు అనుగుణంగా రాష్ట ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు మరో 10,800 కోట్ల రూపాయలను సమీకరించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులకు వివరిస్తూ,
2: కేంద్ర ప్రభుత్వం యూసీఎఫ్ ఫండ్ అని ఒక 4 లక్షల కోట్లతో ఒక ఫండ్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టేదారుగానే ఏర్పాటు చేశారు. దాంట్లో మన రాష్ట్రంకి ఉన్న మున్సిపల్ పాపులేషన్ ప్రకారం మనకు 3,600 కోట్లు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద ఇస్తుంది. దానికి 10,800 కోట్లు బ్యాంకు లోన్లు అయినా రైట్ చేసుకోవచ్చు, అడ్కో లాంటి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అయినా లోన్స్ తీసుకోవచ్చు, లేదా మున్సిపాలిటీస్ లో డబ్బులు ఉంటే వాళ్ళ షేర్ అయినా పెట్టచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టచ్చు. మొత్తం 14,400 కోట్లు ఈ రోజు మన రాష్ట్రంలో ప్రాజెక్టు.
0: భారతదేశ ఎగుమతుల వ్యవస్థను బలోపేతం చేయడం, అంతర్జాతీయ వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలపై అవగాహన పెంచేందుకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు ఎగుమతిదారుల సంప్రదింపుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఎంఈ యూనిట్లకు సూచించారు. ఈ మిషన్ ప్రధానంగా వాణిజ్య ఆర్థిక సహాయం, అంతర్జాతీయ మార్కెట్లలో ఎదురయ్యే లాజిస్టిక్స్ అనుమతులు, మార్కెట్ లభ్యత మొదలైన అడ్డంకులను అధిగమించడానికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా ఎగుమతి కేంద్రాలుగా జిల్లాలు పేరిట ఒక ప్రచార కార్యక్రమం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైందని, ఇది ప్రతి జిల్లా నుంచి నిర్దేశిత ఉత్పత్తుల ఎగుమతులను పెంచడం, వాటిని ఎగుమతి కేంద్రాలుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుండి అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాలను ప్రాధాన్యత కలిగిన జిల్లాలుగా ఎంపిక చేశామని, ఈ చొరవ ద్వారా గుర్తించిన జిల్లా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ అనుసంధానాన్ని బలోపేతం చేయడం ద్వారా క్షేత్రస్థాయి ఉత్పత్తిదారులకు, ఎంఎస్ఎంఈలకు కొత్త మార్కెట్ అవకాశాలు లభిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. కేజీహెచ్ ఆసుపత్రిలో

0: బాధిత కుటుంబాలను కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, స్థానిక ఎంపీ శ్రీభరత్లతో కలిసి ఈరోజు పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బాధితులకు మద్దతుగా నిలబడేందుకే కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. బాధిత కుటుంబాలకు జీవితాంతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై నియమించిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ వెల్లడిస్తూ,
1: కేవలం కుటుంబాలను ఆదుకుంటాం కాదు, కార్మికులకు అండగా నిలబడాలి, కార్మికులకు భరోసా ఇవ్వాలనేది మా అందరి ఉద్దేశం. దాంట్లో నిన్న కుమారస్వామి గారు కూడా వచ్చి అదనంగా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఆయన ప్రకటించారు. వాళ్ళ ఇంట్లో పిల్లలు చదువుకున్న పిల్లలుంటే వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాళ్ళు నివసించాలనుకుంటే ప్లాంట్ లోనే ఇల్లు ఉండేదాన్ని కూడా ఆయన ఇస్తా అన్నారు. సో వాళ్ళందరూ కూడా కుటుంబాలకు అండగా నిలబడాలి, బాధ్యత మాపైన ఉంది.
0: జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద ఎంపిక చేసిన వైద్యులకు తొలిసారిగా వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్లు ఇస్తున్నట్టు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. పారదర్శక చర్యల్లో భాగంగా ప్రజారోగ్య శాఖలో తొలిసారిగా ప్రవేశపెట్టిన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ఎన్హెచ్ఎంలోనూ అనుసరిస్తున్నామని తెలిపారు. ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు జారీ చేసిన మెరిట్ ప్రాతిపదికన ఒప్పంద విధానంలో ఎంబీబీఎస్ అర్హతతో ఎంపిక చేసిన 392 మెడికల్ ఆఫీసర్లకు త్వరలో పోస్టింగులు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. ఒకే అర్హతతో 6 కేటగిరీ పోస్టులకు ఎంపిక చేసిన వైద్యుల జాబితా అనుసరించి ఈ పోస్టింగులు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. రాబోయే 4-5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, మధ్య అరేబియా సముద్రం, నైరుతి బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో రేపు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశం ఎదుర్కొన్న ఎన్నో సంక్లిష్ట సమస్యలకు గత 12 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో 20,000 కోట్ల విలువైన మౌలిక వసతుల పనులు చేపట్టామని మంత్రి పి నారాయణ తెలిపారు. ఎగుమతుల ప్రోత్సాహక మిషన్ కింద లభించే అవకాశాలను ఎంఎస్ఎంఈలు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ లవ్ అగర్వాల్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సుషమా కుమారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరభాష ద్వారా కువైత్ ఆమీర్ ఇత్యనేన సహ పశ్చిమేషియాయాః వికసితాం సురక్షాస్థితిం చర్చితవాన్. భారతం సంయుక్త రాష్ట్ర సంఘే పాకిస్తానం నిందయన్ తం ద్వేష ఉద్యోగేతి అవోచత్. ఖాద్య సురక్షయా సహ కృషకాణాం సశక్తీకరణ విషయే కేంద్రితస్య పంచదివసీయస్య బ్రిక్స్ కృషి మంత్రిణాం సమ్మేళనం ఇందోర్ నగరే ఆరభ్యతే. సామరిక మార్గ పరియోజనాయాః జోజిలా గోహర్ మార్గః అంతిమాం సఫలతాం ప్రాప్నోత్. యేన కశ్మీర్ ఉపత్యకయా సహ లద్దాఖస్య చ మధ్యే సర్వ ఋతు సంపర్కః వాస్తవికతయా సమీపే ఆగతః. పాకిస్తాన అధికృత కశ్మీరే ప్రదర్శనకారిణాం సురక్షాసేనాభిః సహ సంజాతీషు సంఘర్షేషు 30 అధికాః జనాః మృతాః, ప్రాయః 200 జనాశ్చ వ్రణితాః అభవన్. అపి చ కర్ణాటకస్య, కేరళస్య, మాహి క్షేత్రస్య చ ఉపరి అత్యధిక వృష్టేః సంభావనామభిలక్ష్య భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన రక్తవర్ణీయా సంచేతనా నిర్దిష్టా. వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్యాప్రాహ్ణే కువైత్ దేశస్య ప్రముఖేణ షేఖ్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సబాహ్ ఇత్యనేన సార్ధం దూరభాషేణ సంవాదం అకరోత్. ಉಭೌ ನೇತಾರೋ ಪಶ್ಚಿಮೇಷ್ಯಾಯಾಂ ಪರಿವರ್ತಿತ ಸುರಕ್ಷಾ ಪರಿಸ್ಥಿತಿ ಆಲಕ್ಷ್ಯ ಪರಸ್ಪರಂ ವಿಚಾರ ವಿನಿಮಯಂ ಕೃತವಂತೌ. ಪ್ರಧಾನಮಂತ್ರಿಣಾ ಕ್ಷೇತ್ರೆ ವಿವರ್ಧಿತ ತನಾವಪೂರ್ಣ ವಿಷಯ ಗಂಭೀರ ಚಿಂತಾ ಪ್ರಕಟಿತ ತಥಾ ಚ ಕ್ವೈತಸ್ಯ ಸಾರ್ವಭೌಮಿಕ

0: निमित्तं ब्रिटिश शासनस्य आधारम् उद्वेलयत्। केवलं पञ्चविंशतितमे वयसि राष्ट्राय स्वप्राणान् समर्पयन् भगवान् बिरसा मुण्डा ऐतिहासिकस्य उल्गुलान् आन्दोलनस्य नेतृत्वं कृतवान्। भारतीय ऋतु विज्ञान विभागेन कर्णाटके, अरुणाचल प्रदेश, असम, मेघालये च गुरुवासरं यावत् अतिवृष्टेः अनुमानम् अभिव्यक्तम्। कर्णाटकस्य केषुचित् भागेषु, केरले माहे प्रदेशे च रक्त संचेतना प्रसारितास्ति। दिल्ली, हरियाणा, चण्डीगढ़, पंजाब, हिमाचल प्रदेश, जम्मू कश्मीर, लद्दाख, उत्तर प्रदेश, विदर्भ, पश्चिम राजस्थाने च उष्ण तरंगाणां प्रबल संभावना प्रकाशितास्ति। विदेशमन्त्री डॉ एस जयशंकरः अवदत् यत् गत द्वादश वर्षेषु देशस्य विदेशनीतौ महत्वपूर्ण परिवर्तनम् अभवत् इति। सामाजिक प्रसार माध्यमे तेनोक्तं यत् अस्मिन् कालावधौ सर्वकारः सामान्य नागरिकेभ्यः निर्गमनं, प्रलेखादीनां सत्यापनादीनि सौकरकार्याणि अविरामतया कृतवान्, नागरिकेभ्यः पूर्ण समर्थनं च प्राददात्। सः अवदत् यत् सर्वकारेण भारतीय नागरिकाणां वैश्विक कार्यस्थले प्रवेशः सुलभः कारितः। विदेशेषु विपणि प्रवेशावाप्तुं भारतीय व्यवसायिनाञ्च समर्थनं कृतम्। भारतीयानाम् आवश्यकताम् अपि प्रपूरयितुं चतुश्चत्वारिंशत् दूतावासाः, वाणिज्य दूतावासाश्च अपि उद्घाटिताः। डॉ जयशंकरः अवदत् यत् सर्वकारस्य एतैः प्रयत्नैः भारतीयाः पूर्ण आत्मविश्वासेन, दृढतया, गर्वेण च विदेशयात्रां कर्तुं समर्थाः अभवन्नीति। प्रधानमन्त्री सुरक्षा मातृत्व अभियानस्य दश वर्ष पूर्तिं स्मरन् महिला बाल विकास मन्त्री अन्नपूर्णा देवी अद्य उक्तवती यत् प्रत्येकः नवजीवनः मातुः गर्भात् आरभ्यते। गर्भावस्थायाः प्रत्येक चरणेन सह सुरक्षितस्य, स्वस्थस्य, आदरयुक्तस्य च परिचर्चायाः अधिकारोऽपि धत्ते। सामाजिक प्रसार माध्यमे सा अकथयत् यत् विगत दशके लक्षोपलक्ष गर्भिणी महिलानां समयोचित स्वास्थ्य परीक्षणानि, विशेषज्ञानां परामर्शानि, उन्नत मातृ स्वास्थ्य सेवाश्च प्रदानोपक्रमः सुरक्षित मातृत्वं जन आन्दोलनम् अकरोदिति। सा अकथयत् एषा न केवलं योजना अस्ति, अपि तु प्रत्येकं मात्रे, तस्याः गर्भस्थ शिशवे च स्वस्थ भविष्याय सर्वकारस्य एका प्रतिबद्धता अपि वर्तते।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు వినే ముందుగా కొన్ని ప్రకటనలు.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ஜா பப்பலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: ஜிஆர்பி ஜுவல்லர் சமர்ப்பிஸ்துந்தி கோல்ட் எக்ஸ்சேஞ்ச் மேளா పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి. రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: ప్రయాణికులకు ముఖ్య గమనిక. ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి. కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
7: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జీఆర్పీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జీఆర్పీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: బంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షర్తులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
5: ఆ

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇంతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి గీతాలు విన్నారు.

0: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
1: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
0: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
1: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
2: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
3: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా న్యూఢిల్లీలో ప్రారంభించారు. శ్రీలంకలోని రంగిరి దంబుల్లా స్టేడియం వేదికగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల నిర్వహణను బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంతో పాటు రాష్ట్రాల పరిధిలోని నదుల అనుసంధాన ప్రాజెక్టుల పురోగతి, నమామి గంగే వంటి కీలక కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణను పెంపొందించే లక్ష్యంతో ప్రారంభించిన జల సంచయ్ జన్ భాగీదారి అనే ఫ్లాగ్షిప్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి డాక్టర్ రాజభూషణ్ చౌదరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ప్రస్తుతం విమానాశ్రయాలు, ఓడరేవుల్లో ఉన్న అధునాతన డిజిటల్ వ్యవస్థల తరహాలోనే మన ల్యాండ్ పోర్టులను కూడా తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని ల్యాండ్ రిపోర్టుల

0: పోర్టుల కార్యక్రమాలను ఒకే వ్యవస్థ కిందకి తీసుకువస్తారు. దీనివల్ల లాజిస్టిక్స్, నియంత్రణ సమాచారాన్ని సురక్షితంగా రియల్ టైంలో పంచుకోవడానికి వీలవుతుంది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పారదర్శకత, సమర్థత, సాంకేతిక సంస్కరణలపై ప్రభుత్వం పెట్టిన శ్రద్ద వల్ల భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగిందని చెప్పారు.
1: మరి స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన మే ల్యాండ్ పోర్ట్ అథారిటీ కా బహుత్ బడా యోగదాన్ ఆనే వాలే దినో మే. యే జో ల్యాండ్ పోర్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్ స్మార్ట్ బోర్డర్ కి సంకల్పన యే దో మిల్కర్ ఏక్ ప్రకార్ సే అభేద్ ఆర్ సురక్షిత్ బోర్డర్ కా నిర్మాణ కరేంగే ఇస్మే మేరే మన్ మే కమ్ సే కమ్ కోయి శంకా నహీ.
0: ఈ నెల 21వ తేదీన జరగబోయే నీట్ పునః పరీక్ష ఏర్పాట్లను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ మంత్రి, ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి అన్ని ప్రక్రియల వరకు పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. పరీక్షా సామగ్రి ఖచ్చితంగా సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరేలా చూడడంలో కూడా ఇందులో భాగమని పేర్కొన్నారు. ఎలాంటి లోపాలు జరగకుండా నిరోధించడానికి ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటుందని ప్రధాన్ చెప్పారు. ఈ ప్రక్రియలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐతో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను రంగంలోకి దించినట్టు మంత్రి తెలిపారు.
2: सभी राज्य के मुख्यमंत्रियों को अनुरोध पत्र लिखा है, उनके पहले भी सहयोग रहा है, इस बार थोड़ा और भी ध्यान दिया जाए. इस बीच में अनेक राज्य के मुख्यमंत्री अपने राज्य की डीजी और चीफ सेक्रेटरी की उपस्थिति में डिस्ट्रिक्ट कलेक्टर की मीटिंग, एसपी की मीटिंग राउंड शुरू किए हैं, जिसमें एनटीए के डीजी स्वयं भी यहाँ ऑनलाइन जुड़ते हैं. अनेकों राज्यों की मीटिंग होगी, आज जैसे बिहार की मीटिंग था. आने वाले दिनों में भारत सरकार की गृह सचिव भी उस पर एक उच्च स्तरीय मीटिंग लेने वाले हैं.
0: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలు, బెదిరింపు రాజకీయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, రేవంత్ రెడ్డి వీధి రౌడీలా వ్యవహరిస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చడానికే ముఖ్యమంత్రి ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తాము రాహుల్ గాంధీ లేదా రేవంత్ రెడ్డి దయా దాక్షిణ్యాల వల్ల కాకుండా నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ ప్రజల ఆశీస్సులతో అధికారంలో ఉన్నామని గుర్తు చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ 10 సంవత్సరాల ఉత్సవాలను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. గత 10 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను ప్రభుత్వం నిరంతరం బలోపేతం చేస్తోందని తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఈ ఉచిత సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడానికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అవగాహన విస్తరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశంలోని మహిళలు గర్భధారణ సమయంలో తమకు అవసరమైన ఆరోగ్య సంరక్షణకు దూరం కాకుండా ఈ కార్యక్రమం చూసుకుంటుందని, వారికి సకాలంలో వైద్య చికిత్స అందించడంలో సహాయపడిందని నడ్డా పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ వైపు సజావుగా మారేందుకు వీలుగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 95,592 కోట్ల రూపాయల తాత్కాలిక బడ్జెట్ కేటాయింపును ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నూతన చట్టం 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. న్యూఢిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణ అభివృద్ది శాఖ మంత్రులతో నిర్వహించిన వర్చువల్ సమావేశానంతరం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయం మీడియాకు వెల్లడించారు.
3: किसी भी राज्य का मैं एक बताना चाहता हूँ, ये आशंकाएं कई बार लोग व्यक्त करते थे, इसका कम हो जाएगा, उसका कम हो जाएगा, किसी का कम नहीं हुआ है. ये जो हमने दिया है 60% ही, पिछले साल मनरेगा का जो एलोकेशन था लगभग उतना तो 60% ही दिया है.
0: दुबई लो నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 7 గురిలో ఉత్తరప్రదేశ్కు చెందిన 3, తెలంగాణకు చెందిన 3 భారతీయ కార్మికులు, 1 శ్రీలంక పౌరుడు ఉన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన 8 మంది భారతీయుల్లో 5 చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా మరో 3 ఇంకా ఆసుపత్రిలోనో చికిత్స పొందుతున్నారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డు మధ్యలో నిలిచిపోయిన ఒక ట్రక్కును కార్మికులతో వెళుతున్న మినీ

0: బస్సు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. శ్రీలంకలోని రంగరి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన పురుషుల ట్రైనేషన్ ఏ సిరీస్ తొలి క్రికెట్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టుపై ఇండియా ఏ జట్టు విజయం సాధించింది. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48.5 ఓవర్లలో 269 పరుగులకే ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ 101 పరుగులు చేయగా కెప్టెన్ తిలక్ వర్మ 60 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మహమ్మద్ షిరాజ్ 2 వికెట్లు పడగొట్టగా చామిక కరుణరత్ని, గరుకా సంకేత్, వనుజ సహంతలో వికెట్లు తీసుకున్నారు. ఇండియా ఏ జట్టు తన తదుపరి మ్యాచ్లో గురువారం ఇదే వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో తలపడుతుంది. నైరుతి ఋతుపవనాలు తెలంగాణలో విస్తరిస్తూ జోగులాంబ గద్వాల జిల్లాను తాకాయి. రేపటికల్లా రాష్టమంతటా ఇవి విస్తరిస్తాయని, ఉత్తరప్రదేశ్ నుంచి కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు పలు జిల్లాల్లో గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో యెల్లో అలర్ట్ జారీ చేశారు. జూన్ 14 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పోలీసు దౌర్జన్యాల కారణంగా పలువురు నిరసనకారులు మరణించడం, అనేక మంది గాయపడ్డం వంటి నివేదికలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు గుర్తించింది. పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు, మానవ హక్కుల ఉల్లంఘనలకు గాను అంతర్జాతీయ సమాజం ఆ దేశాన్ని జవాబుదారీగా నిలుపుతుందని భారత్ ఆశిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి నిరంతరం నకిలీ వార్తలు, తప్పుడు వీడియోలు వచ్చే ధోరణిని తాము గమనిస్తూనే ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ తన సొంత వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, తన దేశంలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుండి ప్రపంచం దృష్టిని మరల్చడానికి చేస్తున్న నిరాశాజనక ప్రయత్నమే ఇదని ఆయన అభివర్ణించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, నీటి సంరక్షణ కార్యక్రమాలను ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు సమీక్షించారు. దేశ సరిహద్దుల గుండా జరిగే సరుకు రవాణా, ప్రయాణికుల రాకపోకలను డిజిటలైజ్ చేసే వినిమయ్ డిజిటల్ ప్లాట్ఫామ్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో తిరిగి కలుద్దాం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: కిసాన్ వాణి ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట ఎదుగుదలలో పోషకాల ప్రాముఖ్యత మరియు వివిధ పంటల్లో సమతుల ఎరువుల యాజమాన్యం గురించి తిరుపతి రాస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్య గారి ప్రసంగం ఇప్పుడు విందాం.
1: 18 రకాల పోషకాలు అవసరం. మొక్కలలో వినియోగం ఎంత మొత్తంలో ఉంటుందనే విషయం ఆధారంగా పోషకాలను 3 రకాలుగా విభజించవచ్చు. మొదటిది మూల పోషకాలు, రెండవది స్థూల పోషకాలు, మూడవది సూక్ష్మ పోషకాలు. మొదటిది మూల పోషకాలు, కర్బనము, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. వీటిని మొక్కలు గాలి మరియు నీటి నుండి గ్రహిస్తాయి. ఇవి మొత్తం మొక్కలో 96% ఆక్రమిస్తాయి. రెండవది స్థూల పోషకాలు, ఎక్కువ మొత్తంలో మొక్కలు గ్రహించే పోషకాలను స్థూల పోషకాలు అంటారు. ఇవి 2 రకాలుగా చెప్పవచ్చును, ప్రధాన పోషకాలు, ద్వితీయ పోషకాలు.

పోషకాలు. నత్రజని, భాస్వరం మరియు పొటాషియం ఈ మూడింటిని ప్రధాన పోషకాలు అంటారు. కాల్షియం, మెగ్నీషియం మరియు గంధకాన్ని ద్వితీయ పోషకాలు అంటారు. మూడవది సూక్ష్మ పోషకాలు. మొక్కకు చాలా తక్కువ పరిమాణంలో పోషకాలు అవసరమవుతాయి, వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. వీటి విధులు మాత్రం చాలా ముఖ్యమైనవి. ఇనుము, మ్యాంగనీసు, జింక్, కాపర్, బోరాన్, మాలిబ్డెనం, నికెల్, సోడియం మరియు క్లోరైడ్, ఇవి సూక్ష్మ పోషకాలు. తరువాతది సమగ్ర పోషక యాజమాన్యం. వీటి కింద రసాయనిక ఎరువులు, సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు వస్తాయి. రసాయనిక ఎరువులు యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, పొటాషియం, ఇతర కాంప్లెక్స్ ఎరువుల్ని రసాయనిక ఎరువులు అంటాం. సేంద్రియ ఎరువులు పశువుల ఎరువు, కంపోస్టు, పచ్చిరొట్ట పైర్లు, పంట అవశేషాలు, అజోలా. జీవన ఎరువుల కింద అజోస్పైరెల్లం, అజోబ్యాక్టర్, రైజోబియం, భాస్వరం మరియు పొటాష్ను కరిగించే బ్యాక్టీరియా, వ్యాము వంటివి ఉంటాయి. నేల పరీక్ష ఆధారంగా పంటకు అవసరమైన పోషకాలను రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ మరియు జీవన ఎరువులను కలిపి సమతుల్యంగా అందించే పద్ధతిని సమగ్ర పోషక యాజమాన్యం అంటారు. ఇప్పుడు వరి పంటలో సమతుల ఎరువుల యాజమాన్యం గురించి వివరిస్తాం. సేంద్రియ ఎరువులు నారుమడులు పోయాలనుకున్న భూములకు వేసవ దుక్కికి ముందుగానే ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువును వేయాలి, లేదా 1 టన్ను వెర్మి కంపోస్ట్ను వేసుకోవాలి. పశువుల ఎరువులను రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లయితే 20-25% వరకు రసాయనిక ఎరువులను ఆదా చేయడమే కాకుండా ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచవచ్చు. పచ్చిరొట్ట పైర్లు వరి మాగాణుల్లో అపరాలు, జీలుగ, జనుము, పిల్లి పెసర లాంటి పచ్చిరొట్ట పైర్లను పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25% నత్రజని, భాస్వరం, పొటాష్ను కూడా ఆదా చేయవచ్చు. వేపపిండి 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టిని కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం పెరుగుతుంది. అజోలా వరి పొలం దుమ్ములో ఎకరాకు 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసి పలుచగా నీరు నిలవగట్టి 100-150 కిలోల అజోల్లా వేసి 2-3 వారాలు పెరగనిచ్చాలి. పెరిగిన తర్వాత నేలలో కలయదున్నాలి. దీని వలన ఎకరాకు 3 టన్నుల పచ్చిరొట్ట మరియు 12 కిలోల నత్రజని నేలకు చేరవేస్తుంది. తరువాతది అజోస్పైరిల్లం జీవన ఎరువు. ఎకరాకు సరిపడే విత్తనానికి 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా 100 కిలోల పశువుల ఎరువుకు 2 కేజీల జీవన ఎరువును కలిపి ఆఖరి దుక్కిలో భూమిలో వేసి కలియదున్నాలి. దీని వలన ఎకరాకు 8-16 కిలోల నత్రజని పైరుకు అందుతుంది. ఫాస్ఫో బ్యాక్టీరియా దీన్నే భాస్వరం కరిగించే బ్యాక్టీరియా లేదా భాస్వర జీవన ఎరువు అని కూడా అంటాము. ఇది భాస్వరపు జీవన ఎరువు. భూమిలో లభ్యం కాకుండా తటస్థంగా ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యేలా చేస్తుంది. ఎకరాకు సరిపడే విత్తనంతో 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా ఇందాక తెలిపిన విధంగా 10 కిలోల పశువుల ఎరువుకు 2 కేజీల జీవన ఎరువును కలిపి ఆఖరి దుక్కిలో భూమిలో వేసి కలియదున్నాలి. తరువాతది పొటాషియం కరిగించే బ్యాక్టీరియా జీవన ఎరువు. భూమిలో మొక్కకు అందకుండా తటస్థంగా ఉన్న పొటాషియంను కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది. వేర్ల పెరుగుదలకును పెంచుతుంది, దిగుబడిని మెరుగుపరుస్తుంది, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తుంది, నేల సారాన్ని పెంచుతుంది. ఎకరాకు సరిపడే విత్తనంతో 200-400 గ్రాముల కల్చర్ను పట్టించాలి, లేదా ఇంతకు ముందు తెలిపిన విధంగా 100 కిలోల పశువుల ఎరువుకు 2 కేజీల జీవన ఎరువును కలిపి ఆఖరి దిక్కులో భూమిలో వేసి కలియదున్నాలి. వరిలో రసాయనిక ఎరువుల యాజమాన్యం. నారుమడికి 5 సెంట్ల నారుమడికి 4

కిలోల యూరియా అంటే 2 కిలోల యూరియా విత్తనం చల్లే ముందు, మరో 2 కిలోల యూరియా విత్తిన 12 రోజుల తర్వాత వేసుకోవాలి. 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 1.5 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. ప్రధాన వరి పొలంలో భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింకునిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో గాని యూరియా రూపంలో గాని వాడవచ్చు. ఎకరాకు 105 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు మరియు 27 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుటకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను, బురద పదునులోను సమానంగా వెదజల్లి 48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టాలి. పొటాష్ ఎరువులను రేగడి నేలలో ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వెయ్యాలి. అదే తేలికపాటి భూముల్లో ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేసి కలయదున్నాలి. కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దబ్బు చేసే సమయంలో కాని అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది. ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేయాలి. ఇప్పుడు సజ్జ పంటలో సమతుల ఎరువుల యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి బాగా కలయదున్నాలి. సజ్జ పంటకు ఎకరాకు 52 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. నత్రజని ఎరువును యూరియా రూపంలో సగం అంటే 26 కిలోలు విత్తేటప్పుడు, మిగిలిన సగం అంటే 26 కిలోలు విత్తిన 30 రోజులకు వేసుకోవాలి. తరువాతది రాగి పంటలో సమతుల ఎరువుల యాజమాన్యం. నారుమడిలో 5 సెంట్ల రాగి నారుమడికి 1 కిలో యూరియా, 4 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 800 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను వేయాలి. ప్రధాన రాగి పొలంలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దిక్కులో వేసి బాగా కలయదున్నాలి. ఎకరాకు 20 కిలోల యూరియా, 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దిక్కులో వేసుకోవాలి. నాటిన 30 రోజులకు మరో 26 కిలోల యూరియా పైపాటుగా వేసుకోవాలి. మొత్తం భాస్వరం మరియు పొటాష్ ఎరువులను విత్తేటప్పుడే వేసుకోవాలి. నత్రజని ఎరువును అంటే యూరియాను సగం విత్తేటప్పుడు, మిగిలిన సగం విత్తిన 30 రోజులకు వేసుకోవాలి. తరువాతది వేరుశనగ పంటలో సమతుల ఎరువుల యాజమాన్యం. ఎకరాకు పశుల ఎరువు 4 నుంచి 5 టన్నులు వేసుకోవాలి. వేపపిండి 150 కిలోలు చివరి దిక్కులో వేసుకోవాలి. జింక్ లోపము సరిదిద్దుటకు విడిగా 20 కిలోల జింక్ సల్ఫేట్ ఎకరాకు ఆఖరి దిక్కులో వేయవలెను. జింక్ సల్ఫేట్ ఎరువులను భాస్వం ఎరువులతో కలిపి వేయరాదు. వర్షాధార పంటకి 18 కిలోల యూరియాను విత్తే సమయంలోనే వేయాలి. నీటి పారుదల పంటకు 18 కిలోల యూరియాను విత్తే సమయంలో, 9 కిలోల యూరియాను 30 రోజుల తర్వాత అంటే తొలి పూత దశలో వేసుకోవాలి. నీటి పారుదల క్రింద సాగు చేసే పంటకు ఎకరాకి 4 కిలోల బోరాక్స్ ను విత్తేటప్పుడు వేయాలి. భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడుకోవడం మంచిది. తొలి పూత దశలో అంటే విత్తిన 35 నుంచి 40 రోజులప్పుడు 1 ఎకరాకి 200 కిలోల జిప్సం ఎరువును వేరుశనగ మొక్కల మొదళ్లకు దగ్గరగా 5 సెంటీమీటర్ల లోతులో వేయాలి. జిప్సం వేసేటప్పుడు భూమిలో తగినంత తేమ అవసరం. జిప్సంలోని కాల్షియం, సల్ఫర్ వలన గింజ బాగా ఊరటమే కాకుండా నూనె శాతం కూడా పెరుగుతుంది. నీటి పారుదల క్రింద 200 కిలోల జిప్సంను తొలి పూత సమయంలో మొక్కల మొదళ్ల దగ్గర వేయాలి. వర్షాభావ పరిస్థితుల్లో జిప్సంను ఊడలు దిగే సమయంలో వేసుకోవడమే మంచిది. ఇక జీవన ఎరువులు. కొత్తగా వేరుశనగ సాగు చేయు భూములలో జీవన ఎరువు రైజోబియం

కల్చర్ 200 గ్రాములు ఒక ఎకరా విత్తనమునకు 1 గంట ముందు పట్టించి విత్తుకోవలెను. భాస్వరము కరగదీయు జీవన ఎరువును కూడా 400 గ్రాములు 1 ఎకరా విత్తనమునకు పట్టించి విత్తవలెను. లేదా భాస్వరం కరిగించే జీవన ఎరువును 100 కిలోల పశువుల ఎరువులో 2 కిలోలు కలిపి ఆఖరు దిక్కులో చల్లుకోవాలి. తరువాతది నువ్వుల పంటలలో సమతుల యాజమాన్యం. ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 16 కిలోల పొటాషు, 24 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. రబీ లేదా వేసవిలో వీటితో పాటు 8 కిలోల నత్రజనిని అదనంగా వేసుకోవాలి. నత్రజని సగభాగం భాస్వరం మరియు పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దిక్కులో వేసి బాగా కలయదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువును విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేయాలి. భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడినప్పుడు అదనంగా కాల్షియం, గంధకం, పోషకాలు లభించి దిగుబడి పెరుగుతుంది. ప్రొద్దుతిరుగుడు పంటలలో సమతుల ఎరువుల యాజమాన్యం. చివరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలయదున్నాలి. 26 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషు, 50 కిలోల జిప్సం మరియు 8 కిలోల బోరిక్ ఆమ్లం ఆఖరి దుక్కిలో వేసి కలయదున్నుకోవాలి. 26 కిలోల యూరియాను 2 దఫాలుగా వేసుకోవాలి. 13 కిలోల యూరియాను విత్తినప్పుడు మిగిలిన 13 కిలోల యూరియాని మొదటి కలుపు తర్వాత వేసుకోవడం వల్ల పొద్దుతిరుగు పంటలో నత్రజని ఎరువు యాజమాన్యాన్ని చక్కగా చేసుకోవచ్చు. తరువాతది కంది పంటలలో సమతుల ఎరువుల యాజమాన్యం. చివరి దిక్కిలో కంది పంటకు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలయదున్నాలి. ఖరీఫ్లో 18 కిలోలు యూరియా, 125 కిలోల భాస్వరం లేదా 50 కిలోల డిఏపి మరియు 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను విత్తేటప్పుడు వేసుకోవాలి. 10 కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అంతర్ పంటలు వేసినప్పుడు ప్రధాన పైరుకు వేరువేరుగా ఎరువులు వేసుకోవాలి. పెసర మరియు మినుము పంటలో సమతుల ఎరువుల యాజమాన్యం. పెసర మరియు మినుము పంటలు వేసుకునే ముందు పశువుల ఎరువు ఎకరాకు 2 టన్నులు ఆఖరు దుక్కిలో వేసి కలయదున్నాలి. ఎకరాకు 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు వేసుకోవాలి. పొటాష్ ఎరువులు పెసర మరియు మినుము పంటలకు వేయనవసరం లేదు. రైతులు దీన్ని గుర్తుంచుకోవాలి. పొటాష్ ఎరువుల వినియోగము పెసర మరియు మినుము పంటలకు అవసరం లేదు. ఇప్పుడు చెరుకు పంటలో సమతుల ఎరువుల యాజమాన్యం. చెరుకు పంటలో అధిక దిగుబడి సాధించడానికి సమతుల ఎరువుల యాజమాన్యం అంటే బ్యాలెన్స్డ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అత్యంత కీలకం. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయడం ద్వారా ఖర్చు తగ్గించుకొని ఉత్పాదకతను పెంచుకోవచ్చు. నాటడానికి ముందు తప్పనిసరిగా భూసార పరీక్ష చేయించాలి. ఎకరాకు 10 టన్నులు బాగా కుళ్ళిన పశువుల ఎరువు లేదా కంపోస్ట్ ఎరువు వేసి కలయదున్నాలి. పచ్చరొట్ట పైర్లు, జనుము, పిల్లి పెసర, జీలుగ వంటివి సాగు చేసి పూతకు ముందు నేలలో కలయదున్నడం వల్ల నేల సారవంతమవుతుంది. జీవన ఎరువులు ఎకరాకు అజోస్పైరెల్లం 4 కిలోలు, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా 4 కిలోలు మరియు పొటాషియం కరిగించే బ్యాక్టీరియా 4 కిలోలు ఆఖరు దుక్కిలో వేసుకోవాలి. సిఫార్సు చేసిన రసాయనిక ఎరువుల మోతాదు అంటే ఎకరాకు సాధారణంగా చెరుకు తోటకు 100 కిలోల నత్రజని అంటే 200 కేజీల యూరియా, 50 కిలోల భాస్వరం అంటే 300 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, 40 కిలోల పొటాష్, 80 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. నత్రజని మొత్తం నత్రజనిని 2 దఫాలుగా నాటిన 45 రోజులకు ఒకసారి, 90 రోజుల్లోపు ఒకసారి వేసుకోవాలి. భాస్వరం ఎరువును ఆఖరి దుక్కులో పూర్తిగా వేయాలి. పొటాష్ ఎరువును ఆఖరు దుక్కులో ఒకసారి మరియు

0: 45 రోజులకు ఒకసారి వెయ్యాలి. ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను వేసుకుంటే పోషకాలన్నీ బాగా అంది. ఇలా సమతుల ఎరువుల యాజమాన్యం చేసుకోవడం వల్ల చెరకు దిగుబడి అనేది పెరుగుతుంది.
1: ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట ఎదుగుదలలో పోషకాల ప్రాముఖ్యత మరియు వివిధ పంటల్లో సమతుల ఎరువుల యాజమాన్యం గురించి తిరుపతి ఆర్ఏఎస్ఎస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి దివ్య గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు జానపద గీతాలు విందాం.
2: కోలాటం పండగ పబ్బాలలో విశ్రాంతి సమయాలలో జానపదులు ఆడే ఒక వ్యాయామ క్రీడ. ఇందులో బాలబాలికలు, తరుణ వయస్కులు ఉత్సాహంతో పాల్గొంటారు. కోలాటం పాటలు నవరస భరితాలు, ప్రధానంగా శృంగార హాస్య రస మధుపాత్రలు.

వానగాలిలేశ నీ వాకిల్ తప్పుకుని పడితే ఆ దాన్ని రెండు తిడితే దాని మన శివతో కొడితే ఆ దాన్ని రెండు తిడితే దాని మన శివతో కొడితే ఆహా.

ఎర్రయ్యరనేదంట, ఎర్రయ్యరనేదంట, ఎం పల్లె చిన్నదంట, అది మొగుని నిడిచిందంట, మన ఊరికొచ్చిందంట, అది మొగుని నిడిచిందంట, మన ఊరికొచ్చిందంట.

ఆ వగకాడి మాటలు, ఆ ప్రియురాలికి పన్నీటి జల్లులు, వాడి కదలికలు, ఆమెకు ఆనంద రసగుళికలు. ఎందుకో ఒకనాడు ఆ అందకత్తెపై వాడలిగాడు. ఆ అలుక ఆమెలో విరహాన్ని రేపింది. అందుకే తన ప్రియుణ్ణి లాలిస్తూ

ఇంతవరకు జానపద గీతాలు విన్నారు. రేపు రాత్రి 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగం శాస్త్రవేత్త శ్రీ జెడ్ నవీన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారతం ప్రసారమవుతుంది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి

0: వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలతో కూర్చున్న కార్యక్రమం వింటారు నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: శ్రమకు, స్వయం ఉపాధికి అత్యున్నత స్థానం ఇచ్చే సంస్కృతి మనది. ఏ రంగంలోనైనా సరే కష్టపడే గుణమే మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన సమాజంలో శ్రమనే నమ్ముకుని చెమటోడ్చి జీవించే శ్రామికుల్లో వీధి వ్యాపారులు ముఖ్యులు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అనే సూక్తి ప్రకారం మన విజయాలు మన పట్టుదల ఆత్మవిశ్వాసంపైనే ఆధారపడి ఉంటాయి. ఆ గుణాలు పుష్కలంగా ఉన్న చిరు వ్యాపారులకు కావలసింది కాసింత చేయూతే. చిన్న ఆర్థిక సహాయం అందిస్తే చాలు, వారు ఎంతటి విజయాన్నైనా సాధించగలరని ప్రధానమంత్రి స్వనిధి పథకం నిరూపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండనక వాననక శ్రమించే చిరు వ్యాపారులు భారతదేశ పట్టణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి వారు. వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆర్థిక భరోసానిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక పథకమే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి. కోవిడ్ సమయంలో తీవ్రంగా నష్టపోయిన వీధి వ్యాపారుల్ని ఆదుకోవడానికి 2020లో ఈ పథకం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ పరిపాలన శాఖ కింద పనిచేసే నోడల్ ఏజెన్సీ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా ఈ పథకానికి రాష్ట్ర స్థాయి చోదక శక్తిగా పనిచేస్తోంది. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్లు ప్రతి వారం బ్యాంక్ అధికారులతో సమీక్ష

0: సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడైనా లోన్లు ఆలస్యమవడం, తిరస్కరణకు గురి కావడం వంటి సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తూ డిజిటల్ అక్షరాస్యత శిక్షణతో పాటు సదరు వ్యాపారుల కుటుంబ సభ్యుల సామాజిక భద్రత కోసం వారిని మరో 8 కేంద్ర పథకాలతో అనుసంధానం చేసే బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటారు. కష్టజీవుల శ్రమకు ప్రభుత్వ తోడ్పాటును అందించడమే ముఖ్యోద్దేశంగా ఉన్న ప్రధానమంత్రి స్వనిధి పథకం ప్రత్యేకత గురించి, అనకాపల్లి జిల్లాలో ఈ పథకం అమలు తీరుతెనుల గురించి అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ గారు అందించే వివరాలు ఇప్పుడు విందాం.
1: అందరికి నమస్కారం. మనకి కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి అద్భుత పథకాల్లో ప్రధానమంత్రి వీధి వ్యాపారుల లేదా వీధి విక్రేతల ఆత్మ నిర్భర నిధి, ఈ పథకం వల్ల ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో డైలీ వీధుల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎంతో మేలు జరగటానికి, తర్వాత వాళ్ళు ఒక ఆత్మ నిర్భరంగా బతకడానికి కూడా ఈ పథకం గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో ఈ యొక్క వీధి విక్రేతలు అనగా వీధి వ్యాపారం చేసుకునే వర్తకులందరికీ కూడా సరసమైనటువంటి రుణాలు తక్కువ వడ్డీతోటి ఇవ్వటానికి కేంద్ర గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ఈ పథకము ఏర్పాటు చేయబడింది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సూక్ష్మ క్రెడిట్ సౌకర్యం కలిగినటువంటి పథకం. 1 సంవత్సర కాల పరిమితిలో ఒక్కొక్క వీధి వ్యాపారస్తుడికి 15,000 రూపాయల వరకు క్యాపిటల్ వర్కింగ్ కింద రుణాలు అందజేయడం జరుగుతుంది. ఈ పథకంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడం కూడా జరుగుతుందండి. మొదటి వాయిదాన్ని ఎవరైతే ఈ వీధి వ్యాపారస్తులు తిరిగి సక్రమంగా చెల్లించేస్తే 2వ విడతలో 25,000 వరకు ఇవ్వటం జరుగుతుంది. అది 2వ విడతలో 25,000 కూడా సక్రమంగా తిరిగి చెల్లించిన వారికి 3వ విడతలో 50,000 రూపాయల వరకు కూడా రుణ సదుపాయం ఇవ్వటం జరుగుతుంది. వీధి వ్యాపారస్తులు పిఎం స్వనిధి కింద రుణాలు పొందాలంటే వాళ్ళకు ఉన్న ఈ క్రెడిబిలిటీ, అంటే వాళ్ళు వ్యాపారస్తులై ఉండాలి, అర్బన్ లోకల్ బాడీస్లో వాళ్ళు గుర్తింపు పొంది ఉండాలి, వాళ్ళకి ఈశ్రమ్ కార్డులు కూడా, ఈశ్రమ్ కార్డు అని లేబర్ డిపార్ట్మెంట్ ఇస్తుంది, ఆ కార్డులు కూడా ఉండాలి. దానికి సంబంధించినటువంటి మా యొక్క రిసోర్స్ పర్సన్స్ అందరూ కూడా వాళ్ళతో టచ్లో ఉంటారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నటువంటి అనకాపల్లి, తర్వాత యలమంచిలి, నర్సీపట్నం ఇలాంటి ప్రాంతాల్లో అనేక మంది వీధి వ్యాపారస్తులు వారి ఆత్మనిర్భర పథకం కింద 1వ విడత, 2వ విడత, 3వ విడత కూడా తీసుకుని వాళ్ళ యొక్క జీవనోపాధిని, తర్వాత వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలను కూడా పెంచుకోవటానికి గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకం వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పథకం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినటువంటి మెప్మా ద్వారా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఆత్మనిర్భర్ కార్యక్రమంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. ప్రధానమంత్రి బీమా యోజన ఉందండి. ఈ బీమా యోజనలో ఎవరైతే ప్రమాదవశాత్తు వాళ్ళు మరణిస్తారో వారికి 5 లక్షల వరకు, పర్మనెంట్గా వికలాంగులైనటువంటి వాళ్ళకి 2.5 లక్షలు కూడా ఇవ్వటం జరుగుతుందండి. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఉందండి. ఈ స్కీమ్ కింద సంవత్సరానికి సుమారు 436 రూపాయలు చెల్లించి ఏ కారణం చేతైనా పాలసీదారుడు మరణిస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ కింద, లైవ్ కవర్ కింద 2 లక్షల రూపాయల వరకు ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ పథకం అనేది ఉందండి. ఇది పట్టణ ప్రాంతాల్లో అనేక మంది అసంఘటిత కార్మికులు ఉంటారు, సో వారికి భారత ప్రభుత్వం పెట్టినటువంటి ఒక పెన్షన్ పథకం. దీంట్లో 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఉన్నటువంటి వాళ్ళు కాంట్రిబ్యూషన్ చేసుకుని వాళ్ళ ఆదాయంలో సుమారుగా 15,000 రూపాయలు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేసుకుంటే వారికి 60 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత సుమారుగా 3,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తున్నాం. తర్వాత ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ జన్ధన్ యోజనలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ ఒకటి కలిగి ఉండాలండి. సో జనరల్గా మిగిలిన వాళ్ళందరికీ కూడా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1,000 రూపీస్, కమర్షియల్ బ్యాంకులు అయితే ఎక్కువ ఉంటుంది. సో దీంట్లో లబ్ధిదారుడు ఏమీ కట్ అవసరం లేదు, వారికి మినిమం బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. కాకపోతే అతని పేరు మీద అకౌంట్ ఉంటుంది, ఒక సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది. ఈ సేవింగ్స్ అకౌంట్ ద్వారానే ప్రభుత్వం ఒక కరప్షన్ ఫ్రీగా, అంటే అవినీతి తావలేకుండా ప్రతి పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ జన్ధన్ యోజన కింద వాళ్ళ అకౌంట్కి డైరెక్ట్గా డీబీటీ కింద వాళ్ళకి బెనిఫిట్ అందజేయడం జరుగుతుంది. తర్వాత వన్ నేషన్ వన్ రేషన్ కార్డు కూడా ఈ ఆత్మనిర్భర్ పథకంలో ప్రవేశపెట్టడం జరిగింది. భారత ప్రభుత్వం వారు పెట్టినటువంటి పథకంలో ప్రభుత్వం వారు ఇస్తున్నటువంటి చౌకధారుల దుకాణంలో వాళ్ళకి ఇస్తున్నటువంటి ధాన్యాలు ఎక్కడి నుంచైనా వాళ్ళు ఉచితంగా కానీ సబ్సిడీ రేట్లు కానీ తీసుకుంటానికి అవకాశం ఉంటుందండి. జననీ సురక్ష యోజన. ఈ పథకం పేద గర్భిణీ స్త్రీలకి, అంటే బీలో పాటలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రసవాలు కేవలం హాస్పత్రిలో జరగడం వల్ల మాతా శిశు మరణాలు అరికట్టడం, తర్వాత ఆరోగ్యవంతమైన

శిష్యుల్ని సమాజానికి అందించడం అన్నది ఈ పథకంలో భాగంగా పూర్తిగా వారికి ఆర్థిక సాయం చేస్తూ 100% హాస్పిటల్ డెలివరీస్కి ప్రోత్సహించడం జరుగుతుందండి. భవన మరియు నిర్మాణ కార్మికుల కోసం కూడా ఒక పథకం ఉందండి. ఈ పథకంలో నమోదైనటువంటి వారికి సహజమరణం కనుక సంభవిస్తే 60,000 రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఈ యొక్క పథకం కంటిన్యూ చేస్తున్న లబ్ధిదారులు వివాహానికి మహిళలకి అయితే 20,000, వారి యొక్క ప్రసవానికి 20,000, మరి మరణాంతరం జరిగిన మట్టి ఖర్చుల కింద కూడా 20,000 ఈ పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రధానమంత్రి మాతృవంద యోజన అనేది గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు వారికి ఒక ఆర్థికమైన సహాయాన్ని ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం. దీంట్లో ఎవరైతే మొదటి కాన్పుకి 5,000, రెండో కాన్పులో ఆడపిల్ల పడితే 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం. ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా

0: 6,000 డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోనే జమ చేయడం జరుగుతుందండి. సో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణం పెంచడానికి పిఎం స్వనిధి అంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ పథకం కింద ప్రవేశపెట్టడం, ఇది అనకాపల్లి జిల్లాలో మెప్మ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా 100% జరుగుతున్నాయని తెలియజేస్తున్నాం.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేవలం పథకాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా లబ్ధిదారుల ఎంపిక, బ్యాంకర్లతో సమన్వయం, డిజిటల్ చెల్లింపుల అవగాహనలో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో పదుల సంఖ్యలో ప్రైజ్ అవార్డులను ఇప్పటికే గెలుచుకుంది. కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ప్రకటించిన ప్రైజ్ అవార్డుల్లో పెద్ద రాష్ట్రాల విభాగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ద్వితీయ బహుమతిని కైవసం చేసుకోవడంతో పాటు రాష్ట్ర పరిధిలో అద్భుతంగా పనిచేసిన 12 మున్సిపాలిటీలు, 15 బ్యాంకింగ్ సంస్థలకు అవార్డులు లభించడం విశేషం. ఆంధ్రప్రదేశ్లో వీధి వ్యాపారులకు ఎక్కువ రుణాలు అందించి అవార్డులు అందుకున్న 3 బ్యాంకుల్లో ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. విజయనగరం జిల్లాకు సంబంధించి లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు ఆకాశవాణితో ఈ పథకం గురించి మాట్లాడారు.
2: అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనే విధి వ్యాపారుల పథకం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఈ పథకమును COVID-19 కారణంగా లాక్డౌన్ సరళించిన తర్వాత జీవనోపాధి కార్యక్రమాలను పునఃప్రారంభించడం కోసం పెట్టుబడి నిమిత్తము బ్యాంకు ద్వారా రుణం పొందుటకు వీలు కల్పించే నిమిత్తము భారత ప్రభుత్వము 24 మార్చి 2020 ప్రారంభించింది. ఈ పథకం ద్వారా నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, రోజువారీ వినియోగ వస్తువులు విక్రయము లేదా వీధి ఫుట్పాత్ పేవ్మెంట్ మొదలైన వాటిలో తాత్కాలికంగా నిర్మించిన నిర్మాణం నుండి లేదా స్థలం నుండి మరొక ప్రదేశానికి వెళ్లడం ద్వారా ప్రజలకు సేవలను అందించడంలో నిమగ్నమై ఉన్న వ్యక్తి వారు సరఫరా చేసే వస్తువుల్లో కూరగాయలు, పండ్లు, వీధి ఆహారము, టీ, పకోడాలు, రొట్టెలు, గుడ్లు, వస్త్రాలు, దుస్తులు, కళాకారుల ఉత్పత్తులు, పుస్తకాలు, స్టేషనరీ మొదలైనవి ఉన్నాయి. మరియు సేవారంగం కింద బార్బర్ షాపులు, చెప్పులు కుట్టువారు, పాన్ షాపులు, లాండ్రీ సేవలు మొదలైనవి స్ట్రీట్ వెండర్గా పరిగణించబడతాయి. ఈ పథకం కింద మొదటి విడతగా 10,000 రూపాయలు, రెండో విడతగా 15,000 రూపాయలు, మూడో విడతగా 50,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించబడుతుంది. మొదటి విడత రుణమును 12 నెలల్లోను, రెండో విడత రుణము 18 నెలల్లోను, మూడో విడత రుణం 36 నెలల్లోను చెల్లించవలను. మొదటి విడత రుణం చెల్లించిన ఏళ్ళ రెండో విడత రుణం చెల్లించిన ఏళ్ళ మూడో విడత రుణ సదుపాయం కల్పించబడను. రుణ మొత్తమును September 2020 నుంచి మరింత పెంచి మొదటి విడతగా 15,000 రూపాయలు, రెండో విడతగా 25,000 రూపాయలను చేసి ఉన్నారు. మూడో విడతగా 50,000 రూపాయలు మాత్రమే ఉంచి ఉన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారు మున్సిపల్ కమిషనర్ ద్వారా గుర్తింపు కార్డు, వెండింగ్ సర్టిఫికెట్లు పొందవారు. ఈ పథకంలో 7% వరకు వడ్డీ రాయితీ క్రమం తప్పకుండా రుణం చెల్లించే వారికి అందించబడుతుంది. 7% పైబడిన వడ్డీని లబ్ధిదారుడు భరించవలను. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి గాను పిఎం స్వనిధి లబ్ధిదారుడుకు నెలకు 100 రూపాయలు ప్రోత్సాహంగా అందించబడుతుంది. ఈ పథకంలో విజయనగరం జిల్లాలో ఈ స్కీమ్ ప్రారంభించి నుంచి ఇప్పటి వరకు మొదటి విడత కింద 15,622 మంది, రెండో విడత కింద 5,513 మంది, మూడో విడత కింద 923 మంది లబ్ధి పొంది ఉన్నారు. ఈ పథకాన్ని మరింత ఉపయోగించుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం లబ్ధిదారుల్లో క్రమశిక్షణను, వ్యాపార వృద్ధిని ప్రోత్సహించేలా రూపొందించబడింది. మున్సిపల్ కార్పొరేషన్లు వీరికి అధికారికంగా సర్టిఫికెట్ ఆఫ్ ఎండింగ్ మరియు గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఎవరి నుండి వేధింపులు లేకుండా వారు గౌరవప్రదంగా తలెత్తుకుని తమ వ్యాపారాలను నిర్వహించుకుంటున్నారు. అత్యున్నత స్థాయిలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు డిజిటల్ డాష్ బోర్డ్ ద్వారా దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని గమనిస్తూ ఉంటారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF తన నివేదికల్లో ప్రధానమంత్రి స్వనిధి పథకాన్ని ఒక వినూత్న ప్రయోగంగా పేర్కొనడం విశేషం. అంతర్జాతీయ పరిశోధనల ప్రకారం ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వారిలో దాదాపు 43% నుంచి 46% మంది మహిళలే ఉండడాన్ని గ్లోబల్ జర్నల్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాయి. వీధి వ్యాపారులు కూడా క్యూఆర్ కోడ్ల ద్వారా డిజిటల్ క్యాష్ బ్యాక్ అందుకోవడం, యూపీఐ వాడటం చూసి అంతర్జాతీయ మీడియా భారత్ సాధించిన డిజిటల్ విప్లవానికి ఇది నిదర్శనమని కొనియాడుతోంది. అంతర్జాతీయ స్వతంత్ర సంస్థల సర్వేల ప్రకారం ఈ లోన్ల ద్వారా

0: లబ్దిదారుల సగటు వార్షిక ఆదాయం 20% పెరిగిందని, తద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని నివేదికలు వెల్లడించాయి. మొత్తంగా కేవలం సహాయం అందించడమే కాకుండా వీధి వ్యాపారుల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించే ట్రస్ట్ బేస్డ్ గవర్నెన్స్ కు పిఎం స్వనిధి ఒక అంతర్జాతీయ రోల్ మోడల్ అని ప్రపంచ వేదికలపై గుర్తింపు లభించింది అంటే ఈ పథకం ఎంతగా విజయవంతమైందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని ద్వారా దేశంలోని లక్షలాది చిరు వ్యాపారుల జీవితాల్లో వచ్చిన మార్పులు వికసిత్ భారత్ 2047 స్వప్నాన్ని సాకారం చేయడంలో బలమైన పునాదిగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: ప్రధానమంత్రి స్వనిధి పథకం గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు అనకాపల్లి జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ నల్లి రమేష్ రామన్ గారు, విజయనగరం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీ వివి రమణమూర్తి గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు, వినే ముందుగా ప్రకటనలు.
3: జిఆర్టి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: జిఆర్పి జ్యువెల్లర్స్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: 107.5 103.2 మెగాహెర్ట్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అపరిచితుడు చిత్రం నుంచి పాడినవారు కేకే సుజాత. భువనచంద్ర గీతానికి సంగీతం హారిష్ జయరాజ్.

0: జిఆర్పి జ్యువెల్లర్ సమర్పిస్తుంది గోల్డ్ ఎక్స్చేంజ్ మేళా. పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. ఈ రోజే మీ పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోండి, రేపటి భారతదేశ అభివృద్ధికి తోడ్పడండి. షరతులు వర్తిస్తాయి. జిఆర్పి జ్యువెల్లర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత మొగుడు చిత్రం నుంచి పాట పాడినవారు కార్తీక్. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం బాబు శంకర్.

చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత ద్వారక చిత్రం నుంచి పాట పాడినవారు సమీరా భరద్వాజ్. రెహమాన్ గీతానికి సంగీతం సాయి కార్తీక్.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ఆశల జీవని ఆశయాల వాహిని. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం వింటారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు. పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.
1: ఆశల జీవని ఆశయాల వాహిని. మనది వేదాలు వెలిసిన ధరణి, ఓంకార నాదాలు పలికిన అవని. ప్రతి ఒక్క అడుగు భరతజాతి అభ్యున్నతి వైపు మేలి మలుపు. అందుకే భారతజనని నీకిదే నవనీరాజనం అంటోంది కవిగాయక వైతాళిక బృందం. అశేష పూజా శిరీషాలతో నమస్కృతి అందిస్తోంది నరనారీ జనం. మనదైన ఈ భారతదేశాన్ని జనయిత్రిగా, దివ్యధాత్రిగా, హృదయ నేత్రిగా ఆరాధిస్తోంది. ఐక్యతే ప్రాణంగా, చైతన్యమే రూపంగా విక్రమించినప్పుడే జాతి జనతకు మహాయోగం. అన్నిటా అంతటా మనం ముందువరస నిలవాలన్నదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అంతరంగం. ఆయన పరిపాలనకు ఇప్పుడు ఇది పుష్కరకాలం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. పుష్కరాల్లో జీవనది ఉత్సవశోభ పొందుతుంది. నిత్య ఉత్సాహంతో ఆశాంతము ఎంతగానో కళకళలాడుతుంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా పుష్కరశోభ నిండి స్ఫూర్తిని, దీప్తిని అందజేస్తోంది. దీనికి మూలకారణం జాతీయ ప్రజాస్వామ్య కూటమి. కూటమికి సారథ్య బాధ్యతలు వహిస్తున్న శ్రీ మోదీ. ప్రమాణస్వీకారం చేసిన సంవత్సరం 2014. ఇప్పుడు ఇది 2026, అంటే 12 వసంతాలు అన్నమాట. ఈ 12 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమాలకు సంబంధించి భారత్ ఏం సాధించిందన్నది మనందరి కళ్ల ముందు కనిపిస్తోంది. నవీనతను ఆవిష్కరిస్తోంది. అప్పట్లో తొలిసారిగా ప్రధాని పదవి చేపట్టిన ఆ అధినేత అటు తర్వాత వరుసగా 2 పర్యాయాలు ఎన్నికయ్యారు. 3 మార్లు విజయనాదం చేశారంటేనే ఘనత తేటతెల్లమవుతుంది. మాటలతో మంచితనం, చేతలలో మంచితత్వం ప్రత్యక్షమవుతుందని హితవాక్యం. దీన్ని అక్షరాల నర నరానా నింపుకుని కర్తవ్యపాలన సాగిస్తూ వస్తున్నారాయన. ఆయనవన్నీ నిర్ణయాత్మక విజయ పరంపరలే. దేశమంతటా సరికొత్త పాలనారీతికి శ్రీకారం చుట్టి మార్పు చేర్పులు ఎన్నింటినో ఆహ్వానిస్తున్నారు. ఆశే శ్వాసగా మారితే అడుగులు నడకలై, నడకలు పరుగులై పురోగమన బాటపడతాయని నిరూపిస్తున్నారు. మొట్టమొదట వినవచ్చిన మంత్రం సబ్కా సాథ్, సబ్కా విశ్వాస్. అభివృద్ధి ప్రధానంగా ఉండటం, అవినీతిరహితం కావడం మోదీ పాలన పరమలక్ష్యం. సబ్కా వికాస్ అనేది దీనితో జతకలిసింది. అందరితో కలిసి, అందరి పురోభివృద్ధి కోసం, అందరి విశ్వాసాన్ని పెంపొందిస్తూ అనేది మూలసూత్రం. ఇది కేవలం నినాదం కాదు. మన దేశాన్ని, ప్రత్యేకించి ఆర్థిక వ్యవస్థను సమున్నతంగా రూపుదిద్దిన పాలనా భావజాలం. పేదలు, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను పరిరక్షించగలిగే

ఉదాత్త విధానం. కొందరికి మాత్రమే ఇవ్వటం, మిగిలిన వారికి నిరాకరించటం అనే పద్ధతి ఇందులో ఉండదని ఆనాడే శ్రీ మోదీ ప్రస్ఫుటం చేశారు. ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలి, ఏ ఒక్కరిని వదిలిపెట్టకూడదన్నది సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ అంతరార్థం. ప్రభుత్వ పథకాలను సర్వత్రా చేరువు చేయడం వల్లనే అనేక కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తేవడం సాధ్యపడింది. మునుపు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలు ఉన్న 5 దేశాల జాబితాలో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు దిశ దశ మార్చుకుంది. బలవత్తర ఆర్థిక వ్వవస్థ ఏర్పాటైన దేశాల్లో తొలి 5 స్థానంలో ఉంది. సంక్షేమ ఫలితాలు నేరుగా ప్రజల చెంతకు చేరుతున్నాయి. దీనికి మూలకారణం మౌలిక సదుపాయాల కల్పనలో డిజిటల్ మాధ్యమాన్ని వినియోగించుకోవడం. ఇది సమన్వయంగా సమర్థంగా కొనసాగుతుండడానికి శ్రీ మోదీ పాలనా పద్ధతే ఆలంబన. అధికార యంత్రాంగాన్ని ఎంతగా మెరుగుపరిచారంటే వాగ్దానాలను చేసే స్థాయి నుంచి వాటిని నెరవేర్చే స్థానం వరకు. వీటివల్లనే వికసిత్ భారత్ సిద్ధిస్తుందని ఆయన ప్రగాఢ నమ్మకం. ఆర్థికాభివృద్ధితో పాటు సామాజిక పురోగతి ఎంతైనా అవసరం. ఏ అభివృద్ధి అయినా సమ్మిళితంగా ఉండాలి. కలిసికట్టుతనానికి ఎనలేని ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగానే అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ప్రియతమ ప్రధాని. సేవల ఆధారిత వృద్ధికి మొదటి ప్రాధాన్యమిచ్చారు. సహజంగానే వ్యవస్థలో వస్తువుల ఉత్పత్తి జరుగుతుంటుంది. దీనికితోడు సేవారంగం నుంచి మంచి ఫలితాలు అందాలన్నది ఆయన అభిమతం. ఉపాధి అవకాశాలు ఇంకా పెరగాలన్నది తన మనసులోని మాట. అదే బాటలో దేశాన్ని నడిపించడంతో సేవల రంగం వాటాశాతం పెరిగి స్థిరంగా కొనసాగుతోంది. ఆర్థిక సేవలకు ధీటుగా పర్యాటకం, వాణిజ్యం, రవాణా, సమాచార సాంకేతిక రంగాల పరంగా వృద్ధి అత్యుత్తమ స్థాయిన నమోదవుతుండడం గమనించాల్సిన అంశం. పేదరిక నిర్మూలన కోసం మోదీ ప్రభుత్వం వివిధ పథకాలు, ప్రణాళికలు, కార్యాచరణలను చేపట్టింది. ఇది సమ్మిళిత అభివృద్ధిలో భాగమే. ఆర్థికంగానే కాకుండా మానవతా దృక్పథంతో తీసుకునే చర్యలన్నింటినీ ఈ 12 కాలంలో విస్తృతపరిచింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు గృహవసతి కలిగేలా ప్రధానమంత్రి ఆవాస్ యోజనను తీర్చిదిద్దారు. జీవనోపాధి మెరుగయ్యేందుకు అనువుగా స్టార్టప్ ఇండియా, అలాగే స్టాండప్ ఇండియా పథకాలు రూపుదిద్దుకున్నాయి. చేతివృత్తులను ఒక్కొక్కటిగా పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. ఆయా ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లభించడానికి ఏం చేయాలో అన్నీ చేసింది. పల్లెలన్నింటికీ విద్యుత్ సరఫరా గురించి ఒక సమగ్ర పథకాన్ని ఆ రోజుల్లోనే ఆరంభించింది. గ్రామీణ ఆవాసాలకు నిరంతర సదుపాయం కలిగించడానికి పనులు నిర్వహించింది. వ్యవసాయపరంగా రైతు ఆదాయ పెంపుదల వైపు చూపు సారించింది. విత్తు నుంచి విపణి దాకా ఆధునిక వసతుల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది. ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ 12 వత్సరాల కాలంలో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. పీఎం మాన్ధన్ యోజన ఇంకా ప్రత్యేకం. రైతులకు నెల నెల మొత్తాల చెల్లింపులు, పింఛన్ సౌకర్యాలు నూతన ఒరవడికి దారితీశాయి. అప్పుడు 2019లో మొదలైన పథకం ఇంకెంతో విస్తారత సంపాదించుకుని నిరుడు మహిళా స్వయం సహాయక సంఘాలకు బాసట కల్పించింది. ఎంపికైన వేలాది సంఘాల వారికి ప్రభుత్వమే డ్రోన్ల పంపిణీ చేయడమన్నమాట. గరిష్ట మొత్తాన్ని కేంద్రమే చేయూతగా అందిస్తోంది. ఇందువల్ల పంటల దిగుబడి పెరుగుతోంది. నమో డ్రోన్ దీదీ అనిపిస్తోంది. వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రారంభించిన ఘనత మోదీ ప్రభుత్వానిదే. ఫలితంగా వేలాది ప్రాజెక్టులకు ఇన్నేళ్లలో ఆమోదముద్రలు లభించాయి. స్వయం సమృద్ధ భారత్ అంతటా ధ్వనించింది. హరిత ఇంధన వనరులపైన ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు సమధిక ప్రోత్సాహం అందించారు, అందిస్తున్నారు. సౌర విద్యుత్ సామర్థ్యం ఎన్నో రెట్లు పెరిగింది. తిరిగి ఉత్పాదనకు దోహదపడే ఇంధన సామర్థ్యంలో మనమే మిన్నా. ఇంతటి స్థాపిత సామర్థ్యంలో మన దేశం మొత్తం ప్రపంచంలోనే 4 స్థానం సాధించింది. ఇదంతా కేంద్రం చేసిన ఆలోచన, సాగించిన ఆచరణల ఫలితమే. విదేశీ మారక నిల్వలను పెంచుకోవడం ఎలా? ఈ ప్రశ్నకు సమాధానాన్ని జాతీయ ప్రజాస్వామ్య కూటమి తన చేతలతో ఇచ్చింది. పన్నుల వ్యవస్థను సమూలంగా సంస్కరించారు. రాష్ట్రాలకు నిధుల బదిలీ చక్కగా అమరింది. అంకుర భారత్ కీలక ధ్యేయం యువతను అన్ని విధాలా ప్రోత్సహించటం. యువతీ యువకులు ఉద్యోగాల కోసం తాపత్రయపడకుండా ఏకంగా వాటి సృష్టికర్తలైతే

ఆవిష్కరణలు వెల్లివిరుస్తాయి, పెట్టుబడులు విస్తారమవుతాయి. ఇదే దేశానికి ఎంతో మేలు కలిగిస్తుందని ప్రస్ఫుటం చేశారు శ్రీ మోదీ. నిరంతర కృషి ఫలితంగా విశ్వస్థాయిలో 3వ అతిపెద్ద అంకుర వ్యవస్థ ఆవిర్భవించింది. పర్యావరణ రీతిని ఎంతగానో పరివ్యాప్తం చేయగలిగింది. ప్రధాని దూరదృష్టికి మరో ప్రతీక ఆయుష్మాన్ భారత్. ఇది ప్రపంచంలోనే అత్యంత భారీ పథకం. ఉచితంగా ఆరోగ్య బీమాను మించిన మహోపయోగ కార్యక్రమం ఏ దేశంలోనైనా ఇంకేముంటుంది? వేలు లక్షల సంఖ్యలో ఆరోగ్య శ్రేయ కేంద్రాలు నిర్మితమయ్యాయి. జన ఔషధ కేంద్రాల కారణంగా అనేకానేక ఔషధాలు అవసరార్థులకు చౌకగా లభిస్తున్నాయి. డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులు అందుబాటులోకి వచ్చేలా చేసింది. మరింత విశేషం ఒకటుంది, ఆరోగ్య రికార్డుల డిజిటలీకరణ. కోట్లాది పౌరులకు దీనివల్ల మేలు విస్తరించింది. ఉజ్వల యోజన మూలాన వంటగ్యాస్ కనెక్షన్లు సరికొత్తగా కోట్ల మందికి లభించాయి. భారత ఘనతను స్ఫూర్తిగా తీసుకున్నాయి ఇతర దేశాలెన్నో. బాలికల చదువు మీద శ్రీ నరేంద్రమోదీ కనబరిచిన శ్రద్ధ అంతా ఇంతా కాదు. చదవాలి, చదివించాలి, వారికి అన్ని విధాలుగానూ పరిపూర్ణ రక్షణలివ్వాలంటూ సుకన్య సమృద్ధి యోజనను ప్రతిష్టాత్మకంగా ఆరంభించారు. స్వచ్ఛభారత్, సౌభాగ్య, మరెన్నో సామాజిక భద్రతా కార్యక్రమాలతో నవోత్తేజం వెలుగులేనింది. మహిళా రిజర్వేషన్ల చట్టం ఎంత చైతన్యాన్ని విస్తరింపజేసిందో అందరికీ తెలుసు. దేశంలోని కోట్లాది వనితలకు ముద్రారుణాల లభ్యత సైతం జీవితాల్లో కాంతిరేఖగా భాసిస్తోంది. దశాబ్దాల పాలనా రికార్డును తిరగరాసిన ఆయన సరికొత్త చరిత్రను సృష్టించినవారయ్యారు. ప్రధానిగా అంతకుముందు సైతం అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా తనది విలక్షణత. అంతర్జాతీయంగా పలు ఇతర దేశాల నుంచి అనేక అత్యున్నత పౌర పురస్కారాల స్వీకర్త. ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు. ఐక్యరాజ్యసమితి నుంచి అత్యుత్తమంగా పర్యావరణ పురస్కారం స్వీకరించారు శ్రీ మోదీ. శాంతి బహుమతి విజేత, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, ఇలా ఎన్నెన్నో సృజనాత్మక ఆవిష్కరణలకర్త ఆయనే. స్వదేశీ ఉత్పత్తుల పెంపుదల, ప్రోత్సాహానికి చర్యలెన్నింటినో చేపట్టారు. జన్ధన్, మొబైల్ పేరిట నూతనత్వాన్ని సృజించారు. ప్రభుత్వ సంక్షేమ నిధులు నేరుగా సామాన్యుల బ్యాంకు ఖాతాల్లోకి చేరేలా జాగ్రత్తలకు శ్రీకారం చుట్టారు. జాతీయంగా రహదారుల నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా చూశారు. వందే భారత్, స్వదేశీయత మరింత విభిన్నత. వాయువేగంతో నడిచే రైళ్లతో అత్యాధునిక సాంకేతికతను జోడించిన శక్తి, సంపన్నత. దేశమంతటా విమానాశ్రయాల సంఖ్య 3 ఇంతలైంది. సాధారణ పౌరులకి విమాన ప్రయాణం సులభ సాధ్యమైంది. ఇప్పుడు రవాణాకు ధీటుగా రక్షణ రంగంలోనూ మరెన్నెన్నో మెరుపులు. రక్షణ పరికరాల సంబంధంగా దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, స్వయం సమృద్ధి అందడానికి ప్రయోగాలు అనేకం సాకారమయ్యాయి, అవుతున్నాయి. వెలుగురేఖ, దేశంలోని వేలాది గ్రామాలకు విద్యుత్ సౌకర్య యోగం కల్పించడమూ శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి పాలన ఫలితం. అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణ గురించిన తీర్మానానికి కారకులయ్యారు. ఆయన పిలుపు ఇవ్వడాన్ని ఐక్యరాజ్యసమితిలోని 177 సభ్యత్వ దేశాలు ఐక్య కంఠంతో హర్షించి ఆమోదించడమే సమాదరణకు ప్రతీక. అయోధ్యలో రామమందిర నిర్మాణ పరిపూర్తి, అనేక పుణ్యక్షేత్రాల సమగ్రాభివృద్ధి, ఆధ్యాత్మికత పరివ్యాప్తి, ఇవన్నీ ఘన విజయాల జాబితాలోనివి. శ్రీ మోదీ రోజూ తన దినచర్యను ప్రారంభించేది ధ్యానంతో. సామాజిక ఆధ్యాత్మికతను ప్రాచుర్యానికి తెచ్చిన విశిష్టత ఆయనదే. సతత్ భారత్, సనాతన భారత్ ఆయనవే. విద్యారంగ సంస్కరణలను భావి సమృద్ధి నైపుణ్యాలుగా మలిచారు. ఏ రంగంపైన కేంద్రీకరించినా శాశ్వతముద్ర వేసి తీరాల్సిందే. ఉగ్రవాద నిరోధానికి సకల చర్యలు చేపట్టినవారాయన. సరిహద్దుల్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. ప్రహార్ పేరిట నవీన విధానం తెచ్చారు. ఇది దేశంలో తొలి సమగ్ర పద్ధతి. ఆపరేషన్ సింధూర్ అనేది మెరుపుదాడుల నిర్వహణకు పతాక. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మనదేశం నిర్వహించిన చర్య చరిత్రాత్మకం. సరిగ్గా దశాబ్దం క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్ణీత పాతనోట్లను రద్దుచేసి కొత్త కరెన్సీని ప్రవేశపెట్టింది. నకిలీ నోట్ల నిరోధానికి, నల్లధనాన్ని అరికట్టడానికి చేపట్టిన పని ఇది. ఉగ్రవాదులకు అందుతున్న నిధులను కట్టడి చేయడం ప్రభుత్వ ఉద్దేశమని ప్రధానిగా శ్రీ మోదీ ఆనాడే ప్రకటించారు. తన నిర్ణయానికి మరో కారణం

0: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించటం అని అంతరంగాన్ని ఆవిష్కరించారాయన. సమాజ సేవకు జీవితమంతటినీ అంకితం చేసిన వారి భావాలు అక్షర రూపం కలిగించారు మన ప్రధాని. ఆ పుస్తకం జ్యోతిపుంజ్, కాంతికిరణం అనే పేరు ఆయన జీవితానికి పూర్తిగా వర్తిస్తుంది. సామాజిక సామరస్యం గురించి చేసిన రచనలో తన ఆలోచనాత్మకత ఇంకెంతో తేటతెల్లమవుతుంది. ఇదే పాలనా విధానంలోనూ ప్రతిఫలిస్తోంది. ఆర్థిక సరళీకరణ, బలోపేత జాతీయ భద్రత, ఇవే శ్రీ నరేంద్రమోదీ అధినాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రథమ ప్రధాన లక్ష్యాలు. వీటితోపాటు భారత ప్రజల ఆశలు, ఆశయాల ఫలప్రదానికి ఈ 12 ఏళ్లలోనూ ఎంతో కృషి సాగింది, సాగుతోంది. పుష్కరోత్సవ శుభవేళన చిత్తశుద్ధితో లక్ష్యసిద్ధి అనే పదబంధాన్ని మననం చేసుకుందాం మనం అందరం.
1: మీరింతవరకు ఆశల జీవని, ఆశయాల వాహిని, కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రసంగ వ్యాసం విన్నారు. రచన శ్రీ జంధ్యాల శరత్బాబు, సీనియర్ పాత్రికేయులు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమర్పణ.
2: ఈ కార్యక్రమం విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవ పూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునః పరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు సాగిన ఈ అవిశ్రాంత కృషి ఫలితంగా నేడు ప్రపంచ వేదికపై భారత్ ఒక కొత్త గుర్తింపును పొందిందని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులను సాధికారత దిశగా నడిపించేందుకు గత పుష్కర కాలంలో ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టలేదని సామాజిక మాధ్యమ పోస్టులో స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన భారత్ అనే సంకల్పాన్ని సాకారం చేసుకునే దిశగా సేవ, సుపరిపాలన, సమృద్ది మార్గంలో ప్రభుత్వం నిరంతరం ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. గర్భిణీ స్త్రీలకు పసపూర్ణ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. పీఎంఎస్ఎంఏ ప్రారంభమై నేటికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా న్యూఢిల్లీ నుండి దేశవ్యాప్త వేడుకలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ గత దశాబ్ద కాలంగా పీఎంఎస్ఎంఏ విజయవంతంగా అమలు చేయడం, దేశంలోని ప్రతి కుటుంబానికి సురక్షితమైన మాతృత్వం, ఆరోగ్యకరమైన నవజాత శిశువులను అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతను నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రసూతి మరణాలు 86% తగ్గాయని జేపీ నడ్డా తెలియజేస్తూ,
1: ये 10 साल की यात्रा में हमने एक तो सुरक्षित गर्भावस्था में मातृत्व की सुरक्षा की व्यवस्था और सुदृढ़ किया है और स्वस्थ भारत की नींव को और मजबूत किया है. मातृ मृत्यु अनुपात यह भारत का 86% 86% डिक्लाइन आया है जो कि एक बहुत बड़ी छलांग है और ग्लोबल डिक्लाइन जो हमारा रहा है दैट हैज बीन 48%. सो अवर डिक्लाइन इज मच

0: faster and much more than the global decline that we have to understand.
1: PMSMA 10 సంవత్సరాలు సంరక్షణ దశాబ్దం అనే ఇతివృత్తంతో చేపడుతున్న ఈ వేడుకల్లో భాగంగా గర్భిణీ స్త్రీలు ఉచిత సేవలను పొందేలా ప్రోత్సహించడానికి రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బ్రిక్స్ వ్యవసాయ సదస్సు ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో బ్రెజిల్, ఇండోనేషియా, చైనా, ఇరాన్, దక్షిణాఫ్రికా, యుఏఈతో పాటు ఇతర సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 21 దేశాల నుండి వ్యవసాయ మంత్రులు, ఉన్నతాధికారులు, నిపుణులు ఈ సదస్సులో పాలు పంచుకుంటున్నారు. ఆహార భద్రత, వ్యవసాయ నూతన ఆవిష్కరణలు, వాతావరణ అనుకూల వ్యవసాయం, వ్యవసాయ వాణిజ్యం, చిన్న రైతులకు సాధికారత కల్పించడం వంటి అంశాలపై ఈరోజు పలు సమావేశాలు నిర్వహించారు. బ్రిక్స్ వ్యవసాయ మంత్రుల మధ్య ఈ శుక్రవారం ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమం జరగనుంది. చిన్న సన్నకారు రైతులు, మహిళలు, యువత ద్వారా ఆహార భద్రతపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. ఆ మరుసటి రోజు బ్రిక్స్ దేశాల మంత్రివర్గ సమావేశం జరగనుంది. జోజిలా సొరంగం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. జమ్మూ కశ్మీర్లోని భారీ సొరంగ నిర్మాణంలో తుది బ్రేక్ త్రూ బ్లాస్టింగ్ విజయవంతంగా పూర్తయింది. దీంతో కాశ్మీర్ లోయ, లద్దాఖ్ మధ్య ఏడాది పొడవునా రవాణా సౌకర్యం కల్పించాలనే దశాబ్దాల నాటి కల సాకారానికి మరింత చేరువైంది. లద్దాఖ్లోని మీనా మార్గ్ ఈస్ట్ పోర్టల్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రిమోట్ బటన్ నొక్కి చివరి పేల్చివేత ప్రక్రియను ఈరోజు ప్రారంభించారు. సొరంగం రెండు వైపులను కలిపే చివరి 2.5 మీటర్ల రాతి పొరను పేల్చివేయడంతో బ్రేక్ త్రూ విజయవంతమైంది. జోజిలా సొరంగం దేశంలోని అత్యంత వ్యూహాత్మక ప్రాముఖ్యత కలిగిన రహదారి ప్రాజెక్టులలో ఒకటి. జోజిలా కనుమ కింద 13.15 కిలోమీటర్ల మేర పొడవున ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ పునః పరీక్ష ఏర్పాట్లను ఈరోజు సమీక్షించారు. అనంతరం ఎన్టీఏ ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రశ్నపత్రాల తయారీ నుండి తదుపరి ప్రక్రియల వరకు అన్ని దశలలోనూ పూర్తి గోప్యతను పాటిస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్తో సహా అన్ని సైబర్ రక్షణ వనరులను వినియోగిస్తున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడిస్తూ
2: ఎన్టీఏ రీనీట్ ఎగ్జామినేషన్ 21 జూన్ కో కర్నే జా రహా హై. క్వశ్చన్ పేపర్ బనానే సే లేకే ఎగ్జామినేషన్ సెంటర్ తక్ సఠిక్ సమయ పే పహుంచ్ జానా. ఇస్ బార్ హమ్ లోగ్ థోడా ఔర్ జ్యాదా ప్రికాషన్ లియే హై. మేనే సభీ రాజ్య కీ ముఖ్యమంత్రియో కో అనురోధ పత్ర లిఖా హై, ఉన్కీ పహలే భీ సహయోగ రహా హై, ఇస్ బార్ థోడా ఔర్ భీ ధ్యాన్ దియా జాయే. మే పూరా ఆశ్వస్త హూం, ఇస్ బార్ హమ్ లోగో నే జిమ్మేవారీ ఔర్ దాయిత్వ కే సాథ్ లియా హై. ఎన్టీఏ నిశ్చిత రూప్ మే ఉస్మే సఫల్ హోగీ.
1: దేశానికి అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనత సాధించిన నరేంద్ర మోదీకి ప్రపంచ నాయకులు అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ పరివర్తనాత్మక పాలనను, గ్లోబల్ సౌత్ కోసం ఆయన చేస్తున్న కృషిని కొనియాడుతూ శ్రీలంక అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. పపువా న్యూగినియా ప్రధానమంత్రి జేమ్స్ మరాపే ఒక వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆదర్శప్రాయ నాయకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 20 కోట్ల మందికి పైగా ప్రజలను పేదరికం నుండి బయటకు తీసుకురావడం ఒక చారిత్రాత్మక మైలురాయని, దానిని నరేంద్ర మోదీ సాధించి చూపారని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్ కూడా నరేంద్ర మోదీకి అభినందనలు తెలియజేశారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. వీటి కారణంగా పశ్చిమ బెంగాల్లో రాబోయే 5 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా కేరళం, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ భారద్వాజ్ వెల్లడిస్తూ
3: The southwest monsoon has further advanced into the remaining parts of northeastern states, entire Sikkim and some parts of sub-Himalayan West Bengal region on today. Heavy to very heavy rainfall is likely over Kerala, Karnataka, Tamil Nadu, northeastern states and sub-Himalayan West Bengal and Sikkim regions during

0: ఎంఎన్ఆర్ఈజీఏ స్థానంలో తీసుకువచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు తాత్కాలిక బడ్జెట్ కింద 95,692 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రతిపాదించింది. ఈ చట్టం దేశవ్యాప్తంగా జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. న్యూఢిల్లీలో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల గ్రామీణాభివృద్ది మంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడిన తరువాత కొత్త చట్టం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 26 రాష్ట్రాలు బడ్జెట్లో అవసరమైన నిధుల కేటాయింపులు చేయగా జార్ఖండ్, కర్ణాటక, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలు కూడా ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఏ రాష్ట్రానికి నిధుల కేటాయింపులను తగ్గించలేదని, గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ను 40% పెంచినట్టు మంత్రి స్పష్టం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో గత 12 ఏళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం అంకిత భావంతో పనిచేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. గర్భిణీ స్త్రీలకు ప్రసవపూర్వ సంరక్షణ సేవలను అందించడంలో ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పీఎంఎస్ఎంఏ విశేషంగా దోహదపడిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నీట్ యూజీ పునఃపరీక్షకు అవసరమైన అన్ని కట్టుదిట్టమైన చర్యలను ప్రభుత్వం తీసుకుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింత విస్తరించాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. వినబోతున్న పాట అజ్ఞాతవాసి చిత్రం నుంచి. గానం సంగీతం అనిరుద్ధ్ రవిచందర్, గీత రచన సీతారామశాస్త్రి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత ఏబిసిడి చిత్రం నుంచి ఈ పాట.

107.5 103.2 MHz పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత ఓజీ చిత్రం నుంచి పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 107.5, 103.2.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: 107.5, 103.2 మెగాహెడ్స్ పై చిత్రకుసుమాలు కార్యక్రమంలో తర్వాత అతడు చిత్రం నుంచి పాట పాడినవారు కేకే సునీత. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

ఇంతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఆపాత మధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట జానకీరాముడు చిత్రం నుంచి పాట, పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వేటూరి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

ఆపాద మధురలు కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత వైద్య విజ్ఞానం కార్యక్రమంలో మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, చికిత్స గురించి డాక్టర్ బి గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఆపాద మధురాలు కార్యక్రమంలో తర్వాత పాట April 1 విడుదల చిత్రం నుంచి పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

107.5 103.2 మెగాహెడ్స్ పై ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత పాట క్షణ క్షణం చిత్రం నుంచి పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. సీతారామశాస్త్రి గీతానికి సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితాలోకం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5/103.2 మెగాహెర్ట్స్ పై తప్పక వినండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమం.
2: రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మహిళా శ్రోతలు డయల్ చేయవలసిన మా నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాత పాట చంటి చిత్రం నుంచి పాడినవారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, చిత్ర. వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో వింటున్నారు. తర్వాత నిన్నే పెళ్లాడుతా చిత్రం నుంచి పాట, పాడినవారు హరిహరన్ చిత్ర, సీతారామశాస్త్రి గీతానికి సందీప్ చౌతా.

0: ఇంతవరకు ఆపదమధురాలు కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
0: రేపు ఉదయం 6:30 సూక్తి ముక్తావళి ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత శ్రీ పి విజయ్ కుమార్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

స్వామి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం కథకురాలు శ్రీమతి ఎం శారదగారు వినండి జగద్గురు ఆది శంకరాచార్య హరికథాగానం.

0: శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.
1: ఆకాశవాణి శ్రోతలకు హృదయపూర్వక కళాభివందనాలు తెలుపుకుంటూ ఈనాడు ఆది శంకరాచార్య అనే కథను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈ కథ అశాంతం విని మీ పవిత్ర ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తూ కథ ప్రారంభం చేస్తున్నాను.

ఈ మహనీయుడు జన్మించిన పుణ్యస్థలమేదనగా కేరళ రాష్ట్రమందలి పూర్ణానదికి సమీపముందున్న కాలటి అగ్రహారమనే ఒక కుగ్రామం ఉంది. ఇతని తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువులు. వీరిద్దరూ శివభక్తులు. అయితే చాలా కాలం వరకు వీరికి సంతానం లేదు. ఈ దంపతులు తిరుచూరు క్షేత్రం చేరుకుని అక్కడ నెలకొని ఉన్న వృషాచలేశ్వరుని పుత్ర సంతతి కొరకు భక్తితో ఆరాధించారు.

ఇలా భక్తితో పుత్ర సంతతి కొరకు ఆరాధించారు. వీరి భక్తి ప్రపత్తులకు అలరిన శంకరుడు, వీరి కడుపున మన కథానాయకుడైన జగద్గురు శంకరుడై నందననామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి పునర్వసు నక్షత్రమున వీరికి జన్మించాడు. ఈ ప్రకారం గుణించగా కలియుగమున 2593వ సంవత్సరమున, అనగా క్రీస్తు పూర్వం 509వ సంవత్సరంలో శంకరుడు జన్మించినట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయంలో కూడా కొన్ని విభిన్న అభిప్రాయాలు లేకపోలేదు.

ఇలా గురువుల సాన్నిధ్యం అన్న అనతి కాలంలోనే చతుర్వేదములు, వేదాంగములు, సాంఖ్య, న్యాయ, మీమాంస, యోగము మొదలగు శాస్త్రములన్నీ కూడా ఆమూలాగ్రముగా పఠించి సర్వతంత్ర స్వతంత్రుడై సర్వజ్ఞుడైనాడు శంకరుడు. ఒకనాడు ఈ మహనీయుడు భిక్షార్థి అయి ఒకనక గృహస్థుని పర్ణశాలకు పోయి భవతి భిక్షాందేహి మాత అని ఆయన పిలిచారు. లోపల నుంచి సమాధానం లేదు. అమ్మా, భిక్షం పెట్టుము అని మరలా పిలిచారు. పాపం ఆ గృహిణి బహుపేదరాలు. వచ్చిన వటువును పొమ్మనలేక స్వల్పంగానైనా భిక్ష పెట్టడం కోసం ఇల్లంతా వెతికింది. కానీ

పాపం ఆ నిర్భాగ్యురాలు తన దైన్యావస్థకు లోపల కుమిలిపోతూ ఇంటిలో నాలుగు మూలలా వెతికి ఒక ఉసిరికాయ మాత్రం దొరికినందున చాలా సిగ్గుపడుతూ దానిని తన కన్నీళ్లతో కడిగి శంకరుని మధూక పాత్రయందు ఉంచిందాయిల్లాలు. శంకరుడామె నిజస్థితిని గుర్తించాడు. చాలా జాలిపడ్డాడు. ఆమెకు లక్ష్మీ కటాక్షమును కలిగించగోరి ఆ శ్రీదేవిని ఈ విధంగా ప్రార్థించాడు శంకరుడు. శ్రీ మహాలక్ష్మి.

అని శ్రీ సూక్తమున ప్రార్థించగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై బంగారు ఉసిరికాయల వర్షమును కురిపించడం ద్వారా ఆ గృహుని దారిద్ర్యమును రూపుమాపి అంతర్ధానమైనది. సాక్షాత్తు పరమశివాంశతో జన్మించిన శంకరుడు తనకు సహజముగా సంప్రాప్తమైన అష్టసిద్ధులను ఉపయోగించి ఇదే విధంగా మరొకప్పుడు తన తల్లి ఆర్యాదేవి నిమిత్తం పూర్ణానదీ శాఖను తన ఇంటిదాపును ప్రవహింపచేసి ఆమెకు దూరభారములు శ్రమ లేకుండా చేశాడు శంకరుడు. ఈనాటి వరకు ఆ నదీ శాఖను అక్కడి జనులందరూ కూడా ఆర్యానది అని అంబానది అని పిలుస్తూ ఉంటారు. ఇట్లు ప్రజాహిత కార్యములకు తన శక్తిని వినియోగిస్తూ అష్టవర్షప్రాయుడైనాడు శంకరుడు. అతడొక ప్రత్యేక ప్రయోజనము సాధించుటకు, మానవ కళ్యాణమును నెలకొల్పుటకు వచ్చిన కారణ జన్ముడు కనుక ఆనాటికే సంపూర్ణ తత్వ జిజ్ఞాస కలిగి కంటికగపడు చరాచరములన్నీయు అస్థిరములనియు ఐహిక సుఖములు అనిత్యములనియు గ్రహించి సర్వసంగ పరిత్యాగ మనర్చుటకు అనుజ్ఞ ఇమ్మని తన తల్లిని అనేక విధాలా వేడుకున్నాడు శంకరుడు. కానీ అతని ఆశయంతో ఆమె ఏకీభవించలేదు. సరికదా, అంత చిన్న వయసులోనున్న శంకరుని దృష్టిని మళ్లించడానికి అతని వివాహ ప్రయత్నం చేయనారంభించింది ఆర్యాదేవి. దానితో తప్పనిసరి అయి శంకరుడు ఒక లీలను అభినయిస్తూ ఒకనాడు అటుతనయ అభిమతమున కడ్డుత

తన కుమారుడు ఆ విధంగా నదీ ప్రవాహంలో మొసలిచే పీడింపబడుతున్నాడు అని వినగానే పాపం ఆ మాతృమూర్తి హృదయం విలవిల్లాడిపోయింది. నెత్తి నోరు మోదుకొని బాధపడుతూ పరిసర ప్రాంతాల వారి సహాయాన్ని అర్థిస్తూ పరుగు పరుగున నదీ తీరం చేరుకున్నది. తల్లిని అంత దూరాన్నే చూచాడు శంకరుడు. అమ్మా అమ్మా, నేటితో నాకాయు తీరిపోతుంది. ప్రాణావసాన సమయంలోనైనా ఆతుర సన్యాసం స్వీకరించడం ధర్మమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నేను బ్రతికి బయటికి రాగలిగితేనా సన్యాసిగానైనా నీ కళ్ళ ముందు జీవించి ఉంటాను. ఒకవేళ నాకట్టి అదృష్టమే లేని ఎడల సన్యసించి తిననే సంతృప్తితోనైనా కన్ను మూస్తాను. నీవు అంగీకరించక తప్పదమ్మా. అమ్మా అంగీకరించవా అని ప్రాధేయపడుతున్న తన బిడ్డను చూడగాని ఆమె గుండెలు తడిగుడ్డ పిండినట్లుగా బాధతో కుంచుకుపోయినాయి. విధిరకో బలవానితి మే మతి అన్నట్లు విధి బలవత్తరమని గుర్తించి వెంటనే సన్యసించుడకు అంగీకరించిందా తల్లి ఆర్యాదేవి. అవును మరి, మాతృప్రేమ అంత గొప్పది కదా. అదేమి విచిత్రమో కానీ మరుక్షణంలోనే శంకరుడు మానసికంగా సన్యసించడము మకరి

మాయం కావడము, సుతుడు సురక్షితంగా తీరం చేరడము జరిగిపోయాయి. కానీ ఆమె హృదయంలో మాత్రం మోదఖేదాల మధ్య ద్వంద్వ యుద్ధం జరుగుతూనే ఉండిపోయింది. ఎందువల్లనంటే తనయుండాగతి గ్రాహముక్తి నసువుల్ దక్కించుకోజాలి నందునకు.

తాను బ్రతికినందులకు సంతోషమును, సన్యసించి గృహపరిత్యాగం చేయనున్నందులకు సంతాపమును అనుభవిస్తున్న తల్లిని ఓదార్చి ఆమె పోషణ నిమిత్తమై యావదాస్తిని దాయాదులకు వ్రాసి ఇచ్చి, అమ్మా, నీ అంతిమ యాత్రా సమయంలో నేనెక్కడున్ననూ సరే నీవు మనసులో తలిచినంత మాత్రమున నేను నీ చెంతకు వచ్చి నీకు అంతిమక్రియలు ఆచరించి నీకు ఉత్తమ గతులు కలిగించి వెళ్ళగలను, సరేనా అని చెప్పి సంతృప్తితో ఒసగిన ఆమె దీవెనలు అందుకుని సద్గురువును అన్వేషించుటకు తిన్నగా నర్మదా నదీ తీరం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ గోవింద భగవత్పాదుల వారిని కలుసుకుని అహంభో అభివాదయే అని ప్రదక్షిణపూర్వక నమస్కారం చేసి సన్యాసాశ్రమ స్వీకరణాభిలాషను వ్యక్తం చేశాడు శంకరుడు. ఆ బాలయ్యతిని చూచిన గోవిందస్వామి రెట్టించిన కుతూహలంతో, బాలక, నీవెవరువు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శంకరుడు ఈ విధంగా సమాధానమి

சுவாமி, நேனு நிர்விகல்புடன் நிராகார ஸ்வரூபுடன் சர்வ வியாபகுடன். ఇంద్రియములతో నాకెప్పుడును ఎలాంటి సంబంధమును లేదు. నాకు బంధమోక్షములు లేవు. చిదానంద రూపుడగు శివుడను నేనేను, శివుడను నేనేను అంటూ సర్వోపనిషత్ సారభూతము బ్రహ్మతత్వావబోధకములగు 10 శ్లోకములతో సమాధానమివ్వగానే గోవిందస్వామి యోగదృష్టితో శంకరుని పరిశీలించాడు. అతడు సాక్షాత్తు శంకరుడే అని గుర్తించాడు. తడు తనకు శిష్యుడైనందు వలన తన జన్మ సార్థకం కాగలదని కూడా గర్వించాడు. వెంటనే శంకరునకు సన్యాస దీక్షను ప్రసాదించి ఉపనిషత్తులలోని మహావాక్యములైన ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అను ఈ 4 వాక్యముల ద్వారా శంకరునకు వేదాంత రహస్యములన్నీ కూడా కూలంకషంగా బోధించి అద్వైత తత్వజ్ఞాన సామ్రాజ్యమునకు అతనిని అభిషిక్తిని చేశాడు గోవింద భగవత్పాదుల వారు. ఇలా ఉండగా ఒకనాడు నర్మదా నది పొంగి పరవళ్ళు త్రొక్కుతూ గట్లకు ఇరువైపులా గల అనేక గ్రామాలను ముంచివేయునంత

అద్భుతంగా ప్రవహించడం చూశాడు శంకరుడు. ఇక కొన్ని క్షణాలలో గురుదేవుని ఆశ్రమం కూడా నదీగర్భంలో కలిసిపోవుటకు సిద్ధంగా ఉన్నది. అప్పుడు శంకరుడు

ఆ వాహిని కరకంబున వేవేగమిమిచ్చివై

ఈ విధంగా జలాకర్షణ మంత్రం జపించడం ద్వారా నర్మదా నదీ ప్రవాహమునంతను తన కమండంలోనికి గ్రహించి వేశాడు శంకరుడు. ఈ అద్భుత సంఘటనతో శంకరుని శక్తి సామర్థ్యాలనే కాక అతని మహిమను కూడా చక్కగా గుర్తించిన గోవిందస్వామి, నాయనా శంకర, నర్మదా నదీ విజృంభణము అరికట్టగల వ్యక్తియే బదరాయణ ప్రణీతమగు బ్రహ్మసూత్రములకు భాష్యములు రచింపగల ప్రజ్ఞావంతుడని, ఒకప్పుడు కైలాసనాథుడు నాతో పలికిన పలుకులు ఇప్పుడు జ్ఞప్తికి వస్తున్నాయి. కాబట్టి నీవు సత్వరము కాశీక్షేత్రం చేరుకొని బ్రహ్మ విద్యా పరంపర ధన్యమగునట్లుగా ప్రస్థానత్రయ భాష్యములను రచించి అతడి విద్వన్మండలికి బోధింపమని ఆదేశించారు గోవింద భగవత్పాదుల వారు. అంతట శంకరుడు గోవిందదేశకుని ఆశీసులు గొని

గురుదేవుని ఆజ్ఞను శిరసావహించి కాశీక్షేత్రం చేరుకున్నాడు శంకరు. నాడు కాశీపట్టణం సర్వభారతావనికి పుణ్యక్షేత్రమే కాక ఉత్తమ విద్యాపీఠంగా కూడా ప్రసిద్ధిగాంచినది. శంకరుడు అచరకాలంలోని అతడి పండితుల మెప్పును పొంది గొప్ప ప్రతిష్ట గలవాడైనాడు. ఈ సమయంలోనే చోళదేశానికి చెందిన విష్ణుశర్మ అనే బాలునకు సన్యాస దీక్షనిచ్చి సనందన నామకరణంతో వారిని తన ప్రథమ శిష్యునిగా గ్రహించాడు శంకరుడు. ఇదే విధంగా ఒకరి వెంట ఒకరు నానా దేశవాసులు వైరాగ్యాది సద్గుణ సంపన్నులు అయిన 14 ప్రఖ్యాత పురుషులు వచ్చి శంకరునకు శిష్యులైనారు. ఒకనాడు శిష్యగణ సమేతుడై ఒక వీధి వెంబడి ప్రయాణం చేస్తూ ఉండగా డిక్రింకరణే అను వ్యాకరణ సూత్రమును అదే పనిగా వల్లిస్తున్న ఒక సంస్కృత వ్యాకరణ పండితుని చూశాడు శంకరుడు. ఆ వ్యక్తి మౌఢ్యానికి ఆశ్చర్యచకితుడై వాని ఆధ్యాత్మిక దరిద్రునిగా గుర్తించి వాని ఉద్ధరింపవలననే తలంపుతో మోహముద్గరమను పేర అప్పటికప్పుడు 12 శ్లోకములు చెప్పి ఇలా ప్రబోధించాడు శంకరుడు.

ఓ మూఢమతి, వేద ప్రతిపాద్యుడైన గోవిందుని సేవింపము, గోవిందుని సేవింపు. నిత్య సన్నిహితమైన మృత్యువు మీదకి వచ్చినప్పుడు డిక్రింకరణే అని నీవు వల్లించే ధాతు పాఠము నిన్ను రక్షించదు కనుక నీవు గోవిందుని భజింపము అని. భజ గోవిందు అను మొకటంతో జ్ఞాన వైరాగ్య బోధకమగు 12 శ్లోకములు శంకరుడును, అదే సమయంలో శంకరుని శిష్యులు 14 శ్లోకములు చెప్పి ఉన్నారు. ఈ మొత్తం శ్లోకములకే మందిరికా స్తోత్రమని పేరు. ఈ కాలంలో అదే కాలంలో అలా ఉండగా ఆ కాలంలోనే మరొక విచిత్ర సంఘటన జరిగింది. అదేమిటంటే, ఒకనాడు శంకరుడు శిష్యులతో కూడి విశ్వనాథాలయానికి వెళుతూ ఉండగా మార్గ మధ్యమున ఒక చండాలుడు 4 కుక్కలను వెంటబెట్టుకొని చిరిగిన గుడ్డ పేలికలు ధరించి చింపిర తలతోనూ చీరపేల జుట్టుతో ముసిరిన ఈగలతో ముక్కులు భ్రద్దలగునంతటి దుర్గంధంతో కళ్ళు త్రాగి తుళ్ళుతూ శంకరుణ్ణి సమీపించబోయినాడు. అంతట శంకరుడు ఆ చండాలుడు చూడగానే, ఓ చండాలుడా, దూరముగా తొలగిపొమ్ము, దూరముగా తొలగిపొమ్ము అని గద్దించగా అప్పుడు ఆ పుల్కసుడిలా అన్నాడు, ఆహా, ఏమేమి నన్ను దూరముగా తొలగిపోతున్నావా? సర్వవ్యాపకమాత్మ ఎందు తొలగు

ఏమేమి దూరముగా పొమ్మనుచుంటివి, దూరముగా పోపో అనుచుంటివి. పోవలసినది పంచభూతాత్మకమైన శరీరమా లేక ఆత్మయా? శరీరమే అయిన ఎడల సర్వమానవ దేహములు ఒకే విధముగు మధ్యమాంసాస్తిక నిర్మితములై ఒకే రకమగు రక్తముతో కూడి ఉన్నవి కదా. అయినప్పుడు నా శరీరము కన్నా నీ శరీరమందు ఘనత ఏమో వివరించగలవా? లేక నాలోనున్న ఆత్మను తొనకి పొమ్మును చుండివా? అదెట్లా సాధ్యమగును? శుద్ధ చైతన్య స్వరూపమై సర్వత్రా నిండియున్న ఆత్మ ఎక్కడికి తొలగిపోగలదో నీవే గ్రహింపుము. ఇంతకు నీవు యోగివా? కావచ్చు, కానీ నీవు వేదాంత విషయం తెలిసినట్లు కనపడటలేదు అంటూ మహాతత్వమున అద్వైత భావమును ఉపన్యసించిన ఆ వ్యక్తి అస్పృశ్యుడు కాడని, ఎవరో మహానుభావుడని గుర్తించాడు శంకరుడు. వెంటనే తనలోని అజ్ఞానలేశమునకు పశ్చాత్తాపముంది. ఆ చండాల రూపమునకు సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి, చండాలుడే కావచ్చు, మహాశాస్త్ర ప్రవణశీలుడైన బ్రాహ్మణుడే కావచ్చు, అద్వైత భావభావకుడగు నేను, అతడే నా గురువు అని భావమున ప్రకటించు 5 శ్లోకములు అప్పటికప్పుడు భక్తి తన్మయుడై పఠించాడు శంకరుడు. ఆ శ్లోక పంచకమే తరువాత మనీషా పంచకముగా బహుళ వ్యాప్తి నొందినది. అప్పుడు చండాల రూపమును వీడి ఆ తావున పరమశివుడు ప్రత్యక్షం కాగా, భక్తి పరవశ్యంతో శంకరుడు ఆయన పాదాల మీద పడిలా ప్రార్థించాడు.

ఇట్లు తన్ని పరీక్షింపవచ్చిన మహాదేవుని అనేక రీతులు ప్రార్థించి ఆ మహనీయుని ఆదేశానుసారం హిమాలయమందలి బదరికాశ్రమం చేరుకున్నాడు శంకరుడు. అక్కడ వ్యాస మహర్షిని దర్శించి ఆయన ఆశీస్సులతో పరిపూర్ణ హృదయుడైన శంకరుడు వెంటనే ప్రస్థానత్రయ భాష్య రచనమునకు పూనుకున్నాడు.

ఇట్లు ప్రస్థానత్రయమునకు అనగా ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు భాష్యములు రచించి ఇంకనూ కొన్ని స్వతంత్ర గ్రంథములను, స్తోత్రములను కూడా విరచించి తరువాత కాశీనగరం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ మణికర్ణికా ఘట్టంలోని ముక్తి మండపంలో శిష్యులందరికీ కూడా ప్రస్థానత్రయ భాష్యంలోని రహస్యములన్నీ కూడా బోధిస్తూ తనకు ప్రథమ శిష్యుడును, అత్యంత శ్రద్ధాళు అయిన సనందుని పట్ల తక్కిన శిష్యులందరూ కూడా ద్వేషాసూయలు కలిగి ఉండుట గమనించి ఒకనాడు తాను నదికి ఆవలి ఒడ్డునున్న సనందుని పిలిచి నదికి అడ్డముగా తన కడుకు నడిచి రమ్మని ఆజ్ఞాపించాడు శంకరుడు. గురువాజ్ఞనే నావగా చేసుకుని నీటిపై నడిచి వస్తున్న సనందునకు తాను పాదం పెట్టిన ప్రతి చోటను ఒక్కొక్క పద్మము మొలిచి తనకు ఆధారం కాగా సులువుగా నడిచి వచ్చి గురువుగారిని చేరుకున్నాడు సనందుడు. అప్పటి నుంచి సనందునకు పద్మపాదుడు అనే సార్థక నామం కూడా ఏర్పడింది. ఆ దృశ్యం చూచిన తక్కిన శిష్యులందరూ కూడా సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఇలా ఉండగా పద

శిష్యులకు బ్రహ్మసూత్ర భాష్యం వినిపించి వారిచే అధ్యయనం చేయిస్తూ ఉండగా శంకరుని వాద కౌశల్యమును పరీక్షింపగోరిన వేదవ్యాసుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో వచ్చి శంకరుని సూత్ర భాష్యమును అనేక విధములుగా విమర్శించడం ప్రారంభించాడు. శంకరుడు తన విమర్శలకు స్వమతస్థాపనాగణ్యంగా సమాధానాలిస్తూ ఈ విధంగా వారి వాదోపవాదాలు సమర తీవ్రములై 8 దినములు సాగడంతో ఆ వచ్చిన వ్యక్తి ప్రాకృత మానవుడు కాడని, సాక్షాత్తు నారాయణ స్వరూపుడగు వ్యాస మౌనేంద్రుడేనని గుర్తించాడు ప్రక్కనే ఉన్న పద్మపాదుడు. వెంటనే వారు ఉభయలకు నమస్కరించి ఇలా అన్నాడు,

స్వామి, అపరశంకరులకు మా గురుదేవులను, సాక్షాత్తు నారాయణ స్వరూపులకు మీరును ఇలా వాదించుటకు పూనుకున్నప్పుడు కింకరుల మగు మేమేమి చేయగలమో ఆలోచించండి అని ప్రాధేయపడగాని వ్యాసుడు సాక్షాత్కరించి శంకరుని ప్రస్థానత్రయ భాష్యములకు తన సంపూర్ణ అంగీకారమును ప్రకటించి అంతర్ధానమైనాడు. తరువాత శంకరుడు ప్రస్థానయాత్రకు బయలుదేరి త్రివేణి సంగమస్థానమగు ప్రయాగ చేరుకున్నాడు. అక్కడ పూర్వ మీమాంస శాస్త్ర ప్రవీణులలో అగ్రగణ్యుడగు కుమారుల భట్టను తన వాద పటిమతో ఓడించి అతని చేత భాష్యములకు వార్తికములు రాయించదలిచి వెళ్ళగా అప్పటికే కుమారుల భట్టు ఒకనొక ఆత్మద్రోహమునకు ప్రాయశ్చితంగా తుషాగ్ని మధ్యమున నిలిచి ఆకుతి కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆకుతి కావలదని శంకరుడు ఎంత చెప్పినను వినక అతడు దహనాదేవ నిష్కృతి అన్న శాస్త్ర ప్రమాణమును అనుసరించి మరణించడికే నిశ్చయించుకుని అన్నాడు, ఓ శంకర, అన్ని విషయాలలోనూ నాతో సమానుడు, నీతో వాదించగల సమర్థుడు అయిన మండనమిశ్రుడనే నా శిష్యుడు మాకిష్మతి నగరంలో ఉన్నాడు. కనుక నీవక్కడికి వెళ్ళి వాదమున అతన్ని ఓడించగలిగితే అతడు నీకు శిష్యుడు అయి నీ సూత్ర భాష్యములకు వార్తికములు కూడా రచించి ఇవ్వగలడు అని చెప్పి శంకరుని వలన తారక మంత్రోపదేశము పొంది ముక్తుడైనాడు కుమారుల భట్టు. అనంతరం శిష్యగణ సమేతుడై శంకరుడు మాకిష్మతీపురం చేరుకొని కొందరు స్త్రీలు చెప్పిన గుర్తు ప్రకారం మండనమిశ్రుని గృహ ప్రాంగణంలో అడుగుపెట్టాడు. మండనమిశ్రుని గృహంలో ఆనాడు పితృశ్రాద్ధ కర్మ జరుగుతుంది. ఆ కర్మకు తన తప ప్రభావం వలన వ్యాస జైమిని మహర్షులను భోక్తలుగా ఆహ్వానించి వారి పాదములను కడుగుతూ ఉన్నాడు మండన పండితుడు. తలుపులు మూయబడి ఉన్నందున తన యోగ మాయా విశేషం చేత అదే సమయంలో లోనికి ప్రవేశించాడు శంకరుడు. అతనిని చూడగానే ఎవడో పాషండు అని భ్రమించి శంకరునిపై మండన పండితుడు మండిపడగా అతనిని వారించి వ్యాస భగవానుడిలా అన్నాడు, మండనమిశ్ర, తొందరపడకు, ఇతనెవరనుకున్నావు?

ఇట్లు ప్రార్థించి భిక్షావందనం చేయగా శంకరుడన్నాడు, మండనమిశ్ర, నేను వాదభిక్షకు వచ్చాను గాని అన్నభిక్షకు రాలేదు. నీవు నాతో వాదించడానికి అంగీకరించిన ఎడల నేను నీ భిక్షకు అంగీకరిస్తాను. నీవు కర్మవాదివి, నేను వేదాంతవాదిని. ఈ రెండిటిలో అనగా కర్మకాండ జ్ఞానకాండ అను వాణిలో ఏది ఉత్తమమైనదో మనము లోకానికి చాటవలసి ఉన్నది అని శంకరుడు అనగానే సర్వ విద్యా పారంగతుడకు మండనమిశ్రుడు సంతసించి శంకరునితో వాదించుటకు అంగీకరించాడు. మరునాడే వాదం ప్రారంభం అనుకున్నారు. ఆ వాదంలో శంకరుడే కనుక పరాజితుడైన ఎడల మండనునకు శిష్యుడు కావలననియు, మండనుడే ఓడినచో శంకరునకు శిష్యుడై సన్యసించవలననియు పందెము నిర్ణయించుకుని, తరువాత వ్యాస జయనుల సూచనపై ఉభయులకు కూడా న్యాయ నిర్ణేతగా మండనమిశ్రుని భార్యను సాక్షాత్తు సరస్వతి అవతారమగు ఉభయ భారతిని నిర్ణయించుకున్నారు.

సభకు వచ్చి మండన మిశ్రుని మెడలో శంకరుని మెడలో చెరి యొక్క పూలదండ వేసి ఎవరి మెడలోని పూల మాలికలు ముందు వాడిపోవును అతడు ఓడిపోవును. ఓడిపోయినట్లు నేను గ్రహించి పుండరీకాసమున నిండు వేడుకల వలెనున్న భారతి వలె ధర్మాధ్యక్ష పీఠాధిపతి అయినది ఉభయ భారతి. ఉభయవాదులు సిద్ధాంత రాద్ధాంతములు ప్రారంభమై

0: గడియలు అతిక్రమించి దినములు దొర్లి వారములు వరుసలు త్రిప్పినవి. ఈ విధంగా వారి వాద ప్రతివాదపుల వాదముల మధ్య మహావాక్యములెన్నో మాట్లాడినవి. వివిధ విషయములు వీర వికారములు సలిపినవి. వేదములు పాదులు కదిలి ఉపనిషత్తులు కూపిరాడక శబ్దార్థముల శాస్త్ర చికిత్స సాగినది. ఒక్కొక్కప్పుడు వారి కంఠముల యందు మంజుల మంజీర సింజినుల సవ్వడులు, వేరొకప్పుడు వేణునాదములు నినాదములు, మరొకప్పుడు శంఖధ్వానములు, అప్పుడప్పుడు పుష్కలావర్తక గర్జా నిర్ఘోషములు సహితం వెలువడుతూ వినుచున్న పండిత ప్రకాంతుల వీణులకు విందు చేస్తున్నవి. ఈ విధంగా 14 దినములు గడిచిపోగా చివరకు మండనమిశ్రుని మెడలోని పూలమాల వన్నె తగ్గి వాడిపోయింది. తన ఓటమిని సంతోషంతో అంగీకరించి పూర్వ నిర్ణయానుసారం శంకరునకు శిష్యుడై సన్యసించుటకు సిద్ధపడుతున్నాడు మండనమిశ్రుడు. అంతలో అధ్యక్ష పీఠమును అలంకరించిన మండన పండితుని అర్థాంగి చటాలను ముందుకు వచ్చి, ఆగండి,
1: నేను సగపాలు నా భర్తలోన కాన అర్థ విజయమునార్జించినంత పణము దక్కునే శంకరునకు వాదమున నన్ను గెలుచు పిమ్మట నే

స్వామి, నేను నా భర్తకు అర్ధాంగిని, కనుక నన్ను కూడా వాదనలో జయించినప్పుడు గాని మీకు సంపూర్ణ విజయం లభించినట్లు కాదు అంటూ పంతంతో పలికింది ఉభయభారత్. పురుషులతో స్త్రీలు వాదించడమా? పాడి కాదమ్మా అన్నాడు శంకరుడు. ఆహా, అయితే మహాత్మా, పూర్వం జనకునితో సులభ వాదించలేదా? యాజ్ఞవల్కునితో గార్గి వాదింపలేదా? వారు స్త్రీలు కారా? జయము కావాలి అనుకున్నప్పుడు స్త్రీ పురుష భేదం పాటించడం మీకు న్యాయం కాదు అని మరింత పట్టుదలతో వాగ్వివాదానికి తలపడి 17 రోజులు శంకరునికి ఊపిరాడకుండా చేసింది ఉభయభారతి. కడకు తనకు కూడా పరాజయం తప్పదని పరిస్థితులు ఏర్పడగాని బాల సన్యాసి అయిన శంకరునితో కామశాస్త్ర వివాదమును లేవదీసి తనకు ఆ శాస్త్ర వాసన ఏమీ లేదని 1 మాసము దినము గడివిచ్చినచో తిరిగి వాదించుతునని శంకరుడు కోరగా అంగీకరించింది ఆమె. శంకరుడు రతి మన్మధుల నావాహన చేసి వాని లాస్యబోధల వలన కామకళాశాస్త్రములోని సూక్ష్మాలన్నిటినీ గుర్తించాడు. వెంటనే సమీపంలో చచ్చిపడున్న ఒక చిలకలో పరకాయ ప్రవేశ విద్య తెలిసినవాడు కావడం వలన తన ఆత్మను ఆ పక్షిలో ప్రవేశపెట్టి ఆ చిలుక రూపంతోనే పోయి ఉభయభారతితో వాదించి మరుక్షణంలో ఆమెను ఓడించి విజయం చూరకున్నాడు శంకరుడు. కానీ అస్ఖలిత బ్రహ్మచారి అయిన తాను ఒక చిలక రూపంతోనైనా పరస్త్రీతో అట్టి ప్రసంగం చేయవలసి వచ్చినందుకు తీవ్ర పశ్చాత్తాపమును పొంది ఆ పాప పరిహారార్థమై నృసింహదేవుని విధంగా ప్రార్థిస్తున్నాడు.

బ్రహ్మేంద్ర, రుద్ర ఈ విధంగా శంకరుడు ఆ స్వామిని ప్రార్థించాడు. ఆ తర్వాత తన ఆత్మ చిలక శరీరం నుంచి

మరల శంకరుని శరీరం అందు ప్రవేశించడంతో ఉభయ భారతి మండనమిశ్రులు ఇరువురూ కూడా ఆశ్చర్యచకితులై తమ తప్పిదములను మన్నింప వేడుకున్నారు. అప్పుడు శంకరుడు మండనమిశ్రునకు సన్యాస దీక్షనిచ్చి సురేశ్వరుడని నామధేయము నుంచి తన ముఖ్య శిష్యులలో రెండో వాణ్ణిగా పరిగ్రహించాడు. ఉభయ భారతి యోగాగ్నిచే తన శరీరమును విడిచి సరస్వతీ రూపమున సత్యలోకమునకు చేరుకునుండగా శంకరుడు అద్వైత మతస్థాపనాయత్నంలో తనకు చేయూతనిమ్మని ఆమె పరిపూర్ణ అనుగ్రహం కోరి ఇలా ప్రార్థించాడు.

ఇలా ప్రార్థించగా సరస్వతీదేవి ప్రసన్నయ్యి, ఓ శంకర, ఈ కలియుగమున అద్వైత మతస్థాపనకై అవతరించిన జ్ఞానావతారుడువని, మానవ ధర్మములతో సంచరించు సాక్షాత్తు పరమేశ్వరుడువని నేను ఎరుగుదును. నా సంపూర్ణ అనుగ్రహం నీకెల్లప్పుడూ ఉంటుంది అని ఆమె ఆశీర్వదించగా, అనంతరం శంకరుడు శిష్యగణ సమేతుడై జయత్రయాత్రకు బయలుదేరి బలియగ్రహారంలో మాటలు రాని చదువు లేని శూన్యాంకం లాంటి ప్రభాకరుడనే ఒక కుర్రవాణిని నిరుపమాన పండితునిగా సంస్కరించి హస్తామల బిరుదాంకితుని చేసి తన శిష్యునిగా స్వీకరించాడు శంకరుడు. తరువాత శృంగేరి పీఠానికి సురేశ్వరాచార్యుని అధ్యక్షుని గావించి ఆనందిగరనే బ్రహ్మచారిని తోటకాచార్యునిగా వ్యక్తీకరించాడు. కన్నతల్లి ఆర్యాదేవి ఆసన్న మరణయ్యై తన్ను స్మరింపగా మున్ను గావించిన వాగ్దానం ప్రకారం తక్షణం కాలటికి వెళ్ళి ఆమెకు అంత్యక్రియలు యథావిధిగా నిర్వర్తించి ఆ పూజ్యురాలికి శివ సాయుధ్యాన్ని కలిగించాడు శంకరుడు. అక్కడ నుండి తిరిగి జయత్రయాత్ర సాగిస్తూ తనకు అడ్డు తగిలే శైవ శాక్తేయ గణాపత్యాది మతస్థులందరినీ గెలిచి క్రమంగా పాణ్య ద్రావిడ కర్ణాటక ఆంధ్రదేశాధికములలో అద్వైత మత ప్రతిష్టాపన చేసి సౌరాష్ట్రం మీదుగా ద్వారకా, ఉజ్జయిని మొదలగు ముఖ్య నగరాలలో పెక్కుమంది శిష్యులను చేర్చుకుని బాక్లికంలో అర్హ మతస్థులను అవలీలగా జయించి క్రమంగా కామరూపం దేశం చేరుకున్నారు శంకర భగవత్పాదులు. అక్కడ తన చేతిలో పరాజితుడైన అభినవగుప్తుడనే ఒక మాంత్రికుడు శిష్య పదమును అంగీకరించి వినమ్రంగా ఉంటూనే అసూయగ్రస్తుడై ఆకస్మికంగా శంకరుని భగంధర వ్యాధికి గురి చేయగా పద్మపాదాది శిష్యులందరూ కూడా మృత్యుంజయ మంత్రం జపంతో గురుపాదునికి స్వస్థత కలిగించి లోకోపకారం చేశారు.

తదుపరి కాశ్మీర దేశంలో శారదాపీఠం ఒకటి ఉన్నదని, దానిపై సర్వజ్ఞుడగు వాడు మాత్రమే అధిష్ఠించ అర్హుడనియు, ప్రతి ద్వారము కడను పండితులు కాపుండి పీఠము ఎక్కువచ్చు వానిని కఠిన పరీక్షకు గురి చేసి ఓడించి పంపుదరని విని శంకర భగవత్పాదులు వెంటనే అక్కడికి ప్రయాణమై మందిరము సమీపించు తరి శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదుల వారు వేం చేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణ ద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞ పీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

తలి, శిష్యగణమంతా కూడా ఉచ్చస్వరంతో ఇలా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓ దుశ్శఠవాది గజములారా, తొలగండి, దూరముగా తొలగిపోండి. నేడు ఇక్కడకు శంకర భగవత్పాదుల వారు వేం చేయుచున్నారు అని హెచ్చరించగానే దక్షిణద్వారమున కావలి కాస్తున్న వైశేషిక సాంఖ్య మీమాంస బౌద్ధ జైన మతాలకు వివిధ శాఖలకు చెందిన ఉత్తండ పండితులందరూ వచ్చి శంకరునితో వాదించి కొద్దిసేపటిలోనే ఓడిపోయినారు. అప్పుడు శంకరుడు పద్మపాదుని చేయి పట్టుకుని సర్వజ్ఞపీఠమును ఎక్కుతూ ఉండగా అశరీరవాణి ఇలా అంటుంది.

శరీరవాణి నుండి ఈ మాటలు వినిపించగాని శారదయే ఇట్లు తన్ను అభిక్షేపిస్తుందని గ్రహించాడు. వెంటనే, అమ్మ, నా అంతఃకరణ శుద్ధి నీకు తెలియంది కాదు. నా హృదయం అహంకార మమకారములు లేని పరిశుద్ధ హృదయమని నీ వంటే నాకంతే చాలు. నేను ఈ పీఠముని ఇక్కడ ప్రధానం కాదు అనగానే దేవతల హర్షమోదంతో శంకరునిపై పూలవర్షం కురిపించారు. శారదాదేవి శంకరుని సమాధానమునకు మురిసిపోతూ, నాయనా,

ఈ విధంగా శారదాదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహ పాత్రుడై దేవదందుభులు మారుమ్రోగుతూ ఉండగా శంకర భగవత్పాదులు సర్వజ్ఞ పీఠమును అలంకరించారు. జయ రమణ గోవింద హరి. ఈ కథను ఇంతవరకు విన్న మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మంగళం.

0: గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోనూ అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు దేశభక్తి గీతాలు విందాం.

మీరింతవరకు జగద్గురు ఆదిశంకరాచార్య హరికథా గానం విన్నారు. కథకురాలు శ్రీమతి ఎం శారదాగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఇంతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 11:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: మీరింతవరకు కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఎన్ఎస్డి ఆకాశవాణి ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

0: హలో ఆకాశవాణి తిరుపతి. హలో,
1: హలో ఆకాశవాణి తిరుపతి.
0: అవును సార్, ఎక్కడి నుంచి, ఎవరు?
1: మంచి పాట వేయండి, అమ్ముడు కుమ్ముడు అని.
0: ఓకే సార్,
1: హలో,
0: మీరు కోరుకున్న సూత్రాల కోసం ఒక మంచి పాట.
1: ఒక్క నిమిషం. హలో
0: సార్,
1: హలో హలో హలో వస్తుంది, లేదు
0: వస్తుంది వస్తుంది
1: వస్తుంది.
0: ఓకే.